శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 7వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీమతి అడవి లక్ష్మి.
2: మోక్ష సాధన సామాగ్రియం భక్తిరేవగరీయసి అన్నారు మన వాళ్ళు. మోక్షాన్ని పొందటానికి సులభతరమైన సాధనము భక్తి అనట. భక్తి అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి? భగవంతుని యందు ఉండే అనన్యమైన ప్రేమయే భక్తి. తైలధారల ఘంటానాదంలా అవిచ్ఛిన్నంగా అఖండంగా ఆ భక్తి ప్రకాశించాలి. రేపల్లె ఎందలి గోపికల భక్తి వలె అన్నారు. యథా వ్రజగోపికానాం. ఎటువంటిది ఆ గోపికల భక్తి? తల్లి, పిల్లలు, భర్త, ఇల్లు, ఆకిలి అన్నీ మర్చిపోయి, శరీరాన్ని కూడా మర్చిపోయి కృష్ణశబ్దం చెవుల సోకగానే

0: పరవశలై కాలినగలను చేతులకు చేతినగలను కాళ్లకు ధరించేసి చేస్తున్న పనులను వదిలివేసి బాలకృష్ణుని చేరుకునేవారట. నెత్తిన పెరుగుకుండ పెట్టుకుని పెరుగో పెరుగో అని కేకవేయటానికి బదులుగా కృష్ణా కృష్ణా అని కేకవేసేవారట. కృష్ణుడు ద్వారకావాసి అయి దూరంగా ఉన్నా కూడా ప్రతీ నిమిషం కృష్ణుని స్మరిస్తూ ప్రేమ పునీతలై ఉండేవారట. గోపికల భక్తిని గూర్చి మనకు ఒక మనోహరమైన కథ ఉంది. కృష్ణతులాభార అనంతరం మేమే భక్తులమని గర్వాన్ని పెంచుకున్న రుక్మిణి నారదులకు ఆ గర్వాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఒకనాడు రుక్మిణి గృహంలో తలనొప్పి అని అభినయించాడట. గృహవైద్యం పనిచేయలేదు, రాజవైద్యంతో తగ్గలేదు, ఎన్ని ఔషధాలు వాడినా అంతకంతకు ఎక్కువైపోయింది. చివరకు శ్రీకృష్ణుని తలనొప్పి తగ్గేందుకు ఉపాయం చెప్పమని ఆయననే కోరిందట రుక్మిణీదేవి. లౌకికమైన ఔషధాలు పనిచేయటం లేదు, మహాభక్తులు ఎవరైనా ఇంత పాదధూళి ఇస్తే నీటిలో కలుపుకుని తాగుతాను తగ్గుతుందేమో అన్నాడట. వెంటనే రుక్మిణీదేవి, మహర్షి నారద, నీకంటే ఎక్కువ భక్తులెవరు? భగవానుడు నీ భక్తికి అమ్ముడుపోయాడు. నీకు దాసుడై నీ వీణ మోసి నీ కమండలం పట్టుకుని నీకు సేవలు ఉనర్చాడు. వెంటనే ఇంత పాదధూళి ఇయ్యి అని అన్నదట. నారదుడు భయకంపిత స్వరంతో, అమ్మా, ఆయన ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి జగన్నాథుడు. ఆయనకి నేను పాదధూళివనా? అయినా నువ్వు మాత్రం సామాన్య భక్తురాలివా? భగవానుని తులసిదళంతో తూచగలిగావు. ఆ పాదధూళి ఏదో నువ్వే ఇయ్యి అన్నట. నారద, ఏం మాటది? ఆయన జగన్నాథుడు అన్నమాట ఏమో గాని నానాథుడు. ఆయనకు నేను పాదధూళి ఇవ్వటమా? నరకానికి పోనా? చివరికి భక్తుల దాడ భగవంతుణ్ణే చెప్పమన్నారట వాళ్ళిద్దరు. కృష్ణుడు అతి బాధను అభినయిస్తూ, ఎప్పుడో నా చిన్నప్పుడు రేపల్లెలో ఉండేవాణ్ణి, అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని అన్నట. వెంటనే నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ మహతి మీటుకుంటూ బృందావనానికి బయలుదేరాడు. గోపికలంతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పాలు పిండేవారు, గోశాల శుభ్రం చేసేవారు, దూడల్ని ఆవుల దగ్గరికి వదిలేవారు, ఇంకా కృష్ణుడి కథలు చెప్పుకుంటూ పనులు చేసుకుంటున్నారు. నారదుడి నారాయణ నామస్మరణ చెవుల పడగానే అందరూ గుంపుగా ఆయన చుట్టూ చేరిపోయారు. నారద, త్వరగా చెప్పు, మా కృష్ణుడు ఎలా ఉన్నాడు? ఏమన్నాడు? మాకేమైనా చెప్పాడా? మా కోసం ఏమైనా పంపించాడా? అంటూ నారదుడికి ఊపిరి ఆడకుండా ప్రశ్నల వర్షం కురిపించేశారు. నారదుడు, మీ కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, బాధపడుతున్నాడు, బాధ తగ్గటానికి భక్తుల పాదధూళి కోసం నన్ను ఇక్కడికి పంపాడు అని అంటూ ఉండగానే, అయ్యో కృష్ణుడికి తలనొప్పా అనుకుంటూ హడావిడిగా తమ చీరల్ని మోకాళ్ళపైకి కట్టేసుకుని ఒక పెద్ద తెల్ల దుప్పటి పరిచి దుమ్ములో తమ కాళ్ళతో నడిచి ఆ దుమ్మంతా ఈ దుప్పటిలో దులిపి ఓ ఇంత మూట కట్టి నారదుడు నెత్తిని పెట్టి నడు నడు అన్నారట. నారదుడు, కొంచెం ఆగండి, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? మీ పాదాల దుమ్ము మూట మహర్షినైన నా తలపై పెట్టి కృష్ణుడికి తాగటానికి ఇమ్మని పంపుతున్నారా? మీరు ఏ లోకాలకి పోతారో, ఎంతటి పాపం వస్తోందో తెలుస్తోందా అని అడిగాడట. ఇదిగో నారద, తొందరగా వెళ్ళు. కృష్ణుడు తలనొప్పితో బాధపడుతుంటే మేము ఏ లోకాలకు వెళ్తామో ఆలోచించాలా? నడు నడు అని నిలవనీయకుండా తోసి పంపించి వేశారట. నారదుడికి జ్ఞానోదయం అయింది. ఇంకా తర్వాత కథ మామూలే. రుక్మిణి నారదులు తమ గర్వాన్ని వదిలిపెట్టారు. గోపికలే మహాభక్తులని తెలుసుకున్నారు. తమ గురించి స్మృతి లేకుండా భగవంతుని ఎందు ఉండే అనన్య ప్రేమయే భక్తి. దానికి గోపికలే ఉదాహరణ. విశ్వం అంతా విష్ణుమయమని అందరి యందు అన్నిటి యందు ప్రేమభావంతో ఉండేవాడే భక్తుడు, ధన్యుడు.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి అడవి లక్ష్మి. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో మామిడి తోటల్లో అంతర పంటలు, పురుగు మందుల అవశేషాల నియంత్రణ, సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు, పచ్చిరొట్ట ఎరువులు వాటి ప్రాముఖ్యత అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

మామిడి తోటల్లో అంతర పంటలు విషయానికి వస్తే, లేత మామిడి తోటల్లో చెట్ల మధ్య ఖాళీ స్థలంలో అనువైన అంతర పంటలు సాగు చేయడం లాభదాయకమే గాక నేలకు

సత్తువ అందుతుంది, నేల కోత తగ్గుతుంది, కలుపు నివారణ అవుతుంది. మరీ ఎక్కువ ఎత్తు పెరిగే పంటలు, భూసారాన్ని ఎక్కువగా వినియోగించుకునే పంటల్ని అంతర పంటగా వేయకూడదు. వేరుశనగ, కంది, పెసర, అలసంద, చిక్కుడు, సోయా చిక్కుడు, ఉలవ లాంటి పప్పు ధాన్యాల పంటలు భూమికి బలం, రైతుకు రాబడిని ఇస్తాయి. కూరగాయలు, పూల తోటలు సాగు చేయడం వల్ల వచ్చే ఆదాయం లేత మామిడి తోటల్లో ప్రధాన పంట పెట్టుబడులకు ఉపయోగంగా ఉంటుంది. అంతర పంటలను మామిడి చెట్ల మొదళ్లకు దగ్గరగా పాదులలో నాటకూడదు. అవి మామిడి చెట్లతో పోటీపడి చెట్ల పెరుగుదలకు ఆటంకమవుతాయి. ప్రధాన పంటకు, అంతర పంటకు సిఫార్సు చేసిన ఎరువులను వేయాలి. మామిడి తోట చుట్టూ జీవగాలి నిరోధక కంచి మొక్కలు పెంచుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. గాలులను, తుఫాన్లను అడ్డుకుంటాయి. ఎండ తాపాన్ని తగ్గించి నాణ్యమైన పండ్లు పండే ఆస్కారం ఉంటుంది. అంతేగాక వెదురు అంచు పంటగా నాటుకుంటే 3 నుండి 4 సంవత్సరాల నుండే రాబడి వస్తుంది. టేకు, శ్రీగంధం, రక్తచందనం, జిగ్రేటి, సిల్వర్, ఓక్ నాటుకుంటే 20 నుండి 30 సంవత్సరాలకు మంచి కలప, గంధపు చెక్క ఉత్పత్తి అయి రైతుకు ఆర్థిక బలాన్ని ఇస్తాయి. పురుగుమందుల అవశేషాల నియంత్రణ అన్న విషయానికి వస్తే, పురుగులు తెగుళ్ళు నివారణకు మందులు విచక్షణారహితంగా పంటలపై పిచికారీ చేయడం వల్ల అవి కొంతకాలం వరకు విచ్ఛిన్నం కాకుండా వాటి అవశేషాలు మనం వాడే పంట ఉత్పత్తుల్లో వివిధ పరిమాణాల్లో ఉంటున్నాయి. దీనివల్ల మనం రోజు తినే ఆహార పదార్థాల్లో ఎంతో కొంత రసాయన అవశేషాలు ఉండడం వల్ల ఎన్నో రకాల జబ్బులకు లోనవుతున్నాము. అవశేషాల గరిష్ట పరిమితి అంటే, ఏదైనా సస్యరక్షణ మందు సాధారణ వ్యక్తి జీవితకాలంలో వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా తీసుకునే గరిష్ట పరిమితి. దీనికన్నా తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కాదు. ఎగుమతి చేయదలిచిన ఉత్పత్తుల్లో మిగతా నాణ్యతా ప్రమాణాలతో పాటు ముఖ్యంగా సస్యరక్షణ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉండకూడదు. పురుగు మందుల అవశేషాలను నియంత్రించే మార్గాలు, విచక్షణారహితంగా పురుగు మందులు పంటలపై వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఎరుపు రంగు లేబుల్ ఉన్న పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలి. పురుగు మందులను సరైన మోతాదులో నిర్ధారించిన స్ప్రేయర్తోనే పిచికారీ చేయాలి. తక్కువ కాలంలో విషప్రభావం కోల్పోయే మందులు వాడాలి. పిచికారీ చేసిన తర్వాత కాయకోతకు మధ్య కొంత వేచి ఉండే సమయాన్ని విధిగా పాటించాలి. వీలైనంతవరకు సురక్షితమైన, అవశేషరహితమైన జీవ సంబంధిత మందులను వాడుకోవాలి. ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపి రసాయన అవశేషాలు లేని పంట ఉత్పత్తులను పండించే ప్రయత్నం చేయాలి. సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు అన్న విషయానికి వస్తే, వేసవి దుక్కులు చేయడం వల్ల ఎండ వేడికి కోశిస్త దశల్లోని పురుగులు నశిస్తాయి. పొలం గట్లను శుభ్రంగా ఉంచడం, పొలంలో కలుపు నివారించడం, పంట మార్పిడి చేయడం, అంతర పంటలు, ఎర పంటలు, కంచి పంటలు వేయడం చేసుకోవాలి. మొక్కల మధ్య దూరం తగినంత ఉండడం చూసుకోవాలి. వరిలో మొదలకు దగ్గరగా కోయడం చేయాలి. చీడపేడలు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం, చీడపేడలు సోకని పొలం నుండి విత్తనం సేకరించడం, ఆకుపై పెట్టే గుడ్ల సముదాయాన్ని ఏరి పారవేయడం చేయాలి. చిన్న క్రిములున్న జల్లెడాకులు, 3వ తరం దాటిన గొంగలి పురుగులను ఏరి నాశనం చేయాలి. వరిలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. వైరస్ సోకిన మొక్కలను ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే ఏరి నాశనం చేయాలి. తొలకరి వర్షాలు తర్వాత పొలంలో సామూహికంగా అక్కడక్కడ రాత్రివేళల్లో మంటలు పెట్టడం వల్ల రెక్కల పురుగులు కాంతికి ఆకర్షించబడి మంటల్లో పడి చనిపోతాయి. పురుగులపై నిఘా వేయడానికి లింగాకర్షణ ఎరలు అంటే ఫెరమోన్స్ ఎకరానికి 4 నుండి 6 చొప్పున ఏర్పాటు చేయాలి. దీపపు ఎరలు ఏర్పాటు చేయడం వల్ల తల్లి పురుగులు చనిపోతాయి. జిగురు పూసిన పసుపు పల్లాలు లేదా అట్టలు పొలంలో అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల తెల్లదోమలు, తెలుపు పల్లాలు పెట్టి తామర పురుగులను నియంత్రించవచ్చు. పక్షి స్థావరాలను టీ ఆకారం ఉండేటట్లు లేదా పంగల కర్రలతో ఏర్పాటు చేయాలి. పసుపు కలిపి

చెప్పిన అన్నం పరిసరాల్లో చల్లి పక్షులను ఆకర్షింపజేయవచ్చు. పొలంలో అక్కడక్కడ జెట్రోఫా జిల్లేడు కొమ్మలను వేసి ఉంచితే వాటి మీదికి గొంగలు పురుగులు చేరుకుంటాయి. తరువాత వాటిని నాశనం చేయవచ్చు. జీవ నియంత్రణ ద్వారా పురుగులను అదుపు చేయడం, పంటకు నష్టం కలిగించే పురుగులను నియంత్రించే సహజ శత్రువులను రక్షించడం, ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్ర ద్రావణం ఉపయోగించి పంటలను నష్టపరిచే శిలీంధ్రాలను నాశనం చేయాలి. వేప సంబంధిత మందులు సాధారణ పంటలన్నింటి మీద పలు రకాల పురుగుల నియంత్రణపై ప్రభావం చూపుతుంది. పంట చాలను ప్రతిరోజు గమనిస్తే పురుగులు కనిపించిన వెంటనే చర్యలు చేపట్టాలి. మందు పిచికారీ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయాలి. పురుగులు ఆకుల అడుగు భాగంలో గుడ్లు పెడతాయి, కనుక ఆకు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. ఇక పచ్చిరొట్ట ఎరువులు వాటి ప్రాముఖ్యత అన్న విషయానికి వస్తే, నేలలు దీర్ఘకాలం సారవంతంగా అధిక దిగుబడుల స్థిరీకరణలో

0: పురుగులు ఆకుల అడుగు భాగంలో గుడ్లు పెడతాయి, కనుక ఆకు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. ఇక పచ్చిరొట్ట ఎరువులు, వాటి ప్రాముఖ్యత అన్న విషయానికి వస్తే, నేలలు దీర్ఘకాలం సారవంతంగా అధిక దిగుబడుల స్థిరీకరణలో పచ్చిరొట్ట ఎరువులు తోడ్పడతాయి. పచ్చిరొట్ట పైర్లు రబీ పంటకాలం తర్వాత మే జూన్లో తొలకరి వర్షాలు పడిన వెంటనే జీలుగా, జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలు వేసుకోవాలి. అపరాలు జాతికి చెందిన పచ్చిరొట్ట పైర్లు గాలిలో నత్రజనిని స్థిరీకరిస్తాయి, వేర్లు లోతుగా వెళ్ళి భూమిని బాగా గుల్ల చేస్తుంది. పచ్చిరొట్ట పైర్లు త్వరగా పెరిగే స్వభావం కలిగి ఉంటాయి. మొగ్గ పూత దశలో వాటిని కలయదున్నాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో ముఖ్యమైనది పచ్చిరొట్ట ఎరువుల వాడకం. భూమికి సేంద్రియ పదార్థం అందజేసి, సూక్ష్మజీవులు వృద్ధి చెంది భూమిని గుల్లబరిచి, నీటిని నిల్వ ఉంచే శక్తిని పెంచి, గాలి మొక్కల వేర్లకు ఉండేటట్లు చేస్తుంది. సూక్ష్మ పోషక పదార్థాలు లోపాలు రాకుండా చీడపీడల నుండి తట్టుకునే శక్తిని పంటలకు అందజేస్తుంది. చౌడు భూముల పరిరక్షణకు తోడ్పడతాయి. నిత్యం పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల భూసారము పెరిగి రసాయన ఎరువుల వాడకం కొంతమేరకు తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్ట ఆకులను బయట నుండి సేకరించి పొలంలో వేసి కలయదున్నుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల సేంద్రియ వ్యవసాయానికి తోడ్పడుతుంది.
1: తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మూడు ప్రాంతాల ఆర్థిక అభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్ట్రంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, శక్తి కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ద్వారా గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిని స్వీయ ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల అభివృద్దికి వినియోగిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయని చెప్పారు.

0: అదే తరహాలో అమరావతిని కూడా స్వయం సమృద్ది సాధించే రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి పేర్కొంటూ,
1: ఏ రాష్ట్రానికైనా సరే 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామికవృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టిన అవసరంలా అమరావతి తిరిగి 100 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టుని ఇవాళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకు.
0: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 306.29 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించడంతో పాటు చౌకడిపో డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, తొలి దశలో 1,000 మీమార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మినీమార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెలిసే విధంగా, ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఏర్పాటు చేశాం.
0: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేత సహకార సంఘాలకు 6.50 కోట్ల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ,
3: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ 200 యూనిట్లు

0: పవర్ లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.
1: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేవడంతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు లేవడంతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पञ्जीकरणम् अभवत् यस्मिन् अष्टजनाः निगडिताः। विदेशमन्त्री डॉक्टर एस जयशंकरः बहरीनदेशे तत्रत्येन नरेशेन हमद बिन ईसा अल खलीफा इत्यमुना साकं शिष्टाचारमेलनं विहितवान्। सहैव द्विपक्षीय सहयोगं सुदृढीकर्तुं प्रमुखचर्चाः अपि साधितवान्। विदेशमन्त्री कतरदेशस्य यात्रां परिसमाप्य स्वस्य उपसागरीय देशानां चतुर्देशीय प्रवासस्य द्वितीय चरणे बहरीन नगरं सम्प्राप्तवान्। अत्रावसरे सः बहरीन देशे निवसद्भिः प्रवासी भारतीयैः सह वार्तां साधितवान्। भारतर्तुविभागेन अद्य गुजरात सौराष्ट्र कच्छ मध्य महाराष्ट्र तटीय कर्नाटक प्रदेशेषु अतिवृष्ट्या सह प्रचंड वृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता। आगामी दिनद्वयोः दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब बिहार छत्तीसगढ़ हिमाचल प्रदेश उत्तराखंड आंतरिक कर्नाटक मध्य प्रदेश विदर्भ उपहिमालयी पश्चिम बंग सिक्किम राज्येषु प्रचंड वृष्टिः भविष्यति इति विभागेन पूर्वानुमानितम्। अंडमान निकोबार द्वीपेषु आंध्र प्रदेशे गांगेय पश्चिम बंग प्रदेशे अरुणाचल प्रदेशे असम राज्ये मेघालये छत्तीसगढ़े नागालैंडे मणिपुरे मिजोरम राज्ये त्रिपुरा राज्ये च अग्रिमेषु त्रिषु चतुर्षु दिनेषु मेघगर्जनेन सह विद्युद्योतनं झंझावातः च भविष्यति इत्यपि विभागेनोक्तम्। फुटबॉल क्रीडायां स्पेन देशेन गतरात्रौ डलास क्रीडांगणे राउंड ऑफ 16 क्रीडायां पोर्चुगल देशः 1-0 इत्यंकांतरालेन पराजित्य फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। स्पेन इदानीं शुक्रवासरे लॉस एंजलिस क्रीडांगणे यूएसए बेल्जियम वा देशं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు దాటి 10 సెకండ్లు. ఈరోజు ఆకాశవాణి తిరుపతిలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం శీర్షికన బెంగాల్ విభజన గురించిన విశేషాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం అండమాన్ నికోబార్ దీవుల గురించిన వివరాలు రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రేవతి గారు నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి కొనసాగుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 విజయవాడ కేంద్రం నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు వినవచ్చు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 3:10 నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. ఇక సాయంత్రం 6 గంటలకు ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 భక్తి కుసుమాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార మరియు ఉద్యాన పంటల్లో ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన చర్యల గురించి తిరుపతి

0: ಆಸ್ ಕರಕಂಬಾಡಿ ಕೃಷಿ ವಿಜ್ಞಾನ ಕೇಂದ್ರ ಅಧಿಪತಿ ಸೀನಿಯರ್ ಶಾಸ್ತ್ರವೇತ್ತ ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಶ್ರೀನಿವಾಸುಲು ಗಾರಿ ಪ್ರಸಂಗಂ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಯೋಜಕರು ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ಮತ್ತು ರೈತ ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ, ಭಾರತ ಪ್ರಭುತ್ವಂ. ಈಗ 7:45 ವಿಕಸಿತ ಭಾರತಂ. ವಿಕಸಿತ ಭಾರತ್ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಸಂಕ್ಷೇಮ ಪಥಕಾಲನ್ನು ಗುರಿಂಚಿನ ಕಾರ್ಯಕ್ರಮಂ. ಆಕಾಶವಾಣಿ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಕೇಂದ್ರ ಸಮರ್ಪಣ, ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ನುಂಡಿ. ಈಗ 8:08 ಚಿತ್ರಕುಸುಮಾಲು. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. 10:00 హరికథ కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి. శ్రోతలు, ఈ ఉదయం 10:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆంధ్రప్రదేశ్ పర్యటన ప్రత్యేక కార్యక్రమం వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. అలాగే సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార మరియు ఉద్యాన పంటల్లో ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన చర్యల గురించి తిరుపతి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రభువో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తన్నెంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువుతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర

0: సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation. And we are also hopeful for opening up new areas of cooperation.
0: Samskaranalu, digitalization, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
2: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక పారదర్శకమైన సాంకేతికతతో కూడిన పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్ ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 70% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
3: इससे मैनेजमेंट एजुकेशन बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे. उम्मीद करता हूं कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए, और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
0: ఈ సందర్భంగా ద్విభాషా మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి, ఈ పరిణామాల వెనుక కుట్ర కోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా, ముంబైలోని మజ్గాన్ డాక్

0: షిప్బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతేశ్వరుని పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ మధ్య మహారాష్ట్ర, తీర ప్రాంత కర్ణాటకలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ద నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 10 సెకండ్లు.

0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం శీర్షికన బెంగాల్ విభజన గురించిన విశేషాలు సమర్పణ శ్రీమతి జయ నిర్మల. అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం, అండమాన్ నికోబార్ దీవులు గురించిన వివరాలు రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాచరణ్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.

0: మినిమం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భారత స్వాతంత్ర్య సమరం శీర్షికన బెంగాల్ విభజన గురించిన విశేషాలు. సమర్పణ శ్రీమతి జే నిర్మలా.

శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ అతివాత దశ గురించి తెలుసుకున్నాం కదా. ఆ దశలో జాతీయోద్యమం మరింత చురుకుగా మారడానికి కారణమైన ముఖ్యమైన సంఘటనల్లో 1905 బెంగాల్ విభజన ఒకటి. ఈ నిర్ణయం భారత రాజకీయ చరిత్రలో విశేష ప్రభావాన్ని చూపింది. పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో దీని ప్రభావం కనిపించింది. అదే సమయంలో స్వదేశీ ఉద్యమానికి, జాతీయ చైతన్య విస్తరణకు కూడా ఇది ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఈనాటి కార్యక్రమంలో బెంగాల్ విభజనకు దారితీసిన పరిస్థితులు, దాని అమలు, స్పందనలు, ప్రభావం, అలాగే తదుపరి పరిణామాలను తెలుసుకుందామా. బెంగాల్ విభజన 1905, దాని కారణాలు, పరిణామాలు, ఇంకా జాతీయోద్యమంపై ప్రభావం చూపినటువంటి విషయాల గురించి తెలుసుకుంటే 1905 అక్టోబర్ 16 అమలులోకి వచ్చినటువంటి బెంగాల్ విభజన భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా గుర్తించబడింది. అప్పట్లో బెంగాల్ ప్రెసిడెన్సీ భారతదేశంలో అత్యంత విస్తారమైన పరిపాలనా ప్రాంతంలో ఒకటి. ఇందులో నేటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, బీహార్, ఒడిశా, అస్సోంలోని కొన్ని ప్రాంతాలు కూడా భాగంగా ఉండేవి. అప్పటి భారత వైస్రాయిగా ఉన్న లార్డ్ కర్నన్ ఈ విభజనను ప్రకటించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా విస్తృత చర్చలకు దారితీసింది. కొందరు దీనిని పరిపాలనా అవసరంగా వివరిస్తే, మరికొందరు దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ భిన్న దృక్కోణాల మధ్య బెంగాల్ విభజన భారత జాతీయోద్యమానికి ఒక కొత్త దిశను ఇచ్చిన సంఘటనగా నిలిచింది. 19వ శతాబ్దం చివరి నాటికి బెంగాల్ ప్రెసిడెన్సీ విస్తీర్ణం, జనాభా రెండు కూడా చాలా పెద్దవిగా ఉండేవి. సుమారు 8 కోట్లకు పైగా జనాభాతో అది బ్రిటిష్ భారతదేశంలోని అతి పెద్ద పరిపాలనా విభాగాల్లో ఒకటిగా ఉండేది. ఇంత పెద్ద ప్రాంతాన్ని ఒకే పరిపాలనా యంత్రాంగంతో నిర్వహించడం కష్టంగా మారుతోందని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా తూర్పు ప్రాంతాల అభివృద్ధిపై తగినంత దృష్టి సారించడం కష్టమవుతోందని అధికారిక వివరణలో పేర్కొంది. అధికారిక కారణాలు గనక పరిశీలిస్తే, బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనకు కొన్ని ప్రధాన కారణాలు వెల్లడించింది. విస్తారమైన భౌగోళిక ప్రాంతాన్ని సమర్థవంతంగా పరిపాలించడం, తూర్పు బెంగాల్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక పరిపాలన కల్పించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, విద్య, రవాణా, ఆదాయ పరిపాలనలో మెరుగైన నిర్వహణ సాధించడం, ఈ కారణాలను ప్రభుత్వం పరిపాలన సంస్కరణలో భాగంగా వివరించింది. కానీ బెంగాల్ విభజనపై భారతీయ నాయకులలో గణనీయమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అనేక జాతీయ నాయకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం ప్రజల అభిప్రాయాలను తగినంతగా పరిగణనలోకి తీసుకోకుండా అమలు చేయబడింది. బెంగాలీ భాష, సాంస్కృతిక ఐక్యత దెబ్బతింటుందని వారు భావించారు. జాతీయోద్యమం బలపడుతున్న సమయంలో దానిని బలహీనపరిచే రాజకీయ యత్నంగా కూడా కొందరు విశ్లేషించారు. చరిత్రకారులలో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని పూర్తిగా పరిపాలన చర్యగా విశ్లేషిస్తే, మరికొందరు పరిపాలనా కారణాలతో పాటు రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడతారు. ఈ కారణంగా బెంగాల్ విభజన చరిత్రలో విస్తృతంగా చర్చించబడే అంశంగా నిలిచిందన్నమాట. ప్రజల స్పందన విషయానికొస్తే గనక, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుత నిరసనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా

బహిరంగ సభలు నిర్వహించారు, వినతిపత్రాలు సమర్పించారు, జాతీయ గీతాల ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యాపారులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ నిరసనలు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన అత్యంత ప్రభావవంతమైన ఉద్యమం స్వదేశీ ఉద్యమం. దీనిలో భాగంగా భారతదేశంలో తయారైన వస్తువులను ఉపయోగించాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించారు. చేతి వృత్తులు, ఖాదీ, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యం పెరిగింది. స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం జాతీయ బాధ్యతగా భావించారు. స్వదేశీ ఉద్యమం భారత ఆర్థిక స్వావలంబన భావనకు బలమైన పునాది వేసింది. స్వదేశీ ఉద్యమంతో పాటు విదేశీ వస్తువుల బహిష్కరణకు కూడా ప్రాధాన్యం పెరిగింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు విదేశీ వస్త్రాల వినియోగాన్ని తగ్గించారు. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ కార్యక్రమాలు ప్రధానంగా శాంతియుత ప్రజా ఉద్యమాల రూపంలో కొనసాగాయి. ఈ కాలంలో జాతీయ విద్యకు కూడా కొత్త ప్రాధాన్యం లభించింది. భారతీయ సంస్కృతి, చరిత్ర, జాతీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే విద్యా సంస్థలను స్థాపించేందుకు ప్రయత్నాలు జరిగాయి. విద్యార్థుల్లో దేశభక్తి, స్వాభిమానం, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడంపై దృష్టి సారించారు. బెంగాల్ విభజన భారత స్వాతంత్ర్యోద్యమంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. మనం కొన్ని ముఖ్యమైన ప్రభావాలను గమనించినట్లయితే, జాతీయోద్యమం మరింత విస్తృత ప్రజా మద్దతును పొందింది. స్వదేశీ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది. భారతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించింది. విద్యార్థులు, మహిళలు, యువత ఉద్యమాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. కాంగ్రెస్లో ప్రజా ఉద్యమాలకు ప్రాధాన్యం పెరిగింది. జాతీయ ఐక్యతపై దేశవ్యాప్తంగా చర్చలు విస్తరించాయి. ప్రజల నిరంతర నిరసనలు, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 1911 బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దు చేసింది. అదే సమయంలో పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీహార్, ఒడిషాను ప్రత్యేక ప్రావిన్స్గా ఏర్పాటు చేశారు. భారతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించింది. విద్యార్థులు, మహిళలు, యువత ఉద్యమాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. కాంగ్రెస్లో ప్రజా ఉద్యమాలకు ప్రాధాన్యం పెరిగింది. జాతీయ ఐక్యతపై దేశవ్యాప్తంగా చర్చలు విస్తరించారు. ప్రజల నిరంతర నిరసనలు, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 1911 బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దు చేసింది. అదే సమయంలో పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీహార్, ఒడిషాను ప్రత్యేక ప్రావిన్స్గా ఏర్పాటు చేశారు. అస్సాంను ప్రత్యేక పరిపాలనా యూనిట్గా కొనసాగించారు. భారత రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించడం జరిగింది. ఈ మార్పులు భారత పరిపాలన చరిత్రలో మరో ముఖ్యమైన పరిణామంగా నిలిచాయి. సమతుల్య దృష్టితో పరిశీలన, బెంగాల్ విభజనపై చరిత్రకారులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకవైపు అప్పటి ప్రభుత్వం దీనిని పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచే చర్యగా వివరించింది. పెద్ద ప్రావిన్స్ను చిన్న పరిపాలన యూనిట్లుగా విభజించడం వల్ల పాలన సులభమవుతుందని పేర్కొంది. మరోవైపు అనేక భారతీయ నాయకులు, పలువురు చరిత్రకారులు ఈ నిర్ణయం రాజకీయ ప్రభావాలను కూడా కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలలో అసంతృప్తి పెరగడానికి, జాతీయోద్యమం మరింత బలపడడానికి ఈ నిర్ణయం ఒక కారణంగా మారిందని వారు విశ్లేషించారు. అందువల్ల బెంగాల్ విభజనను అర్థం చేసుకోవాలి అంటే అధికారిక వివరణతో పాటు సమకాలీన భారతీయ నాయకుల అభిప్రాయాలు, తరువాతి చారిత్రక విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం అవసరం. బెంగాల్ విభజన అనంతరం భారత జాతీయోద్యమం మరింత చురుకైన దశలోకి ప్రవేశించింది. స్వదేశీ ఉద్యమం, బహిష్కరణ ఉద్యమం, జాతీయ విద్య ఉద్యమం దేశవ్యాప్తంగా జాతీయ చైతన్యాన్ని విస్తరించాయి. అదే సమయంలో కాంగ్రెస్లో ఉద్యమ పద్ధతులపై అభిప్రాయ భేదాలు కూడా స్పష్టంగా కనిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశం భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. మితవాదులు, అతివాదుల మధ్య విధానపరమైనటువంటి భేదాలు అక్కడ స్పష్టంగా బయటపడ్డాయి. రేపటి మన కార్యక్రమంలో భారత స్వాతంత్ర్యోద్యమం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: మీరింతవరకు భారత స్వాతంత్ర సమరం శీర్షికన బెంగాల్ విభజన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाए। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు విందాం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. అండమాన్ నికోబార్ దీవుల గురించిన వివరాలు రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న మరిన్ని అద్భుతమైన ప్రదేశాల గురించిన విశేషాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? గత వారం మన ప్రయాణం రాజధాని శ్రీవిజయపురం నుంచి ప్రారంభమయ్యి అక్కడి నుంచి భారత స్వాతంత్ర సమరగాథను సజీవంగా నిలిపిన సెల్యులార్ జైల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చారిత్రక అడుగుజాడలను మోస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాధానగర్ బీచ్, ప్రశాంతతకు ప్రతీకైన కాలాపత్తర్ బీచ్ వంటి ఎన్నో అద్భుత ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత షహీద్ ద్వీపంలో ఉన్న భరత్పూర్ బీచ్, లక్ష్మణ్పూర్ బీచ్, ప్రకృతి చెక్కిన న్యాచురల్ బ్రిడ్జ్, నార్త్ బే ద్వీపంలో గ్లాస్ బాటమ్ బోట్ ప్రయాణం, సీవాక్, స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర గర్భంలోని రంగురంగుల పగడపు దిబ్బలు, అరుదైన సముద్రపు జీవుల విశేషాలు విని ఆస్వాదించారు కదా? మరి ఈ వారం ఆ దీవుల్లో ఉన్న ఇంకెన్నో సుందర ప్రదేశాల విశేషాల గురించి తెలుసుకుందామా?

షహీద్ ద్వీపం, నార్త్ బే సముద్ర గర్భంలోని అద్భుతాలను చూసిన తర్వాత మన యాత్ర మరింత సాహసోపేతంగా మారుతుంది. ఈసారి మన గమ్యం అడవులు, గుహలు, అగ్నిపర్వతాలు, ప్రపంచంలోనే అరుదైన ప్రకృతి విశేషాలతో సాగుతుంది. ఉదయాన్నే శ్రీ విజయపురం నుంచి బస్సులో బయలుదేరి నగరాన్ని దాటి కొద్ది దూరం వెళ్ళగానే దట్టమైన ఉష్ణమండల అడవులు ఇరువైపులా ఆహ్వానిస్తాయి. భారీ వృక్షాలు, తీగలు, పక్షుల కిలకిలా రావాలు అడవిలో ప్రతిక్షణం ప్రకృతి తన ఉనికిని తెలియజేస్తూనే ఉంటుంది. అండమాన్లోని అత్యంత ఆసక్తికరమైన ప్రదేశాల్లో బరాటాంగ్ ద్వీపం ఒకటి. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి రహదారి ప్రయాణంతో పాటు ఫెర్రీలో కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. సముద్రపు కాలువలను దాటుతూ వెళ్లే ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రెండు వైపులా విస్తరించిన మడ అడవులు ప్రకృతికి జీవరక్షక కవచంలా కనిపిస్తాయి. బరాటాంగ్లోని మ్యాంగ్రూవ్ అడవులు అండమాన్ ప్రకృతి సంపదలో ముఖ్యమైన భాగం. పడవ నెమ్మదిగా ఇరుకైన నీటి మార్గాల్లో ప్రయాణిస్తుంటే చెట్ల వేర్లు నీటిలోకి దిగుతూ సహజ సొరంగంలా కనిపిస్తాయి. సూర్యకిరణాలు ఆకుల మధ్య నుంచి నీటిపై పడుతూ అద్భుతమైన వెలుతురు నీడల ఆటను సృష్టిస్తాయి. ఇక్కడ వివిధ రకాల పక్షులు, పీతలు, చేపలు, ఉప్పునీటి మొసళ్ళు కూడా కనిపిస్తాయి. ఈ అడవులు సముద్ర అలల నుంచి తీరాన్ని రక్షించడంతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బరాటాంగ్ మార్గంలో జార్వా రిజర్వ్ ప్రాంతం ఉంటుంది. జార్వాలు అండమాన్కు చెందిన ప్రాచీన ఆదివాసీ తెగలలో ఒకరు. వారు తమ సంప్రదాయ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఈ అడవుల్లో నివసిస్తున్నారు. వారి గోప్యత, జీవన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తుంది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించేవారు వాహనాల నుంచి దిగకూడదు, ఫోటోలు తీయకూడదు, ఆహారం లేదా వస్తువులు వారికి ఇవ్వకూడదు. వారి సంస్కృతిని గౌరవించడం ఇక్కడికి వెళ్లిన ప్రతి సందర్శకుడి బాధ్యత. ఈ నియమాలు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని గుర్తు చేస్తాయి. అభివృద్ధితో పాటు ఆదిమ సంస్కృతులను కూడా పరిరక్షించడం మనందరి బాధ్యత. బరాటాంగ్లోని ప్రసిద్ధ ఆకర్షణ లైమ్స్టోన్ గుహలు. మ్యాంగ్రూవ్ అడవుల గుండా ప్రయాణించిన తర్వాత కొంత దూరం నడిచి ఈ గుహలను చేరుకోవచ్చు. గుహలోకి అడుగుపెట్టగానే చల్లని గాలి, నిశ్శబ్దం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. వేల సంవత్సరాలుగా నీటి బిందువులు

సున్నపురాలపై పడుతూ ఏర్పడిన స్టాలక్టైట్లు, స్టాలగ్మైట్లు ప్రకృతి శిల్పకళకు అద్భుతమైన నిదర్శనాలు. కొన్ని శిలలు, ఏనుగు, మరికొన్ని దేవాలయ గోపురం, ఇంకొన్ని పక్షి ఆకారాల్లో కనిపిస్తాయి. మన ఊహాశక్తిని బట్టి ప్రతి సందర్శకుడికి వేరువేరు రూపాలు దర్శనమిస్తాయి. బరాటాంగ్లోని మరో విశేషం మడ్ వాల్కెనో. సాధారణ అగ్నిపర్వతాల్లో లావా వెలువడితే ఇక్కడ భూమి లోపల నుంచి వాయువుల ఒత్తిడి కారణంగా బురద పైకి వస్తుంది. చిన్న చిన్న బురద గుంటల నుంచి బుడగలు పైకి రావడం చూస్తుంటే ప్రకృతి శాస్త్రం ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది. ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి మడ్ వాల్కనోలు కనిపిస్తాయి. ఇక డిగ్లీపూర్, ఉత్తర అండమాన్లోని అందాల నిలయం. మన ప్రయాణం ఉత్తర అండమాన్లోని ప్రశాంతమైన డిగ్లీపూర్ వైపు సాగిన తర్వాత అండమాన్లోని ప్రశాంతమైన ప్రాంతానికి మనం చేరుకుంటాం. ఇక్కడి పచ్చని కొండలు, సుందరమైన తీరాలు, పక్షుల కిలకిలా రావాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. డిగ్లీపూర్ సమీపంలో ఉన్న శాడిల్ పీక్ అండమాన్లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. అడవుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ పైకి ఎక్కే ఈ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మార్గమధ్యంలో అరుదైన పక్షులు, సీతాకోక చిలుకలు, ఉష్ణమండల వృక్షాలు కనిపిస్తాయి. శిఖరం పైకి చేరుకున్న తర్వాత కనిపించే సముద్రం, దీవులు, పచ్చటి అడవుల విహంగ వీక్షణం జీవితాంతం మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. ఆ తరువాత మనం ఇసుకతో కలిసిన కవల దీవులైన రాస్, ఇంకా స్మిత్ ద్వీపాలను చేరుకుంటాం. డిగ్లీపూర్ సమీపంలోని రాస్, ఇంకా స్మిత్ ద్వీపాలు ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఒకటి. రెండు దీవులను కలుపుతూ సముద్ర మధ్యలో ఏర్పడిన తెల్లని ఇసుక మార్గం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. అలలు తగ్గిన సమయంలో ఈ ఇసుకదారి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు నీలి సముద్రం, మరోవైపు ఆకుపచ్చ నీరు, మధ్యలో తెల్లటి ఇసుకపై నడుస్తూ ఉంటే మనం మన కలలో విహరిస్తున్నామనే భావన కలుగుతుంది. ఈ ద్వీపాల్లో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. పరిశుభ్రత, నిశ్శబ్దం, ప్రకృతి సహజత్వం ప్రతి సందర్శకుడిని ఆకట్టుకుంటాయి. ఇక ఈ ప్రయాణంలో మనం తరువాత చేరుకునే ప్రాంతం అండమాన్లోని బారెన్ ద్వీపం. అండమాన్ యాత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన అనుభవం ఈ బారెన్ ద్వీపంలో కలుగుతుంది. ఇది భారతదేశంలోని ఏకైక సజీవ అగ్నిపర్వతం. ఈ ద్వీపంలో శాశ్వత మానవ నివాసం లేదు. ప్రత్యేక పడవలో సముద్ర ప్రయాణం చేస్తూ బారెన్ ద్వీపానికి సమీపంలోకి చేరుకున్నప్పుడు నల్లని అగ్నిపర్వత శిఖరం సముద్రం మధ్య గంభీరంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అగ్నిపర్వతం నుంచి పొగ వెలువడటం లేదా గత విస్ఫోటనాల వల్ల ఏర్పడిన నల్లని లావా పొరలు కనిపిస్తాయి. చుట్టూ నీలి సముద్రం, మధ్యలో నల్లటి అగ్నిపర్వతం. ఈ దృశ్యం భూమి సృష్టి కథను మన కళ్ళ ముందు ఆవిష్కరించినట్లుగా కనిపిస్తుంది. బారెన్ ద్వీపం సమీపంలోని సముద్ర జలాలు కూడా స్కూబా డైవింగ్కి ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి సముద్ర జీవ వైవిధ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డైవర్లను ఆకర్షిస్తుంది. బరాటాంగ్ గుహలు, మ్యాంగ్రూవ్ అడవులు, శాడిల్ పీక్, రాస్, ఇంకా స్మిత్ ద్వీపాలు, బారెన్ అగ్నిపర్వతం, ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించిన తర్వాత ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో, కానీ ప్రకృతిని కాపాడే బాధ్యత మాత్రం ఎంతో గొప్పది. అండమాన్లో ప్రతి అడుగు మనకు ప్రకృతి, చరిత్ర, జీవ వైవిధ్యం, మానవ సంస్కృతి గురించి కొత్త పాఠం నేర్పుతుంది. ఉత్తర అండమాన్లోని పర్వతాలు, గుహలు, అగ్నిపర్వతాల సాహసయాత్ర అనంతరం మన ప్రయాణం దక్షిణ దిశగా విస్తరించిన నికోబార్ దీవుల వైపు సాగుతుంది. ఇది కేవలం ప్రకృతి అందాలతోనే కాదు, తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, జీవ వైవిధ్యంతో కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రదేశం. సాధారణ పర్యాటకులకు నికోబార్ దీవుల్లో చాలా ప్రాంతాల్లో ప్రవేశం లేదు. ఈ పరిమితులు అక్కడి ఆదివాసీ సమాజాల జీవన విధానం, సంస్కృతి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి అమలు చేయబడ్డాయి. నికోబార్ దీవులు సముద్ర మధ్యలో ఉన్న ఒక ప్రశాంతమైన ప్రపంచం.

అండమాన్తో పోలిస్తే నికోబార్ దీవులు మరింత ప్రశాంతంగా సహజసిద్ధంగా ఉంటాయి. ఇక్కడ సముద్రం మరింత నీలంగా, అడవులు మరింత దట్టంగా, తీరాలు మరింత నిర్మలంగా కనిపిస్తాయి. ఉదయం సూర్యోదయం సమయంలో అలల మృదువైన శబ్దం, గాలిలో కొబ్బరి చెట్ల సవ్వడి, సముద్రపు పక్షుల కిలకిలారావాలు కలిసి ఒక సహజ సంగీతాన్ని వినిపిస్తాయి. ఇక్కడ ప్రకృతితో మనిషి ఇంకా సమతుల్యంగా జీవిస్తున్నాడనే భావన కలుగుతుంది. అండమాన్ నికోబార్ దీవులు అనేక ప్రత్యేక ఆదివాసీ సమాజాలకు నిలయం. వీరిలో నికోబారీలు, షాంపెన్ వంటి తెగలు తమ తమ ప్రత్యేక జీవన విధానాలను కొనసాగిస్తున్నారు. ఈ సమాజాల గురించి తెలుసుకోవడం ద్వారా వారి పట్ల గౌరవం, బాధ్యత మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా సెంటినలీస్ వంటి సమాజాలతో బాహ్య ప్రపంచం ప్రత్యక్ష సంబంధం పెట్టుకోకుండా భారత ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. వారి స్వతంత్ర జీవన విధానాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. నికోబారీ సమాజం కొబ్బరి సాగు, చేపల వేట

కలిసి ఒక సహజ సంగీతాన్ని వినిపిస్తాయి. ఇక్కడ ప్రకృతితో మనిషి ఇంకా సమతుల్యంగా జీవిస్తున్నాడనే భావన కలుగుతుంది. అండమాన్ నికోబార్ దీవులు అనేక ప్రత్యేక ఆదివాసీ సమాజాలకు నిలయం. వీరిలో నికోబారీలు, షాంపెన్ వంటి తెగలు తమ తమ ప్రత్యేక జీవన విధానాలను కొనసాగిస్తున్నారు. ఈ సమాజాల గురించి తెలుసుకోవడం ద్వారా వారి పట్ల గౌరవం, బాధ్యత మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా సెంటినలీస్ వంటి సమాజాలతో బాహ్య ప్రపంచం ప్రత్యక్ష సంబంధం పెట్టుకోకుండా భారత ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. వారి స్వతంత్ర జీవన విధానాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. నికోబారీ సమాజం కొబ్బరి సాగు, చేపల వేట, చిన్న స్థాయి వ్యవసాయం వంటి వృత్తులతో జీవనం సాగిస్తుంది. ప్రకృతి వనరులను అవసరానికి మించి వినియోగించకుండా జీవించడం వారి జీవన తత్వం. నికోబార్ ప్రజల సంస్కృతి ప్రకృతితో విడదీయరాని అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. వారి సంప్రదాయ గృహాలు భూమికి కొంత ఎత్తులో చెక్కతో నిర్మించబడి ఉన్నాయి. ఇవి వర్షాలు, తేమ, కొన్నిసార్లు సముద్ర ప్రభావం నుంచి రక్షణ కల్పిస్తాయి. కొబ్బరి ఆకులతో చేసిన పైకప్పులు, వెదురు నిర్మాణాలు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. సామూహిక జీవనం, పరస్పర సహకారం, కుటుంబ బంధాలకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పండుగలు, సామూహిక వేడుకలు, జానపద సంగీతం, నృత్యాలు వీరి సాంస్కృతిక జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. అండమాన్ నికోబార్ వంటకాలలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది. బెంగాలీ, తమిళ, తెలుగు, ఉత్తర భారతీయ సంప్రదాయాలు స్థానిక వంటకాలతో కలిసి ఒక ప్రత్యేక ఆహార సంస్కృతిని రూపొందించాయి. కొబ్బరి, అరటి, స్థానిక పండ్లు, తాజా కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వీరు విస్తృతంగా ఉపయోగిస్తారు. సముద్ర ఆహారాన్ని ఇష్టపడేవారికి ఇక్కడ అనేక రకాల చేపలు, రొయ్యలు, పీతలతో చేసే వంటకాలు లభిస్తాయి. అలాగే శాకాహారులకు కూడా రుచికరమైన స్థానిక వంటకాలు అందుబాటులో ఉంటాయి. అండమాన్ నికోబార్ సముద్ర ప్రాంతం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన సముద్ర జీవవైవిధ్య ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ రంగురంగుల పగడపు దిబ్బలు, వందలాది రకాల చేపలు, సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లు, సముద్రపు గుర్రాలు, ఆక్టోపస్లు వంటి అనేక జీవాలు నివసిస్తాయి. ఇవే కాకుండా అండమాన్ నికోబార్ దీవులు పక్షి ప్రేమికులకు కూడా స్వర్గధామం లాంటివి. అరుదైన అండమాన్ వుడ్ పెక్కర్, అండమాన్ డ్రోంగో, నికోబార్ పీజన్, సముద్రపు గద్దలు, కింగ్ఫిషర్లు వంటి అనేక జాతుల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. తెల్లవారుజామున అడవుల్లో వినిపించే పక్షుల కిలకిలా రావాలు ప్రకృతికి జీవం పోస్తాయి. 2004 హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ అండమాన్ నికోబార్ దీవులపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ స్థానిక ప్రజలు, పరిపాలన, దేశవ్యాప్తంగా అందిన సహకారంతో పునర్నిర్మాణం జరిగి ఈ దీవులు మళ్లీ తమ సహజ సౌందర్యాన్ని సంతరించుకున్నాయి. ఈ సంఘటన ప్రకృతి శక్తిని గౌరవించాల్సిన అవసరాన్ని మనందరికీ గుర్తు చేస్తుంది. అండమాన్ యాత్రలో ప్రతి చోట ఒకే సందేశం వినిపిస్తుంది. ప్రకృతిని ప్రేమించడం, పరిరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పగడపు దిబ్బలను తాకకపోవడం, సముద్రపు జీవులకు ఇబ్బంది కలిగించకపోవడం, పరిశుభ్రతను పాటించడం వంటి చిన్న చర్యలే ఈ ప్రకృతి సంపదను భావితరాలకు అందించగలవు. ఇక్కడి ప్రజలు ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకున్నారు. వారి నుంచి మనము ఆ పాఠాన్ని తప్పక నేర్చుకోవాలి. మన చివరి రోజు ప్రయాణంలో శ్రీ విజయపురం విమానాశ్రయానికి బయలుదేరుతున్నప్పుడు మన మనసు కొంచెం భారంగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే సెల్యులార్ జైల్లోని స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు గుర్తుకు వస్తాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడలు స్ఫూర్తినిస్తాయి. హావెలాక్లోని రాధానగర్ బీచ్ సూర్యాస్తమయం, ఎలిఫెంట్ బీచ్లోని రంగురంగుల పగడపు దిబ్బలు, కాలాపత్తర్ బీచ్లోని ప్రశాంతత, షహీద్ ద్వీపంలోని నేచురల్ బ్రిడ్జ్, నార్త్ బేలోని సముద్ర గర్భంలో ఉన్న అద్భుతమైన ప్రపంచం, బరాటాంగ్ గుహలు, రాస్ ఇంకా స్మిత్ ద్వీపాలు, తెల్లని ఇసుకదారి, బారెన్ అగ్నిపర్వతం, ఈ ప్రకృతి దృశ్యాలు మన మనసులో శాశ్వత చిత్రాలుగా నిలిచిపోతాయి. విమానం నెమ్మదిగా ఆకాశంలోకి ఎగురుతుంటే కింద ఉన్న నీలి సముద్రం మధ్య పచ్చ

అనే దీవులు మళ్లీ కనిపిస్తాయి. అండమాన్ నికోబార్ దీవులు కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, అవి భారత స్వాతంత్ర పోరాట చరిత్రకు సజీవ సాక్ష్యం, ఆదివాసీ సంస్కృతుల నిలయం, సముద్ర జీవ వైవిధ్యానికి ఓ అపూర్వ నిధి, ప్రకృతి అందాలకు ఓ ప్రతీక. ఈ యాత్ర మనకు విశ్రాంతిని మాత్రమే కాదు, చరిత్రను గౌరవించడం, ప్రకృతిని ప్రేమించడం, సంస్కృతులను ఆదరించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి విలువలను కూడా నేర్పుతుంది. మరి ఆలస్యమెందుకు? ఓ బాటసారి, నీకోసం ఎదురు చూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.

మీరింతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం అండమాన్ నికోబార్ దీవులు గురించిన వివరాలు విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

ప్రభాత రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు విందాం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా అర్ధశతాబ్దం చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు సంగీతం అందించిన వారు నౌఫల్ రాజా, ఏఐఎస్, సాహిత్యం రెహమాన్.

తర్వాత పాట విందాం. గీతాంజలి చిత్రం నుంచి శ్రీకృష్ణ రమ్య బెహ్రా ఆలపించిన ఈ గీతం. సంగీతం అందించిన వారు ప్రవీణ్ లక్కరాజు. సాహిత్యం శ్రీజో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
3: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట విందాం. కుషి చిత్రం కోసం చిన్మయ్ శ్రీపాద, సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం. సంగీతం అందించిన వారు శిశాం అబ్దుల్ వహాబ్. సాహిత్యం శివ నిర్మాణ.

తర్వాత పాట విందాం. రంగదే చిత్రం కోసం శ్రీమణి సాహిత్యం అందించగా సంగీతం దేవిశ్రీ ప్రసాద్, పాడినవారు సిద్ శ్రీరామ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం.
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
0: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు
0: మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా విందాం పెళ్లి సందడి చిత్రం నుంచి శ్రీనిధి నయననారన్ కాలభైరవ ఆలపించిన ఈ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం అందించిన వారు చంద్రబోస్.

మీరింతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. సమయం 8:15. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: Deputy Chief Hafiz Saeed is widely covered on the front pages of all newspapers. The Pioneer headlines, NIA charges Hafiz Saeed for Pahalgam terror attack. The torrential rains in Maharashtra have been covered with pictures of the landslide blocking the Pune-Mumbai missing link, even as the Times of India headlines Pune-Mumbai link cut off for hours as heavy rains hit roads, rail and flights. And finally, a story in The Hindu says that a question in the BSc statistics exam at Kerala University had its answer printed alongside it. While the university sought a report, those part of the preparation called it a silly mistake. And with that, it's back to you, Pramod.
1: Thank you, Zarab. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Indonesian President Prabowo Subianto in Jakarta today to provide fresh momentum to comprehensive strategic partnership between the two countries. Home and Cooperation Minister Amit Shah says Cooperation Ministry infused new energy into lives of nearly 30 crore people over the past 5 years. Pakistan-occupied Kashmir protesters issue 48-hour ultimatum to Islamabad, warn of grand and final action on July 9th if demands are not met. India secured 20 medals, including 4 gold at Under-20 Asian Wrestling Championships in Pattaya. And Spain booked place in FIFA World Cup quarterfinals with a dramatic 1-0 victory over Portugal. Belgium beat US 4-1 to enter the quarterfinals. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी से पेश है खबरनामा।
3: आकाशवाणी प्रकटించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో 580 కోట్ల రూపాయల నిధులు విడుదల, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు తదితర అంశాలతో కూడిన తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గోదావరి మహాపుష్కరాలు 2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం పట్టణ పరిధిలో తొలిదశ అభివృద్ధి పనుల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 580 కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల ద్వారా విడుదల చేయనున్నట్టు రాష్ట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి మహాపుష్కరాలు 2027 ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వివిధ శాఖల పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పుష్కర ఘాట్లు తదితర మౌలిక సదుపాయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే 43% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోయే అవకాశాలు ఉన్నందున మండలాల వారీగా పరిస్థితులను అంచనా వేసి రైతులకు ముందస్తు సూచనలు అందించాలని ఆదేశించారు. 1,826 కోట్ల రూపాయల నిధులతో నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిడదవోలును రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువు పై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పారదర్శక పాలనతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, దివాన్ చెరువులో నిర్మిస్తున్న ఆధునిక ఎలివేటెడ్ కారిడార్ అందుకు నిదర్శనమని పురంధేశ్వరి తెలిపారు. జిల్లాలోని నిడదవోలు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏరువాక పనుల సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నెముక రైతేనని, రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఏరువాక పౌర్ణమి రైతాంగం వార్షిక వ్యవసాయ పనులను ప్రారంభించే తొలి పండుగ అని పేర్కొన్నారు. రైతులు ఏడాది మంచి దిగుబడులు సాధించి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ఎన్నో వాతావరణ పరిస్థితులను అధిగమించి రైతులు పంట సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్ సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో రైతులకు 35,000 ఋతుపవనాలకు ముందు పొడి విత్తనాలు పీఎండిఎస్ కిట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో ఏడాది

0: ఖరీఫ్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 96,266 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2,595 హెక్టార్లలో నర్సరీలు వేయడం జరిగిందని, వాటి ద్వారా సుమారు 51,900 హెక్టార్లలో నాట్లు వేసేందుకు సరిపడా మొక్కలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం మొదటి 2 రోజుల్లో లక్ష్యంగా నిర్ణయించిన జనాల్లో 95.2% మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ వసుంధర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో 247,300 గృహాలను సందర్శించి 23,293 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు వివరించారు. జిల్లాలో అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు సౌకర్యాలు అందించడంలో విమానాశ్రయాలు కట్టుబడి ఉన్నాయని రాజమహేంద్రవరం విమానాశ్రయ ప్రాజెక్టు డైరెక్టర్ కె ప్రీతి అన్నారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రీ సువిధ దివస్ 2026 కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది, ప్రయాణికులకు అందుతున్న సేవలు, సమాజాభివృద్దిలో విమానాశ్రయాల పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లా సమాచారలేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచారలేఖలో కలుసుకుందాం. రచన కొత్తవేర వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రేవతి గారు నటించిన చిత్రగీత కథంభం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
6: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
6: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: రేవతి గారి అసలు పేరు ఆశా కేలుణ్ణి. భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి, దర్శకురాలు, ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్. రేవతి గారు 1966 జూలై 8 కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జన్మించారు. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకున్న రేవతి గారు 1983 సినీ రంగంలోకి ప్రవేశించి తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషలలో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి విశేష గుర్తింపు పొందారు. రేవతి గారు తొలి తెలుగు చిత్రం 1984 చేసిన సీతమ్మ పెళ్లి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వం వహించారు. తొలి సినిమాతోనే రేవతి గారు తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో నటనకు ఆమె సినిమా ఎక్స్ప్రెస్ ఉత్తమ తెలుగు నటి అవార్డును అందుకున్నారు. తొలి తెలుగు చిత్రానికే అవార్డు రావడం రేవతి గారి ప్రతిభకు నిదర్శనం. ఇప్పుడొక పాట విందాం.

0: 1990లో వచ్చిన అంజలి చిత్రంలో రేవతి గారు ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారి తల్లిగా హృదయాన్ని హత్తుకుని నటన ప్రదర్శించారు. ఆమె నటనకు 1990 సినిమా ఎక్స్ప్రెస్ ఉత్తమ తమిళ నటి అవార్డు లభించింది. అలాగే ఈ చిత్రం 3 జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకుని 1991లో భారతదేశం తరపున ఆస్కారుకు అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడం విశేషం. అంజలి చిత్రం నుంచి ఇప్పుడు ఒక పాట విందాం.
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చబిల్లి

అందుకున్నారు. సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అంకురం చిత్రం నుంచి ఒక పాటను విందాం.

0: ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రేవతి గారు నటించిన చిత్రగీత కథంబం వింటున్నారు. తర్వాత 1993 సంవత్సరంలో అంకురం చిత్రంలో రేవతి గారు సింధూర పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఒక సాధారణ మహిళ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే కథలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతో ప్రభావితం చేసింది. ఈ పాత్రకు రేవతి గారు ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్స్ని

రేవతీ గారు తన సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఉత్తమ నటిగా జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకుని విశిష్ట గుర్తింపు పొందారు. నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా కూడా ప్రతిభ చాటుకుని చలనచిత్ర రంగానికి విశేష సేవలు అందించారు. ఆమె కృషి, ప్రతిభతో భారతీయ చలనచిత్ర రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. చివరగా ఒక పాట విందాం.

0: మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రేవతీ గారు నటించిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 9:40.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఉత్తరాలు రాయాలనుకునే వారికి మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. మీరు కోరిన పాటలను ప్రతి మంగళవారం, శుక్రవారం మా తిరుపతి FMలో ప్రసారం చేస్తాము. మొదటి ఉత్తరం చూద్దాం. తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ నుండి సావిత్రి, ఉమాపతి, హరీష్, సాయి కిరణ్, ధనంజయులు, మునిరాజులు మొదలగు వారు కోరుకున్నారు. వీరు కోరుకున్న పాట శ్రీకృష్ణార్జున యుద్ధం నుంచి మనసు పరిమతించని అనే పాటను ప్రసారం చేయమని కోరారు. పాట సిద్ధంగా ఉంది, విందామా?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తర్వాత ఉత్తరం చూద్దాం. మహాకవి క్షేత్రయ్య చిత్రం నుంచి జాబిల్లి చూసని అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ చిన్న తిరుపతి నుండి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్ వీరందరూ కోరుకున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.

0: ఈ శ్రవ్యవేదికలో ప్రతి వారం పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం చూద్దాం. చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, రుద్రగణేష్ వీరందరూ ఒక పాటను కోరుకుంటున్నారు. మనుషులు మారాలి చిత్రం నుంచి చీకటిలో కారు చీకటిలో అనే పాటను మాకోసం ప్రసారం చేయండు అంటూ ఉత్తరం రాశారు. పాట సిద్ధంగా ఉంది, విందాం.

తర్వాత ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కోరుతున్న పాట. ఎం ధర్మరాజు ఎంఏ

0: ஓபிக் இல்லையா எங்க ரேப்பு?
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం చూద్దాం. నిజామాబాద్ న్యూ ఎన్జివోస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరూ ఆకాశవాణి తిరుపతి గారికి మా నమస్కారంలంటూ ఉత్తరం రాశారండి. మీకు కూడా నమస్కారంలండి. భాగ్యరేఖ చిత్రం నుంచి నీవుండే దాకొండపైన అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ ఉత్తరం రాశారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

0: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత ఉత్తరం చూద్దాం. దానవీర సూర్యకర్ణ చిత్రం నుంచి ఏ తల్లి నిన్ను కన్నదో అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం నుంచి రాశారు కోరుతున్న శ్రోతలు జి నాగార్జున, ద్రాక్షాయిని, గిరి సాత్విక్, తోజేస్, సాహకేత్ మరియు ఆకాశవాణి అభిమానులందరి కోసం ఈ పాట ప్రసారం చేయమని ఉత్తరం రాశారండి. ఓకే, మీ అందరి కోసం ఈ పాట.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం

0: 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలు ఉత్తరాలు రాయాలనుకునే వారికి మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. మీరు కోరిన పాటలను ప్రతి మంగళవారం శుక్రవారం మా తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం చేస్తాము. ఇక తర్వాత ఉత్తరం చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరూ రాశారు. వీరు కోరుకున్న పాట టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ చిత్రం నుంచి దేశమా స్వతంత్ర దేశమా అనే పాటను ప్రసారం చేయమన్నారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

ఓకే లిక్కదీసి అడుపుతున్న రామరాజ్యమేదని అక్కిశకల కడుపు మంట ఆత్మహత్యలేమిటని.

తర్వాత ఉత్తరం చూద్దాం. వాడేవీడు చిత్రం నుంచి ఘంటశాల పి సుశీల కలిసిగా పాడిన పాట వలపే ఒక పాఠం అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, ఎం కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, ఎం రాణా ప్రతాప్, చైత్రికాశ్రీ, సుధారామయ్య వీరందరూ కోరుకున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం ఓ పాపాలాలి చిత్రం నుంచి మాటే రాని చిన్నదాన్ని అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ ఏలూరు నుండి ఆర్ రణబీర్ సింగ్, ఆర్ సుగుణాభాయి, రాధా మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ వీరందరూ కోరుకున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772244665. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు

0: సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. చివరి ఉత్తరం చూద్దాం. చంద్రగిరి కొత్తపేట బస్టాండ్ నుంచి రమాదేవి, చంద్రబాబు, ప్రతిభ భారతి, ప్రదీప్ కుమార్, ధీరజ్, శశాంక్, యశ్కాంత్, దశ్కాంత్ అనేటువంటి వాళ్ళందరూ రాశారు. వీరు కోరుకున్నటువంటి చిత్రం గంధర్వ కన్య చిత్రం నుంచి రమ్యం రాగం అనే పాటను ప్రసారం చేయమని కోరారు. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగ చరిత్రలో 2 కీలక ఘట్టాలు ఈ పర్యటనలో ఆవిష్కృతమయ్యాయి. గిరిజన విద్యా వికాసానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తూ అట్టహాసంగా జరిగిన ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మంజూరైన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలోని మెంటాడ దత్తిరాజేరు మండల పరిధిలో ఏర్పాటైన ఈ విద్యా సంస్థ తన తొలి స్నాతకోత్సవాన్ని జూన్ 30వ తేదీ మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ విశ్వవిద్యాలయంలో 2020-21 నుండి 2025-26 విద్యా సంవత్సరాల వరకు విద్యనభ్యసించిన 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేశారు. అదేవిధంగా పలు కోర్సులలో విశేష ప్రతిభ కనబర్చిన 13 మందికి గోల్డ్ మెడల్స్ ను రాష్టపతి ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి రాష్టపతి ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులై తమ జీవితంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్న విద్యార్థులకు రాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. పథకాలు అందుకున్న వారిలో 40% మంది మహిళలు ఉండడం హర్షణీయమన్నారు. స్వర్ణ పథకాలు అందుకున్న వారిలో 70% మంది ఉండడం గర్వకారణమన్నారు.
1: उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 40% बेटियां हैं। हर्ष की बात यह है कि स्वर्ण पदक प्राप्त करने वाली में लगभग 70% बेटियां हैं। बेटियों के लिए ट्राई वाला महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था की समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की को दर्शाता है। इस जनजातीय विश्वविद्यालय पर अनेक విశేష జిమ్మేదారీ.
0: ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి పలు ప్రత్యేక బాధ్యతలున్నాయన్నారు. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన కేంద్రంగా ఇది ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థలు వాటి ప్రాంతంలోని గిరిజన వర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. రాబోయే సంవత్సరాలలో ఈ విశ్వవిద్యాలయం అనగారిన గిరిజన యువత సమగ్ర వికాసంతో పాటు ఈ ప్రాంతమంతటా సర్వతోముఖాభివృద్ది సాధించడానికి అర్థవంతమైన ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, తృణధాన్యాలు, ఔషధ మొక్కలు, ఎకోటూరిజం, స్థానిక వ్యవస్థాపకత వంటి రంగాలలో ఉత్పాదక పనులను ప్రోత్సహిస్తూ గిరిజన ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి అన్ని విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు వినూత్న వ్యవస్థలను కలిగి ఉండాలని రాష్ట్రపతి సూచించారు. స్నాతకోత్సవం అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన మైలురాయిని, ఇది వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదని, విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఒక బలమైన సంకల్పాన్ని తీసుకునేలా ప్రేరేపించే క్షణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. కేవలం పాఠ్యపుస్తకాల విజ్ఞానానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న వ్యవస్థ నుండి నేర్చుకోవాలన్నారు.
1: व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा। यहाँ के जनजातीय समाज की अपनी समृद्ध सांस्कृतिक परंपराओं और प्रकृति से जुड़ी जीवन शैली कि समाज के इस वर्ग को आधुनिक शिक्षा के उपयोगी आयामों से जोड़कर ये विश्वविद्यालय देश के समतापरक विकास में यहाँ के युवाओं की महत्वपूर्ण भूमिका सुनिश्चित करेगा.
0: విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి

0: పెంచుకునే, సమాజం దేశ ఉజ్వల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశంలో మన వారసత్వంతో ముడిపడి ఉంటూనే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇదే లక్ష్యంతో ఉత్తరాంధ్రలోని గిరిజన వర్గాలను సాధికారులను చేసేందుకు ఈ విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ను నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార పోషకాహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి రంగాలలో విద్యాపరంగానూ క్షేత్రస్థాయిలోనూ విశ్వవిద్యాలయం తన ప్రయత్నాలను కేంద్రీకరించిందని ఆమె అభినందించారు. ఈ ప్రయత్నాలన్నీ సమసమాజ స్థాపనకు, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విద్యాలయాల ద్వారా ఆర్జించిన విజ్ఞానాన్ని తమ స్వీయ అభివృద్దికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్దికి, దేశ నిర్మాణానికి కూడా ఉపయోగించాలని రాష్ట్రపతి విద్యార్థులకు ఈ సందర్భంగా సూచిస్తూ,
1: आपके ऊपर बहुत लोगों का रिस्पांसिबिलिटी दायित्व है, केवल अपनों के लिए नहीं, समाज के लिए भी. कभी कभी मैं अपने बीते हुए काल को मैं मोड़ कर देखती हूँ. मेरे पिताजी कहा करते थे, पता नहीं तुम क्या बनोगे, जो भी बनोगे आगे तो बढ़ना ही है, लेकिन पीछे मुड़ कर दे. आपसे भी अधिक ऐसे संघर्ष भरा पीछे रहे, इसलिए पीछे मुड़ कर देखो. आपका कर्तव्य है समाज को, पीछे रहने वाले लोगों को आगे लाना है. इससे ही आपका शिक्षा का सार्थकता या महत्व उपलब्ध हो. ये केवल समाज के लिए नहीं, अपने लिए नहीं, देश के लिए भी ये बहुत बड़ा उपलब्धि है.
0: 2047 నాటికి వికసిత భారత్ ను నిర్మించడమే మన లక్ష్యమని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే అర్థవంతమైన, సమగ్రమైన ఆచరణాత్మక బోధనా పద్ధతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి నమ్మకం వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలను ఆధునిక విద్యా ప్రయోజనాలతో అనుసంధానించడం ద్వారా స్థానిక యువత దేశ సమానత్వ అభివృద్దిలో ముఖ్యమైన పాత్ర పోషించేలా ఈ సంస్థ తోడ్పడుతుందని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యాభ్యాసానికి ఇది ముగింపు కాదని, కొత్త బాధ్యతలతో కూడిన జీవితానికి నాంది అని చెప్పారు. పట్టభద్రులైన విద్యార్థులందరూ మీ కుటుంబాల పట్ల మాత్రమే కాకుండా సమాజం, దేశం పట్ల కూడా బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉద్యోగాలను కల్పించే వారిగా ఎదగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కొత్త సంస్థలను నెలకొల్పి అవకాశాలను సృష్టిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారని విద్యార్థులను ప్రోత్సహించారు.
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create new innovation, new models. I'm confident and this university has unique position.
0: విశ్వవిద్యాలయాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయడానికే కాదని, సృజనాత్మకత, వ్యవస్థాపకత, నాయకత్వాన్ని పెంపొందించేందుకు కూడా కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ఎందుకంటే ఇది సంప్రదాయ ఉన్నత విద్యకు మాత్రమే పరిమితం కాలేదని, గిరిజన సమాజాల జ్ఞాన వ్యవస్థలను నమోదు చేయడం, పరిరక్షించడం, ప్రోత్సహించడం దీని ముఖ్య కర్తవ్యమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అడవులు, జీవ వైవిధ్యం, వ్యవసాయం, ఔషధ మొక్కలు, వన్యప్రాణులు, ప్రకృతితో సామరస్యంగా జీవించే విధానం వంటి అంశాలపై గిరిజన సమాజాలకు శతాబ్దాలుగా కూడబెట్టుకున్న అపారమైన విజ్ఞానం ఉందని చెప్పారు. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని పరిశోధించి, పత్రబద్ధం చేసి నేటి అవసరాలకు అనుగుణంగా వినియోగించాలన్నారు. అదేవిధంగా వాస్తవ జీవిత సమస్యలకు మానవ కేంద్రిత, వినూత్న పరిష్కారాలను అందించాలని సమాజం విశ్వవిద్యాలయాల నుండి ఆశిస్తోందని, వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో కూడా ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొంటూ,
2: హూ విల్ టేక్ లీడ్ ఆఫ్ దట్ బెనిఫిట్, హూ విల్ బి క్యాప్టెన్ ఆఫ్ దట్ సోషల్ చేంజ్, ఎకనామిక్ చేంజ్, సర్టెన్లీ అవర్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ద ఏరియా ఆఫ్ బయోటెక్నాలజీ, in area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected, more human centric solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen. You will take lead and your parents will be proud of all of you, not only your parents or your faculty, your vice chancellor and all of us will be proud of you with your leadership.
0: భారతీయ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలకు ఆధునిక శాస్త్రీయ

0: పరిశోధనలకు మధ్య వారధిగా నిలవాల్సిన బాధ్యత ఈ విశ్వవిద్యాలయంపై ఉందన్నారు. స్వదేశీ విజ్ఞానానికి నిలయంగా మారడమే కాకుండా సమకాలీన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కూడా అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఈ ఆశయాలను నెరవేర్చడమే కాకుండా జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ తొలి స్నాతకోత్సవం గిరిజన విశ్వవిద్యాలయానికి కీలక మైలురాయని చెప్పారు. గిరిజన విద్యార్థుల దీర్ఘకాలిక కలలను విశ్వవిద్యాలయం సాకారం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం మంచి విద్యను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.
1: The first convocation of the Central Tribal University of Andhra Pradesh marks an important milestone and an auspicious beginning in the annals of the university. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census.
0: అదే విధంగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని, నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలన్నారు. ప్రతి తరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుందని, కానీ ఆ తరం దేశాన్ని ఎలా వదిలివెళ్తుందో నిర్ణయించేది విద్య మాత్రమే అని చెప్పారు.
2: ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society.
0: అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే విద్యా సంస్థలు మాత్రమే కాదని, అవి కళలకు రూపమిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, అలాగే భవిష్యత్ నాయకులను కూడా తీర్చిదిద్దుతాయని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ కళ సాకారమవుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావని, ఇవి సామాజిక పరివర్తనకు, సమాన అవకాశాలకు మార్గదర్శకాలని చెప్పారు. ఒక కుటుంబంలో తొలితరం విద్యార్థి పట్టభద్రుడైతే ఆ కుటుంబం మొత్తం ముందుకు సాగుతుందని, దీంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి ద్వారా ప్రతి పౌరుడికి సాధికారత కల్పిస్తూ మన గొప్ప గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవడమే వికసిత్ భారత్ స్ఫూర్తి అని చెప్పారు. ఇక గిరిజన సమాజాలు ఎదుర్కొంటున్న విద్య, ఆహార భద్రత, జీవనోపాధి వంటి సవాళ్లను పరిష్కరించేందుకు ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పనిచేస్తోందని వైస్ ఛాన్సలర్ టి శ్రీనివాసన్ స్వాగత ప్రసంగంలో పేర్కొంటూ,
3: ఇండియాస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ రిచ్ లెగసీ ఆఫ్ నాలెడ్జ్, బయోడైవర్సిటీ, సస్టైనబుల్ లివింగ్ అండ్ కల్చరల్ హెరిటేజ్. అట్ ది సేమ్ టైమ్ మెనీ ట్రైబల్ రీజియన్స్ కంటిన్యూ టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్ ది ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్. ద ట్రూ మెజర్ ఆఫ్ ఇండియాస్ ప్రోగ్రెస్ లైస్ ఇన్ ఎన్ష్యూరింగ్ దట్ దీస్ కమ్యూనిటీస్ బికమ్ ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ ది నేషనల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ విత్ దిస్ విజన్ దట్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2019. ఆర్ మిషన్ ఇస్ నాట్ ఓన్లీ టు ప్రొవైడ్ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో టు ప్రిజర్వ్ ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఎంపవర్ ట్రైబల్ యూత్ అండ్ integrate traditional wisdom with modern science for inclusive and sustainable development.
0: స్నాతకోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ డేగా నుంచి బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు. ఆ మరుసటి రోజు ఉదయం అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అనంతపురంలో ఈ అత్యున్నత విద్యా సంస్థ ఏర్పాటైంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు గ్రామం వద్ద 2018 ఆగస్టులో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. పార్లమెంటు ఆమోదించిన కేంద్ర విశ్వవిద్యాలయాల సవరణ చట్టం 2019 ద్వారా ఇది అధికారికంగా స్వతంత్ర హోదాను పొందింది. 2022 నుంచి 2026 మధ్య విద్యా సంవత్సరాలకు చెందిన 1268 మంది విద్యార్థులకు డిగ్రీలు, పీజీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. అలాగే 56 మందికి గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేశారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సియుఏపి నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ డేటా సెంటర్ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు.

0: నూతన విద్యా విధానం ఎన్ఈపీ 2020 పూర్తి స్థాయిలో అమలు చేసిన తొలి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా తాము నిలిచామని వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్ఏ కోరి స్వాగత ఉపన్యాసంలో పేర్కొంటూ
1: ద సిఐపి హాస్ రాపిడ్లీ ఎవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఇన్స్టిట్యూషన్ కమిటెడ్ టు అకాడెమిక్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్ ఇన్క్లూసివిటీ అండ్ నేషన్ బిల్డింగ్ గైడెడ్ బై ద విజన్ ఆఫ్ విక్సిత్ భారత్ 2047 The university has aligned its vision and mission with the National Education Policy 2020, the Sustainable Development Goals and the ideals of Atmanirbhar Bharat. Our institutional development plan now serves as the roadmap for our future growth.
0: పట్టభద్రులైన విద్యార్థులనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవం విద్యార్థుల గత కొన్ని సంవత్సరాల అంకితభావం పట్టుదల కఠోర శ్రమకు ఫలితమన్నారు. ఎన్నో కలలతో విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన విద్యార్థులు నేడు విజ్ఞానం ఆత్మవిశ్వాసం కొత్త అవకాశాల తలుపులు తెరిచే పట్టాలతో బయటకు వెళ్తున్నారని చెప్పారు. విద్యార్థుల విజయం వెనుక వారి కష్టంతో పాటు తల్లిదండ్రుల త్యాగాలు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం సమాజం మద్దతు ఉన్నాయని అందుకే సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో వీరంతా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలైనా ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలైనా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా సేవ చేసే దాతలైనా వారి విద్యా విజ్ఞానం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని ఈ నూతన విద్యా సంస్థ ప్రస్థానంలో కీలక మైలురాయని అభివర్ణించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ది చేసుకోవడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కట్టుబడి ఉండటం సమ్మిళిత సమానత్వ వృద్ధిపై దీనికున్న బాధ్యతను తెలియజేస్తోందన్నారు. ఈ విశ్వవిద్యాలయం అద్భుత విద్యా కేంద్రంగా ఎదుగుతుందని 2047 నాటికి వికసిత్ భారత స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్ట్రపతి ఇలాంటి వేగంగా మారుతున్న ప్రపంచంలో పట్టా పొందడంతో విద్య పూర్తి కాకూడదని విద్యార్థులకు చెప్పారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని సరికొత్త జ్ఞానాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు.
2: Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning and should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technologies will be one of your greatest strengths. You should cultivate the courage to explore new ideas and acquire new knowledge. Let perseverance be your valued strength.
0: నిరంతరం నేర్చుకునే తత్వం పట్టుదల ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని స్పష్టం చేశారు. తమ జ్ఞానాన్ని సృజనాత్మకత సంకల్పం బాధ్యతాయుత భావంతో ముడిపెట్టడం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలరని మరింత సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో నైతిక విలువలను ఆచరణలో పెట్టుకోవడం విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుందని రాష్ట్రపతి సూచించారు. నిజాయితీ కరుణ సానుభూతి ప్రకృతి పట్ల గౌరవం ఉన్నతమైన నైతిక ఆదర్శాలు మాత్రమే కావని అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పునాదులని తెలిపారు. ఈ విలువలు విద్యార్థుల జీవితాన్ని సార్థకం చేయడంతో పాటు సమాజానికి దేశానికి అర్థవంతమైన సేవలందించేలా తీర్చిదిద్దుతాయని చెప్పారు. వికసిత్ భారత్ దార్శనికత యువతలోని శక్తి ప్రతిభ అంకితభావం ద్వారానే సాకారమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంకితభావంతో నిజాయితీతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
2: యు ఆర్ గోయింగ్ టు బిగిన్ యువర్ కెరియర్స్ ఎట్ ఏ ట్రాన్స్ఫార్మేటివ్ జంక్చర్ వెన్ ఇండియా ఇస్ మూవింగ్ కాన్ఫిడెంట్లీ టువర్డ్స్ బికమింగ్ ఏ డెవలప్డ్ నేషన్ బై 2047. దిస్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ కెన్ బి రియలైజ్డ్ ఓన్లీ త్రూ ద ఎనర్జీ టాలెంట్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ అవర్ యూత్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ ఫ్యూచర్. వాట్ ఎవర్ పాత్ యూ చూజ్ you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
0: నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత

0: శిఖరాలు అధిరోహించాలని రాష్టపతి ఆకాంక్షించారు. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచిస్తూ రాష్టపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రతిష్టాత్మకమైన కేంద్ర విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాష్టపతి ద్రౌపది ముర్ము తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ఇప్పటివరకు మీరు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: 8662 4 1 4 కి మీ మెసేజ్ పంపించేయచ్చు.

నిమిషాలు దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హార్విల్ లో. భీమ్ సెసరోలియో ఇంకా మధుప్రియ పడిన సాంగ్ అయితే విన్నారు మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి. హరివిలలో అడిగిన ప్రశ్న, భారత నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు? మరి తెలిస్తే గనక 8662481414 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి అన్నా కదా, చేసేశారు చూద్దాం. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమెలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఎస్ గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. హారిక గారు ఒడిశా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మీ వైఫ్ పేరు కూడా చదివానండి, కళ్యాణి గారు, సూరిబాబు గారు కామేశ్వరిపేట నుండి మెసేజ్ చేశారు. మరి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి. సుబ్రమణి గారు మెసేజ్ చేశారు, రాజా గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ చేస్తున్న వారు ఎవరు? శివసాయి కుమార్ శ్రీఫణి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు, జాను గారు మెసేజ్ చేశారు. సురేంద్రనాథ్, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా శివసాయి కుమార్ మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం, శ్రీహరి గారు హిందూపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అక్తర్ బాషా ఇమాంబి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, భవానీపురం విజయవాడ నుంచి కోట సాయి ప్రీతం సుజాత గారు, శ్రీమన్ నారాయణమూర్తి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్.

సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ధీరజ్ సేఠ్. సో భారత నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన వారు ధీరజ్ సేఠ్. ఇంకా హరివిల్లో మూడో ప్రశ్నకి వచ్చేస్తే గనక, పాండవలేని గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? పాండవలేని గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి తెలిస్తే గనక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లో నైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు,
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, ప్లానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643.

0: विविध भारती एफएम 101.3।
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: TFM 101.3.
1: పది గంటల 46 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాండవలేని గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించిన వారు ఎవరో చూసేద్దామా. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేటపాలెం నుంచి శివసాయి కుమార్ శ్రీపణి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, తెలంగాణ రాష్ట్రం ఆన్సరా? కాదు. నెక్స్ట్ ఇంకా రాధాకృష్ణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. కుంచనపల్లి నుంచి శ్రీనివాసరావు గారు, సురేష్ గారు ఆన్సర్. అవునా, అయితే పర్లేదు, నేను లాస్ట్లో రివీల్ చేస్తా కదా. భవానీపురం విజయవాడ నుంచి కోట సాయి ప్రీతం సుజాత గారు, శ్రీమన్ నారాయణమూర్తి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. నమస్తే ఆదిత్య గారు అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మా ఆనందాల ఆకాశవాణికి స్వాగతం అంటూ రాజశేఖర్ గారు, సుజాత గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు అనంతపురం జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓం ప్రకాష్ గారు వైజాగ్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? సో మెసేజ్కి కరెక్ట్ అయిన ఆన్సర్ పెట్టారు కానీ వాళ్ళ పేరు అయితే టైప్ చేయలేదు. సో మీ పేరు కూడా కొంచెం టైప్ చేయండి, ఆన్సర్ పెడుతున్నారు కాబట్టి. గణేష్ రాజు గారు, శ్రీవత్స గారు కోణాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీహరి గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, తెలంగాణ అయితే కాదు. మంగళగిరి నుండి మల్లీశ్వరి గారు మెసేజ్ చేశారు, ఉంది కానీ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా రేఖా మౌనిక మెసేజ్ చేశారు, ఓకే గుడ్ మార్నింగ్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు, జాను గారు మెసేజ్ చేశారు, తెలంగాణ కాదు పాండవలేని గుహల్ని నాసిక్ గుహలని కూడా అంటారు. మరి నాసిక్ ఎక్కడుంది? మహారాష్ట్రలో. సో పాండవలేని గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోతున్న ప్రశ్న, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, మరి ఈ ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోజుల పని దినాలను కల్పిస్తారు? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, సో విబీజీ రామ్జీ అని చెప్పి అంటున్నారు కదా, సో ఈ విబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోజుల పని దినాన్ని కల్పిస్తారు? తెలిస్తే కనుక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

పది గంటల 55 నిమిషాలు దాటి 52 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివీలులో. అడిగిన ప్రశ్న, విబీజీ రామ్జీ, వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్, గ్రామీణ్, ఈ ఉపాధి హామీ పథకంలో మొత్తం ఎన్ని రోజుల పని దినాలని కల్పిస్తారు? మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ కొదుమూరు వీరేష్ గారు ఊర్మిళ గారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు మెసేజ్ చేశారు. ఆదిత్య మధు ఓకే, ఇంకా మెసేజెస్ చేశారు. రామానగర్

నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి. కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అఖ్తార్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇమాంబి. కరెక్ట్ ఆన్సర్. సూరిబాబు గారు మెసేజ్ చేశారు. కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గణేష్ రాజు గారు శ్రీవత్స గారు మెసేజ్ చేశారు కోణాపూర్ నుండి. లతా గారు ఒయ్యూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు జాను మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఎర్మిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్.

వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు పెనుమూరు గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు జగన్నాథ్ రెడ్డి గారు. అది లాస్ట్, ఇప్పుడు కొత్తగా చేర్చిన ఉపాధి హామీ పథకంలో కొన్ని పని దినాలని పెంచడం అయితే జరిగిందనమాట. సో 100 అయితే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోటా శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. ఎస్, సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సుచిత గారు, మేఘనా గారు మెసేజ్ చేశారు నెల్లూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కుంచనపల్లి నుంచి శ్రీనివాసరావు గారు మెసేజ్ చేశారు. 100 అయితే కాదు, 100 నుంచి ఇప్పుడు 125 పని దినాలుగా పెంచడం అయితే జరిగిందనమాట. సో ఇంకా డైలీ వేజెస్ కూడా పెంచడం జరిగింది. ఈ డైలీ వేజ్ని కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందన్నమాట. సో విబీజీ రామ్జీ, వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్, గ్రామీణ్, ఈ ఉపాధి హామీ పథకంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఒంటరి మహిళలకు, అలాగే వీరందరికీ గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కార్డ్స్ని అందిస్తారనమాట. సో ఈ విధంగా ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఉండడం వల్ల మీరు ఎప్పుడు కావాలంటే, అంటే ఈ 125 డేస్ని, పని దినాల్ని సులువుగా ఉపయోగించుకునే వీలుంటుంది. మరి హరివిల్లులో ఎన్నో విషయాలు, ఇంకా ఈరోజు ఎన్నో ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకున్నారు కదా. ఇవి ఈనాటి సంగతులు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో, కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ రోజుకి నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసిందనమాట. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య, ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तानबी అమరావతి తిరుపతి విశాఖల్లో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో మూడు ప్రాంతాల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీల అభివృద్ది జరగాలని అన్నారు. రాష్టానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతంలో సూర్యలంక సహా వివిధ ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్ల అభివృద్ది కోసం కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు. రాష్ట సచివాలయంలో నిన్న ఆంధ్రప్రదేశ్లోని మూడు ఎకనమిక్ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సదుపాయాలను రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెయిటింగ్ హాల్ను రైల్వే డివిజనల్ మేనేజర్తో కలిసి ప్రారంభించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ వెయిటింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా శివనాథ్ తెలియజేశారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా

నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ పీజీ ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ దీనిని అనంతపురం జిల్లాలో నెలకొల్పుతోంది. 1200 మెగావాట్ల సామర్థ్యంతో డి హీరేలాల్ మండలం కనేకల్ రాయదుర్గం గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టు స్థాపనకు అనుమతినిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విభారతి 101.3. 11:06:23 అయిపోయింది టైం. మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుల్ ప్రోగ్రామ్ కి. మరి ఇప్పటి నుంచి సాయంత్రం 5 దాకా మీ అందరినీ అలరిచేందుకు వచ్చేసా నేను, మీ ఆర్జే చందనాని. మరి ఈ రోజు ముందుగా ఒక స్పెషల్ బర్త్డే సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి మరి

ఆయన బర్త్డే సందర్భంగా మనందరం కూడా ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం ఇవాళ సినిమా కబుర్లు. మరింతకీ ఎవరు ఆయన అంటే సింగర్ కైలాష్ ఖేర్ అనమాట. మరి కైలాష్ ఖేర్ గారి బర్త్డే సందర్భంగా మంచి సాంగ్ అయితే నేను మీకు వినిపించేస్తున్నాను గోపాల గోపాల నుంచి. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు చందనతో కలిసి.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట బల్లి పలుకు సత్యమంట బల్లి పడితే దోష

పనులకేమో మంగళవారం, పనులకేమో అమంగళం, శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

ఎస్, ఈ పాట విన్న తర్వాత కొంచెం అలా మన మూడ్ సెట్ అయిపోతుంది. అండ్ మనకి ఎలాగ అనిపించినా, ఎలాంటి ఫీలింగ్ ఉన్నా అప్పుడప్పుడు ఇట్లాంటి పాటలు వినాలి. సో మంచి లిరిక్స్ తో మంచి సాంగ్ అయితే మీరు వినేశారు గోపాల గోపాల సినిమా నుంచి. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నా. మరి ఫస్ట్ ఏ మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా గురించి ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ మీరు తెలుసుకుంటూనే ఉన్నారు కదా. అయితే రవి నంబూరి గారి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతోంది. అండ్ రీసెంట్ గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, లిరికల్ సాంగ్ అయితే. ఆ సాంగ్ చాలా మంచి మెలోడీ సాంగ్ లాగా రిలీజ్ అయిందనమాట. మరి ఆ సాంగ్ ఏంటంటే హొయిలా హొయిలా అని చెప్పి రిలీజ్ చేశారు. మరి ఈ పాటని అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు. అండ్ ధనుంజయ్ సాహితి వీళ్ళిద్దరూ కూడా కలిసి పాడారనమాట ఈ పాటని. మరి తెలుసు కదా మన మణి శర్మ గారి కంపోజిషన్ అంటేనే మంచి మెలోడీ సాంగ్స్ కి పెట్టింది పేరు. మరి ఇంకొక మంచి మెలోడీ అయితే వచ్చేసింది ఆయన సంగీత దర్శకత్వంలో. మరి చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎప్పుడు చూద్దాం మనందరం అంటే జులై 24 రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ రోజు చూసేద్దాం ఈ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించగా. మరి అది విషయం. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను, వినరో భాగ్యం విష్ణు కథ సినిమా నుంచి. వింటూ ఉండండి సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మణిశర్మ గారి కంపోజిషన్ లో మంచి మెలోడీ సాంగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు విన్న పాటలానే ఉంటుంది. బాణం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు, సినిమా కబుర్లలో మనం ఉన్నాం. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, ఖుషీ సినిమా, టక్ జగదీష్, మజిలీ, నిన్ను కోరి ఇలాంటి సినిమాలన్నీ తలుచుకోగానే అరే భలే మంచి స్టోరీ అయితే తీసుకొచ్చారా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. మరి ఇలాంటి మంచి స్టోరీస్ మనందరికీ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ గారి డైరెక్షన్లో మరొక సినిమా రాబోతుందన్నమాట. అది కూడా మనందరి మాస్ హీరో రవితేజ గారు నటించబోతున్నారు. మరి రవితేజతో పాటు ప్రియా భవానీ శంకర్ కలిసి నటిస్తారు ఈ సినిమాలో అయితే. మరి ఈ సినిమా విషయానికి వస్తే ఒక భావోద్వేగ భరితమైన కథలాగా మన ముందుకు రాబోతుందన్నమాట. అటు భక్తి రస ప్రధానంగా ఇటు యాక్షన్ కమ్ డ్రామా రెండు రకాలుగా కూడా మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా సంగీతం విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తారు ఈ సినిమాకి. తెలుసుగా జీవి ప్రకాష్ కుమార్ సాంగ్స్ ఎంత బాగుంటాయో. మరి ఈ సినిమా విషయానికి వస్తే స్టోరీ లైన్ ఏంటంటే, కుమార్తెను రక్షించేందుకు అంటే తన చిన్న పాపని రక్షించుకునేందుకు అయ్యప్ప దీక్ష తీసుకున్న ఒక తండ్రి కథ అన్నమాట ఇది. సో అలాగా మనకి తెరపైన రవితేజ గారు అయ్యప్ప స్వామి దీక్షలో ఒక

లాగా మనకి కనబడుతూ ఉంటారు. అండ్ ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, టైటిల్ ఏంటి అని అంటే టైటిలే ఇరుముడి అనమాట. సో చాలా మంచి టైటిల్ కదా. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే ఆగస్ట్ 21 ఈ 2026లో రిలీజ్ అవుతుంది అనమాట. అది సంగతి. అండ్ ఇంకొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను, వింటూ ఉండండి సినిమా కబుర్లలో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.

0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

డ్యూడ్ మూవీ నుంచి సాంగ్ వినేశారు. సినిమా కబుర్లలో మనమున్నాం కదా, మరి డ్యూడ్ లోంచి మనం మంచి పాట విన్నాక ఆ మూవీలోని ఆ ఇద్దరు గురించి మరొకసారి మనం మాట్లాడేసుకుందాం. అదే వాళ్ళెవరు అని అంటే ప్రదీప్ రంగనాథన్, మమితా బాయ్ అనమాట. మరి డ్యూడ్ తో బ్లాక్ బాస్టర్ అయితే అందుకున్నారు కదా వీళ్ళిద్దరు కాంబో, అయితే చక్కగా మంచి హిట్ పేర్ అనిపించింది. మళ్ళీ ఈ హిట్ పేర్ మళ్ళీ తెరపైకి రాబోతున్నారనమాట. మరి అలా ఏ సినిమాతో రాబోతున్నారు, టైటిల్ ఏంటి, ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. బట్ సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. సో ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారట, అండ్ మన యాక్టర్స్

బాలాజీ గారు కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. అండ్ ఒక కొత్త యాక్ట్రెస్ ని ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. తను ఎవరు అంటే అనామిక మహి. సో ఈ అమ్మాయి కూడా మనకి కొత్తగా కొత్త మూవీతో పరిచయం అవ్వబోతోంది. అండ్ ఈ కొత్త మూవీ విషయానికి వచ్చేస్తే సినిమాని తెలుగు తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి అది విషయం. ఇదైతే మూవీ టీం ప్రకటించారనమాట. మరి డ్యూడ్ కాంబో మళ్ళీ రాబోతోంది కాబట్టి వాళ్ళ కాంబినేషన్ ఒక్కోసారి మరొకసారి హిట్ అయిపోదాం అని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ ఉంది మీకోసం రెడీగా. అయితే మరి నేను అప్డేట్ ఇచ్చే ముందు మంచి సాంగ్ వినిపించేస్తాను, వింటూ ఆనందించండి మన సినిమా కబుర్లు.

भारती एफएम 101.3 హీరో అఖిల్ నటించిన ఫస్ట్ ఫిలిం అఖిల్ నుంచి, అలాగే భాగ్యశ్రీ భోస్లే నటించిన లేటెస్ట్ ఫిలిం నుంచి సాంగ్ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వినేశారు. అండ్ మనం సినిమా కబుర్లలో ఉన్నాం, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మరొక సినిమాని, అంటే కొత్త సినిమాని లెనిన్ అనమాట. మరి మురళీ కిషోర్ గారు డైరెక్షన్ లో రాబోతోంది ఈ సినిమా. మరి నాగార్జున గారు, సూర్యదేవర, నాగవంశీ వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ గా ఉంటారనమాట ఈ సినిమాకి. మరి ఈ మూవీలో మనకి శివాజీ అండ్ సునీల్ ఇద్దరు కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. మరి ఈ కొత్త అప్డేట్ విషయానికి వస్తే, మన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ మనకి వినిపించేది మన జూనియర్ ఎన్టీఆర్ గారిది. అది విషయం. శ్రీరాంపురం నేపథ్యంలో ఒక రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా అయితే రాబోతోంది, లెనిన్ అనే సినిమా. మరి ఎప్పుడో తెలుసా, ఇంకా 2 డేస్ తర్వాత, అంటే 10th. సో జులై 20 అయితే ఈ సినిమా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అది విషయం. అండ్ చూద్దాం మరి ఎలా ఉంటుంది అఖిల్ రాబోతున్న, అంటే అఖిల్ హీరోగా రాబోతున్న ఒక కొత్త సినిమా. అండ్ భాగ్యశ్రీ కూడా మరొక అప్డేట్ లాగా ఈ మూవీ అయితే మనకి కనిపిస్తారు కదా, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాం. ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఒక మంచి రీ రిలీజ్ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. మనం మన తెలుగు సినిమాల్లో చాలా రకాల బయోపిక్స్ అయితే చూసాం కదా, అందులో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇది చాలా స్పెషల్. ఎందుకనంటే మన ఇండియన్ క్రికెట్ టీం అనగానే మనకి గుర్తొచ్చే ఒక మంచి క్యాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. సో తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ అని చెప్పనమాట. సో మొదట ఫుట్బాల్ గోల్ కీపర్ గా ఉన్న ధోని గారు ఆ తర్వాత కోచ్ యొక్క ప్రోత్సాహంతో క్రికెట్ వైపు తన ఆటని అలా మార్చేసుకొని అద్భుతంగా ఒక వికెట్ కీపర్ లాగా, బ్యాట్స్మెన్ లాగా ఎలా ఎదిగారు అనే ఒక అంశంతో ఈ సినిమా అయితే తీశారనమాట. అండ్ 2011 జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ముందు అసలు ఏం జరిగింది అండ్ అప్పుడు అందులో అతను ఎలా గెలిచారు, ఈ స్టోరీ అంతా కూడా మనకి సినిమాలో రన్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు తన బాల్యం, తన ఫస్ట్ జాబ్ అండ్ క్రికెట్ కోసం తను పట్టిన కష్టం అండ్ తన ప్రేమ జీవితం, పెళ్లి, ఇవన్నీ కూడా మనకి ఇందులో చూపిస్తారనమాట ఈ సినిమాలో. అయితే మరి ఈ రోజు మనందరి ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బర్త్డే కదా, సో ఈ సందర్భంగా ఈ ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ అనే సినిమా అయితే రీ రిలీజ్ అయిపోతుంది అనమాట. అది విషయం. సో ఇవ్వండి సినిమా కబుర్లు. అండ్ నెక్స్ట్ మీకోసం మీకు తెలుసాలో కలుస్తాను. ఇప్పుడు మంచి సాంగ్ అయితే వినిపించేస్తున్నాం మీ అందరి కోసం, మరి వింటూ ఆనందించండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

TFM 101.3. Hey, trippin' away. Hey, trippin' away. Hey, trippin' away.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తుంది. సంస్కరణలో డిజిటలైజేషన్, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించడానికి ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బై

ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. సెమీ కండక్టర్స్ ఓఎస్ఏటీ రంగంలో పేరెన్నిగన్న అపాక్ట్ కంపెనీ సీఈఓ సియాంగ్ డాంగ్లీతో రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అపాక్ట్తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న హనా మైక్రాన్తో పాటు ఇతర ఓఎస్ఏటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అనుసంధానించాలని ఏపీ ఏసీటీని కోరారు. పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకమవ్వాలంటే పార్కులే ప్రధాన వనరులని, అందుకోసమే మున్సిపల్ పార్కులను శ్రీకాకుళం నగరంలో అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెం, హడ్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్క్ అఫీషియల్ కాలనీలను సందర్శించి 2 కోట్ల ఎయిర్పోర్టు అథారిటీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఖరీఫ్ రబీల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుంది. కేంద్ర రాష్టాలు తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తాయి. జిల్లాల వారీగా అమలుకు సంబంధించిన బీమా సంస్థలు పంటలు నమోదు తేదీలపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా పంటల బీమా పథకానికి నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: 12 o'clock 4 minutes 42 seconds అయిపోయింది. 1 2 4 2 4 వెరైటీగా వచ్చింది టైం కూడా. సో మనం ఎంట్రీ చేసాం మీకు తెలిసిన ప్రోగ్రామ్కి. మరి మనం అయితే ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరి ఏ విషయం అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా మనం వెళ్ళాలి, ఏదన్నా మంచి ప్లేస్ చూసి రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏ రోడ్డు మార్గమో రైలు మార్గమో లేకపోతే విమానయానం ఇలా ఏదో ఒకటి ఎంచుకుంటూ ఉంటాం కదా. మరి అలా ఎంచుకుంటున్నప్పుడు మన ఇండియాలో
1: This is Akashvani, the news read by Valsa Williams. Prime Minister Narendra Modi held delegation-level talks with Indonesian President Prabowo Subianto in Jakarta to review the full spectrum of bilateral ties and provide fresh momentum to the comprehensive strategic partnership between the two countries. The two leaders also witnessed the exchange of memoranda of understanding aimed at enhancing collaboration in areas of mutual interest. Speaking at a joint press conference with the Indonesian President, in Jakarta, Mr. Modi said, growing mutual trust

జీన్స్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం అందమైన విమానాశ్రయాల గురించి. మన భారత విమానయాన రంగం అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి తన సత్తా అయితే చాటిందన్నమాట. మరి మన దేశంలోని 2 విమానాశ్రయాలు ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్పోర్ట్స్ గా, అంటే అత్యంత అందమైన విమానాశ్రయాలుగా జాబితా ఉంటుంది కదా, ఆ లిస్ట్ లో చేరిపోయాయన్నమాట. సో అంత మంచి స్థానాన్ని సంపాదించేసుకున్నాయి ఒక 2 ఎయిర్పోర్ట్స్ మన ఇండియాకి సంబంధించి. మరి ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ డిజైన్ అవార్డు అయిన ప్రిక్స్ వెర్సెల్స్ 2026లో ఈ జాబితాలో అయితే చేరిపోయాయి 2 అందమైన ఎయిర్పోర్ట్స్. సో తాజాగా అత్యంత అందమైన ఎయిర్పోర్ట్స్ జాబితాని విడుదల చేశారన్నమాట, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి. అందులో ఒక 2 ఇండియన్ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఇంతకీ ఏంటి ఆ ఎయిర్పోర్ట్స్, వాటి విశేషత ఏంటి, ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడతాను. తెలిపే ముందుగా ఒక మంచి సాంగ్ మీకోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: అసలు ఏంజిలా ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ऑब्जेक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: FM 101.3.

0: శంకర్ మహాదేవన్ గారు పాడగా నువ్వొస్తానంటే నేను దంటానే సినిమా నుంచి మంచి పాట వినేశారు డిఎస్పీ గారి కంపోజిషన్ లో. సో మనం మా ఈ మీకు తెలుసాలో మంచి ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మరి ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే, ఇందాక నేను ఒక అవార్డ్స్ లో ఒక జాబితాలో లిస్ట్ లో ఈ రెండు ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పారు కదా, మరి ఈ అవార్డ్స్ గురించి మాట్లాడితే ప్యారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రకటించిన ఒక పురస్కారం అనమాట ఈ ప్రిక్స్ వెర్సైల్స్ 2026 అనేది. సో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన లేదా ఆధునీకరించిన ఎయిర్పోర్ట్స్ ని గుర్తిస్తారు. సో అలా గుర్తించి ఆధునిక డిజైన్స్ తో పాటు పర్యావరణ హిత నిర్మాణంతో సాంస్కృతిక గుర్తింపు కలిగిన ఆ విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రయాణికులకు ఎలా మెరుగైన అనుభూతిని అందిస్తున్నాయి అనే అంశాలపైన ప్రాతిపదిక తీసుకొని ఈ ఎంపిక అయితే చేస్తారనమాట. అంటే ఎయిర్పోర్ట్స్ ని లిస్ట్ ని తీస్తారు. సో అలా తీసిన ఆ లిస్ట్ లో, అంటే వాళ్ళు ఎంపిక చేసిన ఆ లిస్ట్ లో, సో మన ఇండియాలోని రెండు ఎయిర్పోర్ట్స్ ఎంపిక అయ్యాయన్నమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 7 ఎయిర్పోర్ట్స్ ఈ 2026 లో అయితే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో రెండు మన ఇండియావే. అది విషయం. మరి తెలుసుకుందాం ఇంకా ఈ ఎయిర్పోర్ట్స్ అసలు ఏంటి, ఎక్కడ ఉన్నాయి, అండ్ ఇంకా ఏ ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసాలో నేను మీతో షేర్ చేస్తాను ఒక మంచి సాంగ్ తర్వాత. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఒక ద్రోహి, చీటర్. కమాన్ గైస్.
1: ఎందుకురా నన్ను బాయ్కట్ చేస్తారు? నాలుగు పిజ్జాలు బర్గర్లు తింటే తప్ప.
0: సో గర్ల్స్ అండ్ బాయ్స్, Sudnesh is back again as our CPL.
2: CPL, CPL, CPL, CPL.
3: Happy?
1: Dattu teeskondi sir. Nannu dattu teeskondi sir.
3: Orni, na teeskondi sir.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తుంది.

0: ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలో ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై. మై ప్రెసిడెంట్ ప్రబోజీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహా కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ది, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఆర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఆర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్దతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం, అగ్రి టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్దతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలో అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ దేవంతరా చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యా తాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచనల ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలోనున్న భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన

సమస్యలతో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమాపేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమాపేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమాపేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమాపేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6 బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మన్సు గుహాలయం వైపు మొత్తం 8,815 మంది యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3,989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4,826 మంది యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచకప్కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను కనీసం సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌతాంప్టన్లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చేస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

పడిపడి లేచే మనసు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు యాజిని జర్ పాడగా. మరి వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. మరి మన భారతదేశంలో ఉన్న రెండు అందమైన విమానాశ్రయాలకి ప్రపంచ గుర్తింపు దక్కింది అని చెప్పి చెప్పా కదా. మరి ఇంతకీ ఏంటి ఆ విమానాశ్రయాలు అని అంటే, సో ఫస్ట్ వచ్చేసి గౌహతిలోని టెర్మినల్ 2 అనమాట. సో ఇది ఈశాన్య భారతదేశానికి ప్రత్యేకమైన ఒక ఎయిర్పోర్ట్ గా నిలిచింది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడదగింది ఏంటంటే, వెదురు ఆర్కిడ్ పుష్పాలతో మనకి నిర్మించారనమాట. సో ఆ టెర్మినల్ లోపల చూస్తే మనకి ఇండోర్ స్కై ఫారెస్ట్ అని, అస్సామీ సాంప్రదాయ హస్తకళలో ఇవన్నీ కూడా కలిసి ఎంతో అందంగా రూపకల్పన చేశారు ఈ విమానాశ్రయాన్ని. సో అందువల్ల అటు ప్రకృతి హితంగా ఉంది, ఇటు కొత్త ఆధునికత జోడించుకుంది. సో అలా ఈ గౌహతిలోని టెర్మినల్ 2 అయితే సో అలా ఈ ప్రపంచ గుర్తింపుని పొందిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అదాని గ్రూప్ ఆధ్వర్యంలో వచ్చిన నవీ ముంబై ఎయిర్పోర్ట్ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ టెర్మినల్ 1 కూడా మనకి చాలా అందంగా ఉంటుంది. ఏంటంటే కమలం, ఒక అందమైన కమలం పువ్వు ఉంటుంది కదా, సో ఆ కమలం ఆకృతిలో ఈ ఎయిర్పోర్ట్ను అయితే నిర్మించారనమాట. అంతేకాదు

దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సహజ సిద్ధమైన వెల్తురు, గాలి ప్రసరణ వీటికి పెద్ద బీట వేసిందన్నమాట ఈ అందమైన విమానాశ్రయం. అలాగే ఇంధన వినియోగం కూడా తగ్గించే దిశగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరిగింది. సో అందువల్ల అటు పర్యావరణ హితంగా ఉంది, అటు అందంగా కమలం ఆకృతిలో కనిపిస్తూ ఉంది. సో ఇలా రెండు విధాలుగా ఉంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ కూడా సో ప్రపంచ గుర్తింపు అనేది పొందింది అండ్ ఆ అవార్డ్స్ లిస్ట్ లో చేరిపోయిందనమాట, ప్రిక్స్ వెర్సెల్స్ 2026 అనే అవార్డ్స్ లిస్ట్ లో. మరి ఈ అవార్డ్స్ లిస్ట్ లో ఇంకా ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మనం తెలుసుకుందాం. ఈలోపు మంచి సాంగ్ అయితే నేను మీకు వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

0: भारती एफएम 101.3
1: ఎస్ మనమే సినిమా నుంచి సాంగ్ వినేశారు మనం మీకు తెలిసేలా ఉన్నాం. మరి ఇంతకీ ఈ ఫ్రిక్స్ వెర్సైల్స్ 2026 అనే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ డిజైన్ అవార్డ్స్లో మరి ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మరి వాటి గురించి నేను చెప్తా అన్నాను కదా. మన ఇండియాలో అయితే చెప్పాక గౌహతిలో ఒకటి అండ్ నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఇంకొకటి. సో నెక్స్ట్ ఇంకా చైనాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అదే గ్వాంగ్జౌ అట. వెరైటీగా ఉన్నాయి కదా పేర్లన్నీ కూడా. అండ్ జర్మనీలో ఇంకొకటి ఉంది ఫ్రాంక్ఫర్ట్ అని. అండ్ అమెరికాలో అయితే రెండు ఉన్నాయన్నమాట, పిట్స్బర్గ్ అండ్ శాన్డియాగో. సో ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఈ లిస్ట్లో ఈ జాబితాలో చేరిపోయాయి. సో అంటే కేవలం ఇవి మనకి చూస్తే ఏదో రవాణా కేంద్రం లాగా మాత్రమే అనిపిస్తాయి అనుకుంటే తప్పే. సో అద్భుతమైన సాంస్కృతిక చిహ్నాలతో తీర్చిదిద్దిన అందమైన విమానాశ్రయాలన్నమాట ఇవన్నీ కూడా. అండ్ అంతేకాదు ప్రపంచ గుర్తింపు పొందిన ఎయిర్పోర్ట్స్. సో అట్లా మనమైతే ఈరోజు మనం మీకు తెలుసాలో రెండు అద్భుతమైన అందమైన ఎయిర్పోర్ట్స్ మన ఇండియాలో ఉన్న వాటి గురించి తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ధీరా ప్రోగ్రాంలో కలుద్దాం. ఈలోపు మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి. వింటూ ఆనందించండి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तन भी ఇండోనేషియా దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య దౌత్య ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియా అధ్యకులు ప్రభువో సుబియాంతో ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించారు. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య చారిత్రక బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్రను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. గ్లోబల్ సౌత్ అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం భారత్ అందిస్తున్న సహకారం అమోఘమైందని ఆయన ప్రశంసించారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజపురంలోని పీవీ సిద్దార్థ కళాశాలలో ఈ నెల 12న ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా

నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్, ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. మత్స్యకారుల ఆజూకీ లభించే వరకు అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్టంలోని మైనార్టీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ కోరారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ, రానున్న రోజుల్లో డీఎస్సీ నిర్వహించబోతున్నామని, రాష్ట వ్యాప్తంగా టెట్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు 788 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 14 తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ రాష్ట సంచాలకులు దామోదర నాయుడు తెలిపారు. గ్రామస్థాయిలో పశుపోషకులకు అవగాహన సదస్సులు, పశుగ్రాస సందర్శనలు, శిక్షణలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 75% రాయితీపై అధిక దిగుబడిచ్చే పశుగ్రాస విత్తనాలు పశువైద్యశాలల్లో, రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్ మరి ధీరాలోకి ఎంట్రీ చేసాం. వెల్కమ్ టు ధీరా. మరి ఈ రోజు మన ధీరాలో ఒక యువ వనిత గురించి తెలుసుకుందాం. మరి స్త్రీలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు కదా. మరి మన భారతదేశానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రతో పాటు మనందరం కూడా సంస్కృతి, కళలు వీటిని గొప్ప వారసత్వంగా భావిస్తూ ఉంటాం. మరి అటువంటి కళల రంగంలో పురుషులకి సమానంగా రాణించిన ఒక యువ కళాకారిణి ఉంది. ఆమె గురించి ఈ ధీరాలో నేను మీతో షేర్ చేస్తుంటాను. వింటూ ఉండండి ధీర ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

పుష్పక విమానం సినిమా నుంచి సాంగ్ వినేశారు చిన్మయి పాడగా అండ్ ధీరాల మనమున్నా. మరి ఈ రోజు ఎవరి గురించి తెలుసుకోబోతున్నామనంటే అమృతవర్షిణి మణిశంకర్. పేరు చాలా బాగుంది కదా, మరి ఈ పేరుకు తగ్గట్టుగానే ఆ అమ్మాయి తన టాలెంట్ కూడా ఉంటుందన్నమాట. సో కర్ణాటక సంగీతంలో మనం ఎన్నో రంగాల ఎంతో మందిని చూసుంటాం. మరి అటువంటి కళాకారుణులందరిలో ఈమె కూడా ఒక యువ కళాకారిణి అన్నమాట. సో కర్ణాటక సంగీతం అంటే కేవలం పాడడం ఒక్కటే కాదు, పక్కన మన మృదంగం కానీ లేకపోతే వయలిన్ కానీ వీణ ఇటువంటి వాయిద్యాల్ని వాయించడం కూడా సంగీతంలో భాగమే. అయితే ఇందులో ఒక ప్రత్యేక వాయిద్యం ఉంది, అదే తవిల్ వాయిద్యం అన్నమాట. మరి తవిల్ వాయిద్యం అనగానే సాధారణంగా పురుషులే గుర్తొస్తారు, కానీ ఆ అభిప్రాయాన్ని తన ప్రతిభతో మార్చేసింది అమృతవర్షిణి. మరి సంగీత జ్ఞానం ఉన్నవారి కుటుంబంలో పుట్టి ఈమె చిన్నప్పటి నుంచే తవిల్ పైన ఆసక్తి పెంచుకొని అమ్మాయిలు కూడా తవిల్ వాయిద్యాన్ని వాయించగలరు అని చెప్పి నిరూపించిందనమాట. కఠిన సాధన చేస్తూ పట్టుదలతో ఎన్నో వేదికల పైన అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఇచ్చేసింది అమృత. మరి ఈమె గురించి ఇంకా మనం తెలుసుకుందాం ధీరాలో అయితే. అండ్ ఇంకొక మంచి పాట అయితే నేను మీకు వినిపిస్తున్నాను, వింటూ ఆనందించండి.

స్వర్ణకమలం సినిమా నుంచి జానకి గారి వాయిస్ లో మంచి పాట వినేశాం కదా, మరి ఈ పాటలో మన భానుప్రియ గారైతే ఒక నాట్యకారిణిగా కనిపిస్తారు. మరి ఈ రోజు మనం తెలుసుకుంటున్న ఈ కళాకారిణి ఎవరు అంటే తవిల్ వాయిచ్చే వాయిద్యురాలన్నమాట. మరి సంప్రదాయాన్ని గౌరవిస్తూ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న అమృత అయితే ప్రముఖ సంగీత దర్శకులైన ఏఆర్ రెహమాన్ గారి ప్రశంసలు కూడా అందుకుందన్నమాట. సో ఆయన సంగీత కార్యక్రమాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేసింది. మరి తవిల్ వంటి శక్తివంతమైన వాయిద్యాలు స్త్రీలకు కూడా స్థానం ఉంది వాయించడంలో అని చెప్పి నిరూపించింది అమృతవర్షిణి మణిశంకర్. మరి నేటి యువతకి ఈమె కథ అయితే చాలా స్ఫూర్తినిస్తుంది. మరి సంగీతానికి లింగ భేదమే ఉండదు అని చెప్పి నిరూపించి ప్రతిభకు హద్దులు ఉండవని కూడా నిరూపించిన యువ కళాకారిణి ఈ అమృతవర్షిణి మణిశంకర్ అన్నమాట. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని విషయాలైతే. మరి ఈలోపు ఇంకొక మంచి పాట వస్తుంది, ఈ పాట తర్వాత ప్రాంతీయ వార్తలు ఉంటాయి, అండ్ ఆ తర్వాత మన ధీర ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఏపిబి సమావేశం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగరపూడి అనిత. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్టానికి కొత్తగా పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన,

0: వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్టంలో జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హస్తకళలు రాష్ట సంస్కృతి వారసత్వానికి ప్రతీకలని అన్నారు. హస్తకళల ప్రోత్సాహం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్దికి కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం కావడానికి పార్కులు ప్రధాన వేదికలని అన్నారు. ప్రతి స్థానిక అవసరాలకు అనుగుణంగా పార్కులో వాకింగ్ ట్రాక్, చిన్నారుల ఆట స్థలం, క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ,
1: బోనపాలెంలో పార్క్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హడ్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సీఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం.
0: వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందేలా చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 9న కేంద్ర పొగాకు బోర్డు సంయుక్త కార్యదర్శి రాష్టానికి రానున్న నేపథ్యంలో రైతులు పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధిక తిరస్కరణలు నమోదవుతున్న వేలం కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలన్నారు. వేలం ప్రక్రియలో పాల్గొనని సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 3వ రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సియోల్లో హుందాయ్ మొబిస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీకండక్టర్ సబ్ తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతదేశంలో హుందాయ్ మొబిస్ విస్తరణకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు త్వరలో జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల అర్హులను గుర్తించి తాజా పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన అభివృద్ది కార్యక్రమాల అమల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నిర్వహణ మెరుగుపరిచేందుకు సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం 46 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో నైరుతి ఋతుపవనాలు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు, పొడి వాతావరణ పరిస్థితిపై హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, తాగునీటి లభ్యత, కరువు నివారణ చర్యలు, విపత్తు నిర్వహణ సన్నద్దత వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యకు

0: శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులు, సంస్థలతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం సూర్య తేజస్ నగర్లో డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ సమస్యతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీర రక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో రీజనల్ ఆపరేటర్స్ సెంటర్ నుంచి ఈ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రక్షిత మత్స్యకారుడు కారి చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాన్పుల మధ్య విరామం పాటించిన దంపతులు, అలాగే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులకు జిల్లాల వారీగా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అనంతపురం పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కు కోల్పోతామనే ఆందోళన అవసరం లేదన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హాయ్ ఆద్య, ఎలా
3: ఉన్నావు? ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, 1:38 అయితే అయిపోతుంది. మనం రీ ఎంట్రీ చేశాం ధీరాకి. మరి వెల్కమ్ బ్యాక్ మీ అందరికీ కూడా. మరి అమృత వర్షిణి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ధీరాలో. మరి కాలం మారటంతో నేటి ఆధునిక జీవనశైలి ప్రభావం వల్ల కొన్ని సాంప్రదాయ కళలు అయితే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసాయన్నమాట. అంటే ఇలాంటి ఒక కళ కూడా ఉందా అని చెప్పి మనకి తెలిసే అవకాశం కూడా లేకుండా పోతుంది. అయినప్పటికీ నేటి యువతలో కొందరు మాత్రం ఈ కళల విలువను గుర్తించి వాటిని నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా మాట్లాడుకుంటే సంగీతం, నృత్యం, హస్తకళలు, జానపద కళలు ఇలా అనేక రంగాల్లో సాంప్రదాయాన్ని కాపాడుతూ కొత్త తరానికి అందించే బాధ్యతను చేపట్టారన్నమాట నేటి యువత. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ యొక్క టాపిక్ గురించి అయితే. మరి ఈలోపు మంచి సాంగ్ మీకు నేను వినిపించేస్తాను, వింటూ ఆనందించండి ధీరాలు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమున్నా. మరి బాహుబలి ఇంటి నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి ప్రస్తుతం చూస్తే సోషల్ మీడియా డిజిటల్ వేదికల్లో సంప్రదాయ కళలకి కొత్త ఊపిరినిస్తున్నాయన్నమాట. మరి యువ కళాకారులు తమ ప్రతిభను పరిచయం చేస్తూ పాత కళలను తమ కొత్త ఆధునికతతో మేళవిచ్చి నేటి తరం అభిరుచికి తగ్గట్టుగా ప్రదర్శిస్తున్నారన్నమాట. మరి దీనివల్ల ఏమవుతుంది, మరి ఎంతో మంది యువత కూడా ఆ కళల వైపు ఆకర్షితులవుతారు అన్నమాట. మరి గ్రామాలకు మాత్రమే పరిమితమైన కొన్ని కళలున్నాయి, అయితే అవి ఇప్పుడు ప్రపంచ వేదికపై కూడా గుర్తింపు పొందుతున్నాయి ఈ డిజిటల్ వేదికల వల్ల అండ్ సోషల్ మీడియా వల్ల. సో సంప్రదాయం అంటే గతాన్ని మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, భవిష్యత్తును అందించడం కూడా భవిష్యత్తుకి. సో అట్లాగా మనమైతే ఈ కళల గురించి, ఒక యువ కళాకారుని గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి కళలు, సంస్కృతి, ఆచారాలు, వీటిని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. మరి అమృతవర్షిని ఒక్కరే కాదు, నేటి తరం యువ కళాకారులందరూ కూడా సాంప్రదాయ కళలకు కొత్త ఊపిరినైతే పోస్తున్నారు. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలి. సో అది సంగతి. మరి ఇది మన ధీర ప్రోగ్రామ్ అయితే, అండ్ మంచి సాంగ్స్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కి. సో నెక్స్ట్ న్యూస్ ఉంటుంది.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

క్లాక్ 31 మినిట్స్ దాటి 18 సెకండ్స్ అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సందడి సందడి. సో సందడి సందడికి వెల్కమ్ మీ అందరికీ కూడా. మరి నాకైతే మెసేజెస్ వచ్చేసాయి ఆల్రెడీ, అందరు వెల్కమ్ చెప్పేస్తున్నారు. ఇక మొదలెడదామా మన సందడి. మరి ఎవరు చేశారు మెసేజెస్ చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ చందనమ్మ అంటున్నారు, నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే లక్ష్మయ్య గారు మునగాల నుంచి పంపించారు, అండ్ శుభ మధ్యాహ్నం అంటూ దమ్మోజ్ వింతాచారి గారు పంపించారు చేద్రియాల నుంచి. అండ్ అలాగే హాయ్ చందన ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి. మీ క్రియేటివిటీతో మన వాళ్ళు ముఖ చిత్రాలు మారిపోవడం ఖాయం అంటూ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ.

చెప్పినందుకు నేను మా వాళ్ళకి షేర్ చేస్తాను అప్పలరాజు గారు బడి నుంచి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ నిజామాబాద్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు. అండ్ కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి వెల్కమ్ అంటున్నారు అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు, జాను గారు ఇద్దరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. సో ఆదిత్య వెళ్ళిపోయాడు, యాక్చువల్లీ నేను వచ్చాను అన్నమాట, చందన నా పేరు. ఓకే, సో వెల్కమ్ మీకు కూడా. అండ్ కాజల్ నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కూడా వెల్కమ్ చెప్తున్నారు. మరి ఇక మొదలెట్టేద్దాం మన సందడే సందడి. సో ఈరోజు మనందరి ఫేవరెట్ క్రికెటర్ బర్త్డే. మరి ఆ క్రికెటర్ పేరుతో మొదలయ్యే హీరో ప్రభాస్ సినిమాలోని క్యారెక్టర్ పేరు, అది కూడా మామూలు సినిమా కాదు, పాన్ ఇండియా ఫిలిం అన్నమాట. సో మన ప్రభాస్ నటించిన ఒక పాన్ ఇండియా ఫిలింలోని క్యారెక్టర్ పేరు ఇవాళ్ల బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న క్రికెటర్ పేరుతో మొదలవుతుంది. ఇంతకీ ఏంటి ఆ క్యారెక్టర్ మీ అందరూ చాలా ఈజీగా చెప్పేయగలరు నాకు తెలుసు. సో చెప్పేయండి మరి 0866248814 వాట్సాప్ నెంబర్కి. మరి చాలా ఈజీ క్వశ్చన్తో స్టార్ట్ చేశాం కాబట్టి మంచి సాంగ్తో కూడా స్టార్ట్ చేద్దాం మన సందడి సందడి.

మిస్టర్ బచ్చన్ నుంచి సాంగ్ వినేశారు సందడే సందడిలో. మనమున్నా మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న క్రికెటర్ పేరుతో మొదలయ్యే హీరో ప్రభాస్ పాన్ ఇండియా ఫిలింలోని క్యారెక్టర్ పేరు, అంటే ఈ క్రికెటర్ పేరుతో మొదలయ్యే ఆ క్యారెక్టర్ పేరు ఏంటి అని అడిగాను. చాలా మంది క్రికెటర్ పేరు దగ్గర ఆగిపోతున్నారు. మరి ఆన్సర్ చేయండి 0866-24-8884 నెంబర్కి. అండ్ ఇంకొక సాంగ్ విందాం, స్టే ట్యూన్.

ఫిలిం నేమ్ నే పంపిస్తున్నారు. బట్ చూద్దాం అసలు ఎవరెవరు ఏం పెట్టారు, ఆన్సర్స్ చూసేద్దాం. సో ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ అలాగే కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి సినిమా పేరు పంపించారు. కాళీ శ్రీనివాస్ కూడా రావు గారు కూడా కోదాడ్ నుంచి సేమ్ మూవీ నేమే పంపించారు. అండ్ క్రికెటర్ పేరు పంపించారు కొండారెడ్డి గారు సిద్ధవతి నుంచి. అండ్ అదే క్రికెటర్ నేమ్ ని కోదాడ్ నుంచి యమున అండ్ కార్తిక్ పంపించారు. అండ్ సాహో అంటూ కొత్తగూడెం నుంచి సుమలత గారు పంపించారు. హీరో ప్రభాసం నేను చెప్పాను, బట్ ఈ ఫిలిం అయితే కాదు. ఆలోచించండి, దీనికన్నా ముందు ఇంకా ఉంది కదా ఇంకొక సినిమా, ఆలోచించండి. అండ్ అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు ఫిలిం నేమ్ ని పంపించారు. అండ్ గణేష్ గారు రాజు గారు కూడా ఫిలిం నేమ్ పంపించారు. అండ్ శంకర్పల్లి నుంచి కృష్ణ గారు ఫ్యామిలీ కూడా సినిమా పేరునే పంపించారు. అండ్ అప్పలరాజు గారు కూడా పడ నుంచి సినిమా పేరే పంపించారు. నేను అడిగింది ఆ క్రికెటర్ పేరుతో వచ్చే క్యారెక్టర్ పేరు, సినిమా పేరు కరెక్టే ఇప్పటిదాకా నేను చెప్పిన వాళ్ళందరివి, ఆ సినిమాలోని ఈ క్రికెటర్ పేరుతో వచ్చే క్యారెక్టర్ పేరు చెప్పాలి మీరు, అది విషయం. ఈ రోజు క్రికెటర్ అంటూ పంపించారు. ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ చాలా ఈజీ కదా, చెప్పాలి కదా. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చందు గారు అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు క్రికెటర్ నేమ్ పంపించారు. అండ్ అలాగే రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర బాగున్నాయండి మీ పేర్లు. అండ్ క్రికెటర్ నేమ్ పంపించారు కర్నూలు నుంచి. సో నేను క్రికెటర్ పేరు అడగట్లేదు, ఆ క్రికెటర్ పేరుతో వచ్చే క్యారెక్టర్ పేరు, సినిమాలోని క్యారెక్టర్ పేరు, ప్రభాస్ సినిమాలోని క్యారెక్టర్ పేరు. సో చాలా క్లూ కూడా ఇస్తున్నాను ఆల్రెడీ. అండ్ కర్నూలు గారు కర్నూలు నుంచి వెంకటేష్ గారు పంపించారు క్రికెటర్ నేమ్ ని. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు, వేటపాలెం నుంచి శివసాయి కుమార్ అంట. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, సలార్ మూవీ అనుకుంటున్నారా, బట్ అది కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు భాస్కర్ గారు పడ నుంచి. భాస్కర్ గారు నేను సాంగ్ ప్లే అయ్యేటప్పుడు మీ ఆన్సర్ చూసేసాగా, ఎనీవే కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి పంపించారు అమీదా బేగం గారు, రజియా హఫీసా హసీఫా గారు, సారీ, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు కరెక్ట్ కాదు అంటే క్రికెటర్ పేరు కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఓకే, సలార్ మూవీలో దేవరథ అనే క్యారెక్టర్ అట, బాగుంది పేరు, బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. ఎవరంటే వనపర్తి నుంచి పంపించారు శబానా గారు. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి, హలో గుడ్ ఆఫ్టర్నూన్ చందనాక, హౌ ఆర్ యూ, లంచ్ అయిందా అంటూ అడుగుతూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేసింది, ఎస్ నా లంచ్ డన్నమ్మా, నువ్వు చేసావు ఎందుకు. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్నంపల్లి నుంచి పంపించారు దేవనూరు నుంచి, మీ పేర్లు పేరైతే లేదు. అండ్ ఫిలిం నేమ్ ని పంపించారు. నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ ఫిలిం నేమ్ పంపించారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ నంద్యాల నుంచి పార్ష గారు పంపించారు క్రికెటర్ నేమ్ ని. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూతల సునీల్ గారు పంపించారు అన్నమయ్య జిల్లా నుంచి, కామన్ గా వచ్చి నేమ్ పంపించారు తెలివిగా, బాగుంది. ఎనీవే కరెక్ట్ కన్సిడర్ చేస్తున్నాను. అండ్ డార్లింగ్ మూవీ అనుకుంటున్నారు సుధీకర్ గారు కర్నూలు నుంచి. డార్లింగ్ పాన్ ఇండియా ఫిలిం కాదు, బట్ డార్లింగ్ ఫిలిం, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి భానుముఖులు పంపించారు సర్దార్ బాహుబలియా, సర్దార్ గారా పంపించింది, మేబీ సర్దార్ గారు అనుకుంటా అంటూ ఆన్సర్ చేశారు. ఓకే, అందరూ ఫిలిం నేమ్నే పంపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా సలార్ మూవీలో అంటున్నారు. అండ్ హ్యాపీ బర్త్డే టు అంటూ కూడా క్రికెటర్ పేరు పంపించారు. ఎవరనంటే చక్రపాణి గారు, కామాక్షి, జ్యోతి, శ్రీలేఖ అందరూ కూడా చీరాల నుంచి పంపించారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ అంకయ్య గారు బందరపల్లి నుంచి, యోగి సినిమా అనుకుంటున్నారట, అసలు కాదు, యోగి తర్వాత వచ్చిన సినిమా ఇది. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెల్కమ్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పవన్ గారు ఎక్కడి నుంచి, హలో ఎవ్రీవన్ అంటూ పంపించారు, పీలేరంట. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి హర్ష గారు చేశారు. అలాగే కాళీ శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి చేశారు. అండ్ అలాగే యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు కొత్తగూడెం నుంచి. అండ్ అప్పలరాజు గారు ఇప్పుడైతే పంపించారు కరెక్ట్గా. అండ్ రాజోల్ నుంచి పంపించారు రాజేష్ గారు, చరణ్ గారు అండ్ ఫ్యామిలీ. ఈశ్వర్ అట, ఈశ్వర్ తన ఫస్ట్ మేబీ ఫిలిం అయి ఉంటుంది, బట్ నేను అడిగింది పాన్ ఇండియా ఫిలిం. అండ్ పడన్ నుంచి పంపించారు నరసన్న గారు, శివగంగ గారు అనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయం భాషా గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైదుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. చిత్రియాల నుంచి వెంకటాచారి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గోనగండ్ల నుంచి పంపించారు రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి

ఎస్, మంచి సాంగ్, మజాకా సినిమా నుంచి వినేశారు. మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కి చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ లోనే నాతో అంటే ముఖచిత్రాలు మార్చుకుంటారనమాట ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కే. బట్ ఇట్స్ ఓకే, అంటే నేను అడిగింది ఆ ఫిలిం లోని క్యారెక్టర్ పేరు. చాలా మంది

మరి ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ క్రికెటర్ ఎవరు? మనందరి ఫేవరెట్ మహేంద్ర సింగ్ ధోని కదా. మరి మహేంద్ర సింగ్ ధోనిలో అతని పేరుతో మొదలయ్యే మన ప్రభాస్ ఫిలిం క్యారెక్టర్ పేరేంటి? మరి బాహుబలిలో మన రమ్యకృష్ణ గారు అనౌన్స్ చేస్తారు కదా, ఫ్యూచర్ కింగ్ ఇతనే అన్నట్టు, మహేంద్ర బాహుబలి అని. సో అదనమాట. సో మహేంద్ర సింగ్ ధోని, మహేంద్ర బాహుబలి, అలా ఈ రెండు సింక్ అయిపోయినాయి. సో అలాగా ఇది కరెక్ట్ ఆన్సర్ చాలా మంది పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. హీరో కార్తీక్ నటించిన సినిమాతో, హీరో కార్తీక్ తెలుసుగా, సూర్య వాళ్ళ తమ్ముడు. సో కార్తీక్ నటించిన సినిమాతో మొదలయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏది అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది? మీరు ఇప్పుడు రెండు ఆన్సర్స్ చెప్పాలి. సో కార్తీక్ నటించిన సినిమాతో మొదలయ్యే పవన్ కళ్యాణ్

హీరో కార్తిక్ నటించిన సినిమాతో, హీరో కార్తిక్ తెలుసుగా సూర్య వాళ్ళ తమ్ముడు, సో కార్తిక్ నటించిన సినిమాతో మొదలయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏది అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది? మీరు ఇప్పుడు రెండు ఆన్సర్స్ చెప్పాలి. సో కార్తిక్ నటించిన సినిమాతో మొదలయ్యే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది అండ్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా? ఈ రెండో తెలిస్తే 0866248884 నంబర్కి ఆన్సర్ చేసేయండి. మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మనం అయితే సాంగ్ వినేసాం దేవరా సినిమా నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, హీరో కార్తీ నటించిన సినిమాతో మొదలయ్యే పవన్ కళ్యాణ్ సినిమా అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది అని చెప్పి అడిగాను కదా. మరి ఆన్సర్స్ వచ్చేసాయి చూద్దాం. అసలు ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేశారో వెంకటరెడ్డి గారు పంపించారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి బాహుబలి అంటూ ఇందాక దానికి ఆన్సర్ చేశారు. అండ్ సాహో అంటూ పంపించారు నాసిక గారు, వేణు గారు అండ్ కాదిర్ వీరేజ్ గారు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, ఓకే చెప్తానండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొలిపార్ నుంచి మల్లికా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీ విశాఖపట్నం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. వేడపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హర్ష గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నరసన్న గారు, శివగంగ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆన్సర్స్ పంపించారు కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి ఇప్పుడే జాయిన్ అయ్యా మేడం అంటున్నారు, ఓకే అటెండెన్స్ వేసేసుకుందాం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు పంపించారు, కాటమరాయుడు కథానాయకుడు అట, రెండు కాదు జాను కూడా కాదు. ఆలోచించండి, అంటే కొంచెం దగ్గరికి వచ్చారు బట్ ఆలోచించండి, ఈజీగా తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ గారు అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వేటపాలెం నుంచి శివసాయి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు, మీ పేరు అదే కాబట్టి నేను పేరు చెప్పట్లేదు, ఓకేనా, నంద్యాల జిల్లా నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నవ్య, అక్షయ, విరాట్ అందరూ కూడా పంపించారు చిన్న గొల్లెపల్లి నుంచి అనమాట, చిన్న గొల్లపాలెం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ కాదు, యాక్చువల్లీ ఖైదీ కాదు, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా పాపారాయుడు పంపించారు కాదా, ఎవరు పంపించారు, ప్రియా శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో పేరులోనే ఒక ఇది, పేరు ఉంటే ఇట్లనే ఉండే. అండ్ తిరుమలై గారు, ఆండాల్ గారు పుట్టపాక నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. చిత్రయాల నుంచి వెంకటాచార్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫ్యామిలీ. అలాగే కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఎవరు పంపించారు, జైనబ్ గారు, ఇమ్మాబి అండ్ ఫ్యామిలీ పంపించారు. సో మీరు కూడా అంతే, కాటమరాయుడు కథానాయకుడు పంపించారు. సో ఇంకా ఉన్నాయి, ఆలోచించండి. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పవన్ కళ్యాణ్ గారి అంటూ ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్.

కొండయ్య గారు పంపించారనమాట ప్రకాశం జిల్లా నుంచి. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందనాజీ అంటూ లత గారు ఊయూరు నుంచి పంపించారు. ఆ కార్తి కాదు, సూర్య వాళ్ళ తమ్ముడు కార్తి. మరి మొత్తానికి అలా అక్షరంతో మొదలయ్యే సినిమాలు కనుక్కున్నారు. బాగుంది మీ ఆన్సర్ కూడా, అంటే అన్వేషణ, అజ్ఞాతవాసి, అగ్ని పరీక్ష అంటే బాగున్నాయండి ఆన్సర్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు పంపించారు బందర్పల్లి నుంచి. ఆ హీరో ఫిలిం అయితే ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా గణేష్ గారు, రాజు గారు ఫ్యామిలీ పంపించారు కోనాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి అమీదా బేగం గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. యంగ్ పురుషుడా, యుగ పురుషుడా, సో ఏదైతే కాదు దాని ముందుదైతే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మాకు సూర్య పవన్ ఇద్దరు కలిసి కొన్నాళ్ళుగా ఉంటున్నారు అని అనిపిస్తుంది అంటూ పంపించారు. అవునా, ఓకే నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ గారు పంపించారు అన్నదమ్ముల అనుబంధం అనుకుంటా, మేబీ ఇది, సో అదైతే కాదండి ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా తేజేశ్వరి గారు అండ్ శ్రీనివాసులు గారు క్వశ్చన్ ప్లీజ్ అంటూ అడుగుతున్నారు. నేను ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను ఎందుకంటే మీ తర్వాత ఒక మెసేజే ఉంది కాబట్టి. సో భీమ్లా నాయక్ అంటూ పంపించారు నాస్క గారు, వేణు గారు దేశాయిపేట నుంచి. బట్ ఇదైతే ఆన్సర్ కాదు. హీరో కార్తీ నటించిన సినిమాతో మొదలయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏంటి చెప్పేస్తున్నాను. మరి కార్తీ సినిమా ఏంటో ముందు తెలుసుకోవాలి కదా, సర్దార్ అనమాట. సో సర్దార్ గబ్బర్ సింగ్, సర్దార్ పాపారాయుడు, సో ఈ రెండు సినిమాలు అయితే ఉన్నాయి. మరి కార్తీకి జంటగా ఇందులో మనకి రకుల్ ప్రీత్ సింగ్ అయితే కనిపిస్తారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడే అడిగేస్తున్నాను. నేను న్యూస్ తర్వాత ఒక సాంగ్ వినిపిస్తా, అది అన్నయ్య సాంగ్. ఈ అన్నయ్య సాంగ్ లో దాగి ఉన్న తమ్ముడు సినిమా ఏది అండ్ తండ్రి సినిమా ఏది? సో వీళ్ళు రియల్ గా అన్నదమ్ములు అండ్ ఫాదర్, మా అందరూ కూడా హీరోసే. నేను అన్నయ్య పాట వినిపిస్తాను, ఓకేనా? అన్నయ్య నటించిన సినిమాలో ఒక పాట వినిపిస్తా, అందులో దాగి ఉన్న తమ్ముడు సినిమా ఏది, అంటే తన తమ్ముడు ఫిలిం ఏది అండ్ తన తండ్రి ఫిలిం ఏది, తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814 కి, ఓకేనా? సో ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ చదువుతున్నది ఎం వినతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్టానికి కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్టంలోని జిల్లాలో కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను, వారి నైపుణ్యాలను అభినందించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీఓల్లో హ్యుందాయ్ మొబీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీ కండక్టర్ల హబ్, తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కంపోనెంట్స్ బ్యాటరీ సిస్టమ్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్వర్ణంధ్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందాలనే చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోలుపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న పొగాకు బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్టానికి రానున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన

కుటుంబాన్ని నిర్మించుకుందాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీర రక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: Jyoti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఇంకొకసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఒక అన్నయ్య పాట, అంటే ఒక రియల్ బ్రదర్ అన్నమాట. సో తన తమ్ముడు సినిమా అండ్ తన తండ్రి సినిమా ఈ పాటలో ఉంటాయి.
5: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi held delegation-level talks with Indonesian President Prabowo Subianto in Jakarta to review the full spectrum of bilateral ties and provide fresh momentum to the comprehensive strategic partnership between the two countries. The two leaders also witnessed the exchange of memoranda of understanding aimed at enhancing collaboration in areas of mutual interest. Prime Minister Narendra Modi has said the comprehensive strategic partnership between India and Indonesia, established in 2018, is entering a new phase of progress. Speaking at a joint press conference with the Indonesian president in Jakarta, he said growing mutual trust has strengthened cooperation in defense, security, and the maritime sector, with both countries agreeing to expand defense exchanges, disaster management cooperation, and industrial collaboration. Mr. Modi said the partnership is advancing across a wide range of sectors, including development, security, technology, culture, and education. Expressing confidence in the future of bilateral ties, he said a new golden chapter in the India-Indonesia partnership begins today.
6: भारत और इंडोनेशिया के लिए गरीबी को परास्त करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है. हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के सॉल्यूशंस साझा किए हैं. अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं. हमारा हेल्थ कोऑपरेशन दोनों देशों में क्वालिटी हेल्थ सर्विस सुनिश्चित करने में अहम योगदान देगा. आज हुए एग्रीमेंट से भारत की हाई क्वालिटी और किफायती दवाइयां इंडोनेशिया के नागरिकों को और सहजता से उपलब्ध होगी.
5: Prime Minister Modi is now at the Indonesian Parliament, where he is addressing the joint session. We take you over live.
6: Salamat siang. Apne sahabat sejati ke beech aakar bahut hi

0: आनंदित हूं। आपके बीच आना मेरे लिए बहुत सौभाग्य का विषय है। मैं 140 करोड़ भारतवासियों के प्रतिनिधि के रूप में मदर ऑफ डेमोक्रेसी के एक भाग्यशाली नागरिक के रूप में आपको सभी भारतीयों की तरफ से शुभकामनाएं देता हूं। ऑनरेबल मेंबर्स, इंडोनेशिया के लोगों ने, यहां के प्यारे बच्चों ने, युवाओं और महिलाओं ने आज के दिन को मेरे जीवन के सबसे यादगार दिनों में से एक दिन बना दिया है। आज की सुबह जिस तरह इंडोनेशिया के लोगों ने मुझे अपना प्रेम दिखाया है, जिस तरह स्वागत किया है, वो मैं कभी भूल नहीं सकता। आज सुबह प्रेसिडेंट प्रबोवो ने कॉपीराइट की बात कही थी। मैं उन्हें यही कहूंगा, इस प्रेम पर, इस स्नेह पर, इस दोस्ती पर, इस आदर भाव पर किसी का कॉपीराइट हो ही नहीं सकता। प्रेसिडेंट प्रबोवो से मेरी मित्रता कॉपीराइट की सारी सीमाओं से परे है।
1: With that we end this news bulletin.
2: Hei hi Akashvani Aizolani tuna chuan lemchan huna mami beidon na ti thupui manga Joshua Jama party ti lemchan kan ngai tha anga script board sai tu jirsang ki mani in an leader Silaram chana ani tunai longai thang u
3: lolu do inom mo pukil ila kalbik lo mo
4: khoya mo chuan mo no thuro ku chor thlapui
3: o vc yml m hip try tu te zones meetings anti money thut khom jana ni kha
4: m hip an ti mai lo m h e p an ti lo
3: shave hek lo zones meetings tu an kal lo te
4: e ni shil ve si lo
3: whatsapp group an po si vek kha
4: awa han in mai poi mo lo thlap thin trek trek tak ve o chung te committee ko na ting hei ne kapong ve lo le kha ni tur ani le kha tin one zap po ka nei ve lo ti po an she ve re ma opposition kan ni tak wang mai a
3: a tu lai de chuan whatsapp ve kin along committee ko to
5: ఎస్ మంచి సాంగ్ అయితే వినేశారు విజయ్ ప్రకాష్ గారు పాడగా మరి ఈ పాట అన్నయ్య పాట చెప్పినట్లుగానే మరి ఈ అన్నయ్య పాటలో దాగి ఉన్న తండ్రి సినిమా ఏది అలాగే తన తమ్ముడు సినిమా ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను మరి ఆన్సర్స్ వచ్చేసాయి చూద్దాం ఎవరు పంపించారు కాటమరాయుడు అంటూ పంపించారు రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారా ఒకటి కరెక్ట్ ఆన్సర్ కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు ఎవరు అంటే మధు ఉషా జయవర్ధన్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఆన్సర్ సర్దార్ అంటే ఇందాక దానికి పంపించారు అండ్ అలాగే వెంకటేష్ గారు కూడా ఇందాక దానికే ఆన్సర్ చేశారు అండ్ సుధా గారు కూడా ఇందాక దానికే చేశారు అండ్ అలాగే అప్పలరాజు గారు పంపించారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ అప్పలరాజు గారు మీది అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే శోభారాణి గారు ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు నెక్స్ట్ ఇంకా శివ గారు శ్రీఫణి గారు దేశాయిపేట నుంచి పంపించారు హలో బ్రదర్ అయితే కాదు కానీ ఫస్ట్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకా శ్రీ పంపించారు విశాఖపట్నం నుంచి అంటే నేను ఈ సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ఫిలిం నేమ్స్ రెండు ఫిలిం నేమ్స్ వినబడిన వెంటనే ఫస్ట్ నాకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్ మీదే ఓకేనా సో

కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, రాజోల్ నుంచి పంపించారు, రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సిసింద్రి అంట, సో కాదు, సిసింద్రిలో చిట్టి అఖిల్ ఉంటాడు, బట్ ఇదైతే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు. ఓకే, పైన ఉన్నాయి ఆన్సర్స్, సో కరెక్ట్ ఆన్సర్స్ మేబీ. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి, ఆ పాట హీరో ఎవరు, ఇందులో ఉన్న హీరోలు ఎవరు, రెండు కూడా పంపించింది కరెక్ట్ స్మైలీ. అండ్ నెక్స్ట్ ఇంకా సుధీకర్ గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఫాదర్ బ్రదర్ అంటూ. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీరామదాసు అంజయ్చారి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా తిప్పర్తి నుంచి పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ కాళు శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు, చిన్నమస్తానరావు గారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కాకాణి నుంచి శేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే కొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. మౌలాలి గారు పంపించారు సేమ్ ఏరియా, రెండు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకట్రెడ్డి గారు లక్వారం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, మీరు వినిపించిన పాట అలాగే అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అనురాధ గారు కూడా సేమ్ ఏరియా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శబానా గారు పెద్దగూడెం నుంచి పంపించారు, ఓకే రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి అమీదా బేగం గారు ఫ్యామిలీ ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కంకిపాడ్ నుంచి పంపించారు హర్ష కుమార్ గారు, ఓకే ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి తెలియలేదంట, ఫిల్ ఇన్ ద బ్లాంక్ వదిలేశారు, చెప్తా. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు పంపించారు హాయ్ నమస్తే అంటూ ఆన్సర్ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే తేజేశ్వరి గారు, శ్రీనివాసులు గారు ఫ్యామిలీ పంపించారు. సిసింద్రి కాదు, మనం అసలు కాదు, యాక్చువల్లీ వాళ్ళు కలిసి నటించిన సినిమా మనం అయి ఉంటుంది, అండ్ సిసింద్రి ఏమో అఖిల్ ఉంటాడు, బట్ ఈ రెండు కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నూనె నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సర్దార్ గారు పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి రాజేష్ గారు ఫ్యామిలీ మనం అంటున్నారు, కాదు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి కాదు కాదు కర్నూలు నుంచి పంపించారు అనురాధ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. అండ్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పడి నుంచి. అండ్ అనంతపూర్ నుంచి పంపించారు ఇమ్మాబి గారు అండ్ అక్తర్ గారు ఇద్దరు కూడా, ఒకటి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రోకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ పేరుని చెప్పేశానండి, నాగర్ గారు కర్నూలు నుంచి అని. అండ్ అలాగే మనం అంటున్నారు సుధా గారు కొత్తగూడ నుంచి, కాదండి. అండ్ అలాగే జన్మస్తనరావు గారు, పెద్దమస్తనరావు గారు కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మీ పేరు చెప్పేశానండి నేను. అండ్ నెక్స్ట్ ఇంకా సో ఎవరు నెక్స్ట్, నెల్లూరు నుంచి పంపించారు అంకయ్య గారు, సో ఒకటి కరెక్ట్ ఆన్సర్, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. మరింతకీ ఆన్సర్ ఏంటంటే, ఈ పాటలో మనకి టూ లైన్స్ వినిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఊపిరిని వదిలేస్తున్నా, సో ఊపిరి అనమాట. ఇంకోటి హలో, సో హలో. ఈ రెండు సినిమాలు, మరి హలో అనేది అఖిల్ సినిమా అండ్ ఊపిరి అనేది నాగార్జున గారి సినిమా, అది విషయం. సో ఇట్లా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు చాలా మంది. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, అడిగేస్తున్నాను. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 0866248814 నెంబర్ కి ఆన్సర్ చేసేది. సో అప్పుడే పొద్దు పొద్దున్నే అనమాట, పక్కింటి పంకజం కూతురు ముగ్గేస్తుంది. అలా పక్కింట్లో ఉన్న బామ్మగారు బయటకు వచ్చి అలా ఆ అరుగు మీదకు వచ్చి ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మాయి, ఇంతకీ నీ పేరేంటో అని చెప్పి అడిగారట. మరి అడిగినప్పుడు ఆ చిన్న అది ఆ అమ్మాయి ఏమని చెప్పింది, ఏం చెప్పలా, ఏం చెప్పకుండా ఏం చేసింది అంటే, ముగ్గులో ఉన్న చివరి బార్డర్ లైన్ని అలా గీసేసి ఆవిడికి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే ఆ బామ్మ అంది, పేరు చెప్పలేదేమిటే అని చెప్పింది, అనగానే చేత్తో చెప్పాగా బామ్మ అనింది అనమాట. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి, మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్కి. అప్పుడే పక్కింటి పంకజం కూతురు ముగ్గేస్తుంటే పక్కింటిలో బామ్మ వచ్చి ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మాయి, ఇంతకీ నీ పేరు.

ఏంటి అని అడిగిందట. మరి అప్పుడు అమ్మాయి ఏం చేసింది, ముగ్గులో ఉన్న చివరి బార్డర్ లైన్ గీసి ఆ బామ్మకు నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పేరు చెప్పలేదేంటే అనగానే చెత్త చెప్పాగా బామ్మ అందట. మరింతకీ అమ్మాయి పేరేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి. మరి ఈ పాట వినేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించిన వాటిలన్నింటిలో కూడా. సో కొండయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇలాంటి ప్రశ్నలు వేస్తూ మమ్మల్ని ముప్ప తిప్పలు పెడుతున్నారు చందన గారు అంటున్నారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓకే, బట్ ఆన్సర్ అయితే చేశారు కదా కరెక్ట్గా, మరి తిప్పలు పడ్డా ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి, మరి అలా ఉంటాయి క్వశ్చన్లు అంటే. అండ్ మున్నెమ్మ గారు పంపించారు, పెద్ద ప్రియ గారు, పెద్ద పారియ ఇద్దరు కూడా. పెద్ద పరియ అనేది విలేజా అండి? ఓకే, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకా కొల్లాపూర్ నుంచి సోనీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి నజరీన్ గారు, నజీర్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ పుట్టుపాక నుంచి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నేదునూరి పంపించారు కళ్యాణ్ చారి గారు అండ్ ఋత్విక్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ వెళ్తూ ట్రైన్లో ఉన్నాను, యాప్లో వింటూ ఉన్నాను అంటున్నారు అప్పలరాజు గారు. ఓకే ఓకే, విజయవాడ వస్తూ ఉన్నారైతే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, ఆ అమ్మాయి పేరు అంటూ, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి పంపించారు మహాలక్ష్మి గారు. కాదు కాదు, నంద్యాల నుంచి పర్షా గారు పంపించారు, అమ్మాయి పేరు మహాలక్ష్మి అంటూ. ఓకే, కానీ అది కాదు. అండ్ బ్రహ్మచారి గారు ఫ్యామిలీ పంపించారు నల్గొండ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అక్బర్ గారు, ఇమావి గారు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాజా నుంచి వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి రమేష్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ సింగారం పంపించారనమాట, నజీర్ అండ్ నూర్జహాన్. ఓకే, ఇది ఊరి పేరా? ఇది సింగవరం అనుకుంటా. నజీర్ గారు, నూర్జహాన్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, నర్సాపురం నుంచి పంపించారు నాగేష్ గారు, లావణ్య గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పద్మ గారు పంపించారు, ఆన్సర్ రోజా అంటున్నారు. కాదండి, ఆన్సర్ ఆలోచించండి, కాకాని నుంచి. అండ్ అలాగే ప్రభాకరరావు గారు, స్వరూప గారు కొమరంభీం జిల్లా నుంచి పంపించారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు, శ్రీఫణి గారు దేశాయపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ చిరంజీవి గారు తిరుపతి నుంచి, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి పంపించారు, రెండు ఆన్సర్స్లో రెండోది బాగుంది యాక్చువల్లీ, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నిన్న నుంచి పంపించారు, మీది కరెక్ట్ అవుతుంది ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రెబ్బవారి నుంచి రజియా అండ్ హజీఫా అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఆన్సర్ లయా నామి పంపించింది, బట్ అదైతే అవ్వదు. ఓకేనా? అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీను గారు ఐరాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నందిని గారు పంపించారు, ఆన్సర్ నందినినా? ఓకే, బందర్పల్లి నుంచి అంకయ్య గారు పంపించారు, సో నందిని కాదు ఆన్సర్. ఆ అమ్మాయి పేరు అంటూ నేను ఈ పేరు ఎవరు పంపిస్తారా అని చూశాను. సో వన్స్ అపాన్ ఏ టైమ్ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్గా నిలిచారు, ఇప్పుడు కూడా అదే అనిపిస్తోంది. మరి చూద్దాం, ఈ ఆన్సర్ ఇంకెవరన్నా పెట్టకపోతే మీరే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ అయిపోతారు. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. షబానా గారు పెదగూడెం నుంచి, షార్ట్ కట్ అయినా ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు ఎవరంటే తేజస్వరి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోదాడ నుంచి కార్తిక్ గారు, కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా అంటూ ధనంజయ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మే నుంచి జైనుద్దీన్ గారు, స్నేహబాను గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుకుంటున్నా అంటూ ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాషా గారు ఫ్యామిలీ కూడా పంపించారు రామళ్ళకోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్ గారు ఫ్యామిలీ పంపించారు, మా మెదడుకు పదును పెట్టడానికి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు, థ్యాంక్ యూ అండి, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా గోరకాందోడి నుంచి ఎవరు పంపించారు, ఎల్లప్ప గారు, జయమ్మ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సావిత్రి గారు, చిన్ని గారు ముస్తాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా

బింబిసారాణి సాంగ్ వినేశారు సందడి సందడిలో. మనమున్నా మరి బామ్మ అమ్మాయి మధ్య జరిగిన సంభాషణలోంచి ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, ఆ అమ్మాయి పేరేంటో కనుక్కోమని. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి క్వశ్చన్ అయితే రిపీట్ చేయనక్కర్లేదు, మరి చక్కగా ఆన్సర్స్ చేశారు చాలా మంది. కాకపోతే చాలా మంది వెరైటీగా కొన్ని ఆన్సర్స్ అయితే చేశారు, అండ్ కొంతమంది ఏమో ఒక పాయింట్నే పట్టుకుని ఆన్సర్ చేశారు. సో చూద్దాం అసలు ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. ఎనీవే

0: సుదర్శన గారు కరీంనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో ఆ క్వశ్చన్ ఒక్కోసారి రిపీట్ చేసి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు కాబట్టి. అండ్ యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి, కానీ నేను కన్సిడర్ చేసేస్తున్నాను అందరివి కూడా కరెక్ట్ అని, ఎందుకంటే అవి కూడా పర్యాయ పదాలు అవుతాయి కాబట్టి ఆ పేరుకి. మరి క్వశ్చన్ ఏంటంటే, అప్పుడే పక్కింటి పంకజం వాళ్ళ కూతురు ముగ్గేస్తుంది అనమాట బయట వాకిట్లో వేస్తుంటే, పక్కన ఇంట్లో ఉన్న పాముగారు అడిగారు, ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మా, ఇంటికి పేరేంటి అని చెప్పి. అప్పుడు ముగ్గు వేస్తూ చివరి బార్డర్ లైన్ గీసి ఆవిడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది అనమాట ఏం చెప్పకుండా. మరి పేరు చెప్పలేదేంటి అని అనగానే, చేత్తో చెప్పా కదా బామ్మ అందట. మరి ఇంతకీ అమ్మ ఏం చేసింది, రెండు పనులు చేసింది, ఒకటి బార్డర్ లైన్ గీయటం, రెండోది నమస్కారం పెట్టడం. ఆ రెండు కలిపితే ఆ అమ్మాయి పేరు అనమాట. చాలా మంది రేఖ, వందన ఇలా పంపించారు, అంజలి అని. మరి ఆ రెండింటిని విడదీశారు, చాలా మంది గీత కూడా పంపించారు, ఆ రెండింటిని విడదీసి పంపించారు. ది వన్ అండ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ ఎవరో చెప్పునా, ఎగ్జాక్ట్లీ ఈ పేరు పంపించింది సీతామహాలక్ష్మి గారు అనమాట. సో గీతాంజలి అంటే ఎగ్జాక్ట్లీ పంపించారు. ఇంతకి ఆన్సర్ ఏంటంటే గీతాంజలి. ఎందుకు, బార్డర్ లైన్ గీసింది, నమస్కారం కూడా పెట్టింది కదా అమ్మాయి, ఆ రెండు కలపాలి మనం, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ గీత కూడా కరెక్టే, ఎందుకంటే మీరు ఒకటి కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి. అండ్ అంజలి, వందన, రేఖ ఇవి కూడా కరెక్టే అవుతాయి. ఓకేనా, సో అది విషయం. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. సో ఇప్పుడైతే ఇందాక మనం ఒక సినిమాలోంచి రెండు సినిమాలు బయటికి వెలికి తీసాం కదా, అంటే ఏ మాయ చేసే వీళ్ళు పాటలోంచి రెండు సినిమాల్ని మీరు తీయగలిగారు. మరి ఇప్పుడు రివర్స్ అనమాట, రెండు సినిమాలు కలిపి ఒక సినిమా పేరుగా చెప్పాలి. హీరో చిరంజీవి నటించిన రెండు సినిమాలు కలిపితే వచ్చే రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది, అదేం సినిమా కనుక్కొని 0866284888 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. చిరంజీవి గారు నటించిన రెండు సినిమా పేర్లని కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఏది, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి 0866248814కి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కందగారి సినిమా ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మరి చూద్దాం. సో కాజా నుంచి పంపించారు సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అండ్ సావిత్రి గారు అందరూ కూడా ఇందాకటి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చేశారు? సో ఆన్సర్ వచ్చేసి అంటూ గీత అనుకుంటున్నా అంటూ ఆన్సర్ పంపించారు శశిరేఖ గారు. శశిరేఖ గారు ఆదోరి నుంచి ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు అండ్ సరళ ఆట, బట్ ఇది ఆన్సర్ అవ్వదు. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ కాదర్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ రాజోల నుంచి పంపించారు, రాజేష్ గారు చరణ్ గారు అండ్ ఫ్యామిలీ బాబా అంట, కాదు కదా ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ కొల్లాపూర్ నుంచి సోనీ గారు పంపించారు జైలర్ అంటూ, అంటే క్లూ తీసుకొని క్లూ నుంచి ఆధారంగా జైలర్ అని ఆన్సర్ పంపించారు. బట్ బాగుంది ఆన్సర్, కానీ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్. శివ గారు, శ్రీఫణి గారు దేశాయపేట నుంచి బాబా అంటున్నారు, కాదు. అండ్ అలాగే వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నంద్యాల నుంచి పర్ష గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే హాఫే అవుతుంది, ఇంకా ఉంది, అంటే పేరు కరెక్ట్గా చెప్పాలి. ఇది చిరంజీవి గారు సినిమా అయిపోతుంది కదా, అప్పుడు రెండు సినిమాలు కలిపి చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకా రామళ్ళకోట నుంచి ఇది భాషా గారు పంపించారు అండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి రమేష్ గారు పంపించారు అండ్ వెంకటాచలపతి గారు. నేను పాడ అంటే నేను వేసిన పాట పేరు పంపించారు సినిమా పేరు, బట్ అదైతే కాదు. అండ్ భాషా సినిమా అనుకుంటున్నారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి అనమాట. సో కాదండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు పంపించారు, హాయ్ అండి. అండ్ కాళ్ళు శ్రీనివాస్ గారు కోదండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సర్దార్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంత్ ఓడి నుంచి ఎల్లప్ప గారు, జయమ్మ గారు పంపించారు. యాక్చువల్లీ ఈ సినిమా ఉంది కానీ హీరో రజనీకాంత్ గారు కాదు, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. పోకిరి రాజా అంటే ఇక్కడ మహేష్ బాబును వెంకటేష్ వచ్చేస్తారేమో కదా, నేను అడిగింది రెండు చిరంజీవి సినిమాలు, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు ఆన్సర్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్ దొంగ మొనగాడు అంటూ పంపించారు, పసివాడి ప్రాణం అంటూ తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు జిల్లా నుంచి, కానీ కాదు. అండ్ హర్షకుమార్ గారు పంపించారు తెన్నేర్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సింగవరం నుంచి నజీర్ గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సుధా గారు కొత్తగూడి నుంచి కరెక్ట్ ఆన్సర్, శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ నున్న నుంచి కరెక్ట్ ఆన్సర్, ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేటగాడు అనుకుంటున్నారు వేదాంత్ చెన్నై నుంచి, సో అది కాదు. మరి చిరంజీవి గారు రెండు సినిమాలు కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా అని చెప్పైనా. సో క్లూ కింద నేను సాంగ్ వినిపించా, మరి దాన్ని క్లూగా ఎవరు కన్సిడర్ చేశారు అంటే మీకే తెలియాలి. మరి ఇంతకీ క్లూ ఏంటి, నేను ఖైదీ నెంబర్ 150లోంచి సాంగ్ ప్లే చేశా కదా, సో అందులోనే ఉంది సగం ఆన్సర్, ఖైదీ అనమాట. అండ్ చిరంజీవి గారి మరొక సినిమా ఏంటంటే అన్నయ్య. మరి ఈ రెండు సినిమాలు కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఖైదీ అన్నయ్య. ఇలా ఒక సినిమా కూడా ఉంటుందని ఆశ్చర్యపోతున్నాను నేనైతే. మరి ఇంకా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. హీరో సర్వానంద్ ఉన్నాడు కదా, హీరో సర్వానంద్, అల్లరి నరేష్, వీళ్ళిద్దరూ జంటగా ఒక రెండు సినిమాల్లోనో ఎక్కడ కనిపిస్తారు, బట్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాని మనం కాస్త సరిచేశామనుకోండి, హీరో ఉదయ్ కిరణ్ నటించిన సినిమా వస్తుంది, ఆ సినిమాని మీరు గురించి చెప్పాలి, ఆ టైటిల్ ఏంటో కనుక్కొని నాకు చెప్పాలి. హీరో శర్వానంద్ అండ్ అల్లరి నరేష్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాని కాస్త సరిచేయండి, ఆ టైటిల్ని కాస్త సరిచేస్తే హీరో ఉదయ్ కిరణ్ నటించిన సినిమా వస్తుంది, అదేం సినిమా తెలిస్తే ఆన్సర్ చేయండి 08662488114కి.

సో ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్ట్ చెప్పిన వాళ్ళందరూ వేసుకునే స్టెప్ అన్నమాట హుక్ స్టెప్. సో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి సాంగ్ వినేసా మన సందడే సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే చిరంజీవి గారు నటించిన రెండు సినిమా పేర్లని కలిపితే వచ్చే రజనీ

ఉంది. నాసిక గారు, వేణు గారు దేశాయపేట నుంచి, అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ రంగస్వామి గారు అండ్ ఫ్యామిలీ. అలాగే రాజోల్ నుంచి పంపించారు రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ అండ్ కొల్లిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ పుట్టపాక నుంచి పుల్పాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కాదు, యాక్చువల్లీ మీరు చెప్పింది నేను మా వాళ్ళకి చెప్పానండి, మా టీం వాళ్ళకి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, కొంచెం ఇప్పుడు మనకి అటు వర్షాన ఇటు సూర్యాన అంటే ఎవరూ రావట్లేదు. ఇక్కడ టైం చక్కగా అంటే అడ్జస్ట్ చేసుకుంటూ పవన్ అయితే వస్తున్నాడు కదా, దానివల్ల అనమాట అది విషయం. అనురాధ గారు సంగతి. నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు నిన్న నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈ సినిమా నాగార్జునగర్ సినిమా అనుకుంటా కదా సర్దార్ గారు, అదే సంగతి. ఆలోచించండి, ఉదయ్ కిరణ్ సినిమా చెప్పాలి మీరు. అండ్ వెంకట సుబ్బాయ్ గారు కనకాయపల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూపర్ హిట్ మూవీ మేడం అంటున్నారు కదా, అండ్ స్టోరీ కూడా బాగుంటుంది. అండ్ సింగవరం నుంచి నజీర్ గారు నూర్జహాన్ గారు పంపించారు. అండ్ అలాగే ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీ కిషోర్ గారు పంపించారు తాడిపత్రి నుంచి అట, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కార్తీక్ గారు కోదాడ నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు, శ్రీఫణి గారు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నీ స్నేహం కాదు రాజోల్ నుంచి భరత్ గారు. ఇంకా ఆలోచించండి, అంటే ఆ టైటిల్ని కాస్త సరి చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ అదే. అండ్ అలాగే సాయి కృష్ణ గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మురళి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాంగా బట్ చూద్దాంలేండి, ఈసారి ఎప్పుడైనా పాడతాను. నెక్స్ట్ ఇంకా ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సన్యా గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు, హర్షవర్ధన్ గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గోల్కాందోడి నుంచి పంపించారు ఎల్లప్ప గారు, జయమ్మ గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అక్తర్ గారు, ఇమ్మాబి గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రాకేష్ కాదు, రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు. ఎక్కడి నుంచి? ఆదోని మండలం అంట. ఓకే, చందన గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మొత్తానికి ఇటు సినిమాలు అటు తిప్పి, అటు సినిమాలు ఇటు తిప్పి మాతో బాగానే ఆడుకున్నారు. మీ క్రియేటివిటీ తగ్గకుండా సందడి సందడి బాగా సక్సెస్ చేశారు అంటున్నారు అప్పల్ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రామలింగప్ప గారు కొసుకి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ రోజు మీ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా ఉంది అంటున్నారు, నా బుర్ర వేడికిపోయింది, కంగ్రాచులేషన్స్ అంటున్నారు. కానీ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ చేసింది మీరే ఒక క్వశ్చన్ కి, మీకు అది మర్చిపోయారు మీరు, సీతామహాలక్ష్మి గారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గోనగండ్ల నుంచి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మున్నెమ్మ గారు పంపించారు పెద్దపర్య విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈజీగా చెప్పు కొద్దిగా అంటున్నారు మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ గమ్యం అంటూ పంపించారు తేజస్వి గారు అండ్ ఫ్యామిలీ. ఈజీ, అసలు ఇదైతే చాలా ఈజీ తెలుసా, మీరు క్వశ్చన్ కి ఆ టైటిల్, ఆ ఇద్దరు హీరోలు నటించిన సినిమా టైటిల్ ని చూస్తే ఉదయ్ కిరణ్ సినిమా గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, బట్ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొలిపార్ నుంచి సోనీ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హాయ్ మ్యామ్ అంటూ ఆధుని నుంచి పంపించారు కేపి అట, ఆవిడ పేరు మరి ఆయన పేరు మరి. అండ్ బ్రహ్మయ్య గారు ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉండేది రెండు పేర్లు మేడం అంటూ పంపించారు. సో మీ పేరు నేను కరెక్ట్ గానే చెప్పానండి. మరి నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఇవి, ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పైనా, చెప్పే బదులు పాట కూడా వేసేద్దాం లాస్ట్ లో. మరి సర్వానంద్, అల్లరి నరేష్ ఇద్దరు జంటగా మనకి గమ్యం అనే సినిమాలో కనిపిస్తారు. అండ్ అది కాకుండా నువ్వా నేనా అనే సినిమా కూడా ఉందన్నమాట. మరి ఈ సినిమాని కాస్త సరి చేస్తే వచ్చే సినిమా ఏంటంటే ఉదయ్ కిరణ్ ది నువ్వు నేను, అది ఆన్సర్. మరి ఇలా మన సందడి సందడి అయితే ఎండింగ్ ఇచ్చేసినారు. మరి నువ్వా నేనా నుంచి కైలాష్ కేర్ గారు పాడిన మంచి సాంగ్ తో, ఎందుకంటే ఈ రోజు కైలాష్ కేర్ గారి బర్త్డే కదా, మరి ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ సందడి సందడిని ఈ సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

ఎస్ మంచి సాంగ్ అయితే వినేశారు శ్రీకారం అనే సినిమా నుంచి. మరి సర్వానంద్ అలాగే అల్లరి నరేష్ జంటగా నటించిన సినిమాని కాస్త సార్ చేస్తే వచ్చే ఎవరి సినిమా? ఉదయ్ కిరణ్. సో ఉదయ్ కిరణ్ సినిమా ఏంటి అని అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూసేద్దాం ఎవరు పంపించారు. సో నాకు కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదాంశ్ గారు చెన్నై నుంచి. జస్ట్ ఇప్పుడే అలా వచ్చిందనమాట ఆన్సర్. నెక్స్ట్ మరి ఎవరు చేశారు అంటే అప్పలరాజ్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గమ్యం కాకుండా ఇంకో సినిమా కూడా.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ చదువుతున్నది ఎం వినతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించారు. హస్తకళల ప్రోత్సాహకం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్ది కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ ల్యూ జే చెయుల్ హాంగ్ జూ జియోల్తో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సీఈఓలోని ఎల్జీ ట్విన్ టవర్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల పంపిణీ సరఫరా వ్యవస్థపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీలోని 9 మంది బృందం చెన్నైలో ఈరోజు పర్యటిస్తున్నారు. పేదవారికి గృహ వసతి కల్పించడంలో ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఉందని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో అన్ని వర్గాల అర్హులైన పేద ప్రజలకు ఇళ్లను కేటాయించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పర్యటించారు. కృష్ణానగర్ 141 పోలింగ్ కేంద్రం వద్ద సర్ ప్రక్రియను ఈరోజు ఆయన పరిశీలించారు. నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి లీలారాణితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, 4 o'clock 5 minutes 36 సెకండ్స్ అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం వివిధ ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ఎవరి సాంగ్స్ వినబోతున్నాం అని అంటే, ఒక రచయిత రచించగా మరి ఆయన రచనలో వచ్చిన మంచి పాటలు అయితే మనం వినబోతున్నాం. ఇంతకీ ఎవరు ఇవాళ మన ఈ రచయిత అంటే భాస్కర్ భట్ల రవికుమార్ గారు అనమాట. మరి రవికుమార్ గారు చాలా మంచి మంచి పాటలు అయితే మనకు అందించారు కాబట్టి మరి ఆయన రచనలో మనకి తెలుగు సినిమాల్లో మంచి చాలా మంచి పాటలు అయితే ఉన్నాయి. మరి వాటిల్లోంచి కొన్ని పాటలు ఈ రోజు మన వివిధాలు అయితే వినిద్దాం. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో వివిధ ప్రోగ్రామ్ చందనతో కలిసి.

0: गाड़ी वो है।
1: భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించగా గోపీసుందర్ గారి కంపోజిషన్ లో కార్తీక్ అండ్ మోహన భోగరాజు పాడిన సాంగ్ భలే భలే మగాడివై నుంచి వినేశారు. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక సాంగ్ వచ్చేసింది బొమ్మరిల్లు నుంచి డిఎస్పీ గారి కంపోజిషన్ లో డిఎస్పీ గారు పాడిన మంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్.

భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించగా విజయ్ యేసుదాస్ చిన్మయి గారు ఇద్దరు కలిసి పాడిన పాట వినేశారు. టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా నుంచి. అండ్ నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది భాస్కర్ భట్ల గారి లిరిక్స్లో, చక్రి గారి కంపోజిషన్లో, ఎస్పి బాలు గారు, కౌసల్య గారు కలిసి పాడిన పాట పెద్దబాబు సినిమా నుంచి. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రాంలు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా చక్రి గారి కంపోజిషన్ లో మంచి సాంగ్ అయితే వినేశారు చక్రి గారు పాడగా. మరి సత్య మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత నెక్స్ట్ మీకోసం వినిపిస్తున్న పాట దేశముద్రో సినిమా నుంచి. మరి ఈ పాట దేవాన్ గారు ఆండ్రియా గారు ఇద్దరు కలిసి పాడారు. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో.
2: Bringing on much love for all of AP. And this is DE on the mic tonight.

భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా డిఎస్పీ గారి కంపోజిషన్ లో కార్తీక్ శ్వేతామోహన్ పాడిన పాట అయితే వినేశారు. మరి చివరిగా మన వివిధ ప్రోగ్రామ్ లో ఒక మంచి సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ రాజా సినిమా నుంచి మరి ఈ పాట ఎవరు పాడారు అంటే నరేంద్ర గారు పాడారు, అండ్ పర్వీన్ డక్కరాజు గారు మ్యూజిక్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఈ సాంగ్ తో మన వివిధకి అండ్ నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. అండ్ త్వరలో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటినుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన, ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈరోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరు, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది

వినోదం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటు ఉన్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలా మంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకే ఎన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా? మన వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఒక 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే, ఎస్ దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం. కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెనల ప్రోగ్రాం వినండి. అంతేకాదు, 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి, మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే, అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూస్లీ. దాంతో ఈ మధ్య ఏమవుతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు

సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనల ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. చాలా సైంటిఫికల్గా డెప్త్గా మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనపైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు. నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి వనితాలోకం శ్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ముఖాన మొటిమల
6: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు మేము ముందుకు తీసుకొచ్చేసాను. మీరంతా కూడా విని అవి తయారు చేసుకొని తినటానికి రెడీగా ఉన్నారనుకుంటాను. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా?

ముందుగా ఎన్నిసార్లు తినాలనుకున్నా తినాలి తినాలి అని అనిపించే మరి గోధుమ పిండి బొంబాయి రవ్వతో ఒక స్నాక్, దాంట్లో బంగాళాదుంప కూర పెట్టి చేస్తే ఎలా ఉంటుందో చెప్పేస్తాను. కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి ఒక బౌల్లో వేసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం మిరపకాయ పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం నూనె వేసి కలపాలి. కలిపిన తర్వాత మీరు అందులో ఏం చేస్తారంటే ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేయండి. బొంబాయి రవ్వతో పాటు కొంచెం కొత్తిమీర, సన్నగా తురిమినటువంటి కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు వేసి దాన్ని గోధుమ పిండి చపాతి పిండిలాగా కలుపుకోవాలి. అంటే కొంచెం జోరుగా ఉండేట్టుగా కలుపుకోవాలి. ఈ చపాతి పిండి కలిపిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టి మూత పెట్టేసేయండి. ముఖ్యంగా ఇందులో రవ్వ వేస్తాం కాబట్టి ఇది కొంచెం నానితే కొంచెం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దాన్ని మూత పెట్టేయండి. ఇంకొక బౌల్లో కొంచెం గోధుమ పిండి వేసి నీళ్ళు నీళ్ళుగా జోరు జోరుగా కలిపి పక్కన పెట్టుకోండి. అందులో కూడా కొంచెం కారపొడి, కొంచెం సాల్ట్, దాంట్లో కొంచెం ఈ కారంతో పాటు మనము కొద్ది కొత్తిమీర, కరివేపాకు కూడా తురిమింది వేసేసుకోవాలి. అయిన తర్వాత ఇవి అట్లా పెట్టుకొని మనం తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇప్పుడు బంగాళదుంప, ఉల్లిగడ్డలు అంటాం కదా, ఉల్లిగడ్డలు బాగా కడిగి బాగా ఉడకబెట్టండి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత దాన్ని తొక్క తీసేసి బాగా స్మాష్ చేసేయాలి. స్మాష్ చేయండి. స్మాష్ చేసిన తర్వాత అందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయల తురుము, కొంచెం కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము ఇవన్నీ వేసేసి ఈ ఎండుమిరపకాయలు దంచినవి కొంచెం ఫ్లేక్స్ అంటారు వాటిని అందులో వేసేసి కలిపేయాలి. బాగా కలిపేసి సమంగా ఉప్పు కారం అనిపించేటట్టుగా వేసి దాన్ని ఏం చేయాలంటే ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకున్నారా? ఇప్పుడు మనం చపాతి పిండిలా కలిపాం కదా బొంబాయి రవ్వ గోధుమ పిండి, దాన్ని మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా ఒత్తి అందులో మధ్యలో ఈ బంగాళదుంప పిండి అంటే బంగాళదుంప ముద్ద చేసుకున్నాం కదా బాగా ఫ్రైలాగా, దీన్ని అందులో మధ్యలో పెట్టేసారు. పెట్టేసి దాన్ని మొత్తం బాగా కవర్ చేసేసి, కవర్ చేసిన తర్వాత దాన్ని ఒక మన చపాతి బండ మీద పెట్టి కొంచెం స్ప్రెడ్ చేయాలి. వడలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఏం చేసాము, గోధుమ పిండి నీళ్ళుగా కలుపుకున్నాం కదా, అందులో ముంచి లేపాలి. ముంచి లేపి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మామూలుగా కొంచెం ఆయిల్ వేయాలన్నమాట కడాయిలో. దోశల కడాయి లాంటి బాగుంటుంది, ఆ కడాయిలో నూనె కొంచెం వేసి అందులో ఇవన్నీ కూడా వడలాగా పెట్టేసేయాలి. అంటే వడలు పెద్ద మరి పెద్ద గిన్నె తీసుకొని అందులో ఎక్కువ ఒక అర లీటర్ నూనె పోసి అట్లా వేస్తాం, అలా కాకుండా కొంచెం చిన్న చిన్న వడలాగా అట్లా వేసేసి రెండు వైపులా బాగా రెడ్గా కాలాలండి. అది చిన్న మంట మీద కాలితేనే పైన లేయర్ కాలుతుంది, లోపల ఉన్నటువంటి స్టఫింగ్ కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. అట్లా రెండు వైపులా కాల్చి తీసి పక్కన పెట్టండి. వద్దన్నా ఎన్ని తింటామంటే అంత తిన్నామండి, అంత బాగుంటాయి అన్నమాట. మళ్ళీ చెప్తాను, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి, అందులో కొంచెం సాల్ట్, కరివేపాకు తురుము, అలాగే కొత్తిమీర తురుము, కొంచెం మరి నువ్వులు ఉంటే కనుక చాలా బాగుంటుంది, నువ్వులు వేయండి. అందులో అరకప్పు బొంబాయి రవ్వ వేసేసి మొత్తం బాగా కలిపిన తర్వాత నూనె వేయాలి. కొంచెం నూనె వేసి బాగా కలిపి నీళ్ళు వేసి చపాతి ముద్దలా కలపాలి. మరి గట్టిగా కాకుండా కొంచెం జోరుగా కలిపి పక్కన పెట్టి నానబెట్టండి. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి అది బాగా ఉబ్బుతుంది అన్నమాట నానిన తర్వాత. ఈలోగా అంత గోధుమ పిండి తీసి ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి జోరుగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇది నానేలోగా మీరు బంగాళదుంపలు తీసుకొని, బంగాళదుంపలంటే ఉల్లగడ్డ అనమాట, దాన్ని ఉడకబెట్టుకొని స్మాష్ చేసేసి బాగా అంటే స్మాష్ అంటే బాగా బాగా మెత్తగా చేసేయాలన్నమాట. చేసిన తర్వాత అందులో మరి ఎండుమిరపకాయలు దంచిన తర్వాత కొంచెం ఫ్లేక్స్ లాగుండే అవి వేసేయండి. కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, ముఖ్యంగా క్యారెట్ తురుము వేస్తే చాలా బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. అందులో ఉల్లిపాయలు కొన్ని తురుము మరి సన్న సన్నగా కట్ చేసి ఇవన్నీ వేసేసి ఈ బంగాళదుంపల స్టఫింగ్ దీంట్లోనే కలిపేయాలన్నమాట. కలిపేసేసి కొంచెం కారము రుచి చూడండి, బాగానే ఉండాలి. వేసిన తర్వాత ఇప్పుడు చపాతి ముద్దలా కలిపాం కదా, దాని చిన్న చిన్న ముద్దలు తీసుకొని కొంచెం వెడల్పు చేసి మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టేసి మూసేసేయండి. బాగా మూసేసి చపాతి బండ మీద పెట్టి కొంచెం వడలాగా స్ప్రెడ్ చేయండి. ఈ వడలాగా స్ప్రెడ్ చేసిన తీని తీసి నీళ్ళలాగా మనం చేసుకున్నాం కదా గోధుమ పిండి, అందులో ముంచి లేపాలి. లేపి ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసేసి, మరి దోశలకు వేసుకునే కడాయిలాగా ఉంటే కూడా బాగుంటుంది, అందులో కొంచెం

నూనె వేసి అందులో ఇది పెట్టేసేయాలి అన్నమాట. పెట్టేసి రెండు వైపులా చిన్న మంట మీద కాలనివ్వాలండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. మరి మనకు బంగాళదుంపలు ఉల్లగడ్డలు బాగా దొరికే టైంలో ఇలా చేసుకొని తినండి. సూపర్ టేస్ట్ ఉన్నటువంటి ఈ యొక్క స్నాక్స్ పిల్లలు పెద్దలు బాగా తింటారు. పళ్ళు లేని వాళ్ళు కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా బాగా తింటారు. మరి చేసుకొని తింటారని అనుకుంటున్నాను. సరే ఇప్పుడు అరటికాయలతో వడలు ఎలా తయారు చేయాలో చెప్తాను. అరటికాయలు ఒక రెండు తీసుకోండి. రెండు తీసుకొని ఉడకబెట్టండి. కట్ చేసి ముక్కలు ముక్కలుగా తోలుతో పాటే ఉడకబెట్టిన తర్వాత తోలు తొక్క తీసేసేయండి. తొక్క తీసేసి దాన్ని బాగా స్మాష్ చేయాలి. స్మాష్ చేసి అందులో మీరు ఏం చేస్తారంటే బియ్యం పిండి ఒక మూడు స్పూన్లు వేయాలి. మూడు స్పూన్లు వేసి దానికి కొంచెం కారం ఉప్పు మరి పసుపు కూడా వేస్తే బాగుంటుంది, కలర్ వస్తుంది. కారం వేస్తే కారం కారంగా ఉంటుంది. సాల్ట్ వేయండి. అందులో కొన్ని ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మీకు కొంచెం నూనె వేసి బాగా కలపండి. ఒకవేళ కొంచెం కానుకుంటే కనుక కొంచెం శనగపిండి ఒక అర స్పూను, ఒక స్పూను మరి గోధుమ పిండి వేసేసి కలపండి. బాగుంటాయి. అన్నీ కలిపిన తర్వాత పక్కన కాసేపు నానబెట్టాలండి. నానబెడితే అన్నీ కలుస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మరి కడాయిలో నూనె వేసి నూనె కాగిన తర్వాత ఈ పిండిని వడలాగా అద్దుకొని ఇక వడలేసుకొని తింటమే. అయితే ఎర్రగా కాలాలి రెండు వైపులా. అరటికాయలతో వడలు వెరీ టేస్టీ అన్నమాట. అది చాలామందికి తెలీదు. అరటికాయ అంటే జస్ట్ తాళింపు వేసుకోవడము లేదంటే బజ్జీలు చేసుకోవడము, అరటికాయ బజ్జీలు అంతవరకే అనుకుంటాం. అరటికాయతో వడలు అన్నది చాలామందికి తెలియదు. అందుకే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఒక నాలుగో రెండు అరటికాయలు తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టండి. కొంచెం అలా ఉడికిన తర్వాత తీసి ఆరపెట్టి ఆ తొక్క తీసేసేయాలన్నమాట. దాన్ని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. అందులో మీరు ఏం చేస్తారంటే కొంచెం బియ్యం పిండి మూడు స్పూన్లు, తర్వాత కొంచెం ఒక స్పూను శనగపిండి, కొంచెం అనుకుంటే కనుక మరి గోధుమ పిండి కూడా వేసుకోండి, ఉప్పు కారం కొంచెం పసుపు వేయండి. వేసిన తర్వాత అన్నీ కలిపెట్టేసేయండి. మీకు టేస్ట్ కొంచెం బాగుండాలనుకుంటే కొంచెం నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. వేసి బాగా కలిపెట్టేసి కొంచెం నానబెట్టండి. కొంచెం అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నూనె బాగా కాగిన తర్వాత చిన్న చిన్న వడలుగా అద్దుకొని అందులో వేసి రెండు వైపులా రెడ్గా కాలనిచ్చి తీసుకోవడమే. అంతే. ఇక వెరీ టేస్టీ టేస్టీ అరటికాయ వడ. మరి ఇంకా మన సొంతం అనుకోండి, చేసుకొని బాగా తిని మరి నాకు చెప్తారు కదా. ఓకే, మీకు ఇంకొక వంటకం కూడా చెప్తాను. గోధుమ రవ్వ పెసరపప్పుతో ఒక వెరైటీ టేస్టీ స్నాక్. ముందుగా గోధుమ రవ్వ అంటే మనము కొంచెం లావు రవ్వ అమ్ముతారు కదా, గోధుమ రవ్వ అది తీసుకొని ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు పాలు పోయండి. పాలు పోసి నానబెట్టండి. ఒక గంట సేపు పెడితే బాగా నానుతుంది అన్నమాట. ఈలోకి మీరు ఏం చేస్తారంటే ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోండి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవన్నీ కూడా సన్న సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పెసరపప్పు కొంచెం నానబెట్టాలన్నమాట. అలాగే పచ్చి కొబ్బరి కొంచెం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కడాయి పెట్టి కడాయిలో మరి నూనె వేసి నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేయగానే అవి వేగుతూ ఉంటేనే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మరి ఇవన్నీ కూడా సన్న సన్న కట్ చేసి వేసేసి వేగుతున్నప్పుడు కొంచెం బాగా వేగుతా ఉడికినట్టు అనిపించగానే నానబెట్టుకున్న పెసరపప్పు అందులో వేసేసేయండి. వేసేసారా, దీన్ని బాగా కలిగిపెట్టాలి. కలిగిపెట్టిన తర్వాత మంచిగా మరి కలుస్తుంది. దీన్ని అర్ధం ఉడికే అంతసేపు స్టవ్ మీద మూత పెట్టాలి. లైట్గా ఒక చిటిక ఉప్పు వేయాలన్నమాట. బాగా ఉడుకుతుంది అనమాట. అంటే సగం కంటే ఇట్లా అనగానే టక్కని విరిగేటట్టుగా పెసరపప్పు ఉడికితే చాలు, అంతకంటే ఎక్కువ ఉడకకూడదు. అట్లా ఉడికినప్పుడు ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము అందులో వేసేసి బాగా కలిగిపెట్టండి. కలిగిపెట్టి ఒక రవ్వ నోట్లో పెట్టుకొని చూస్తే ఉప్పు మీకు తెలుస్తుంది టేస్ట్. కొంచెం కావాలనుకుంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని బాగా కలిగిపెట్టేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈలోగా మీరు గిన్నె తీసి ఏం చేస్తారంటే మరి రవ్వ నానిందో లేదో చూసుకుంటారు. చూసుకొని రవ్వ నానుతుంది. బాగా నానిన రవ్వలో ఈ పెసరపప్పు మిక్స్ ఉంది కదా, మరి స్టవ్ మీద వేయించుకున్నాం కదా, దీన్ని ఆ రవ్వలో కలిపేయాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మరీ గట్టిగా అయిపోయి ఉంటుంది, అందుకని కొంచెం నీళ్ళు వేసి బాగా కలిపెట్టండి. కలిపెట్టిన తర్వాత అంతేనండి. ఇక ఒక్కసారి ఉప్పు చూడండి, ఉప్పు బాగా మంచిగా రుచిగా సరిపడి ఉండాలి. ఇక స్టవ్ మీద పొంగనాలు చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ స్టవ్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత అందులో కొంచెం కొంచెం కొంచెం నూనె వేసేసి ఈ

మిక్స్ని ఏం చేస్తారంటే పొంగనాల దాంట్లో కొంత ఒక్కొక్క స్పూన్ స్పూన్ అన్నిట్లో వేసేసుకొని బాగా రెడ్గా వేయించండి. వేయించిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా తిప్పండి. ఎప్పుడు పొంగనాలంటే జస్ట్ ఎప్పుడు మనం బియ్యపిండితో చేసుకుంటుంటాం కదా, అలా కాదు, ఇది వెరీ టేస్టీ అన్నమాట. తింటుంటే ఎన్ని తిన్నా కూడా మనకు సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే అలా చేసుకొని ఇక వడ్డించుకొని పిల్లలు పెద్దలు బాగా ఆరగించవచ్చు అన్నమాట. మళ్ళీ ఇంకోసారి చెప్పిన, ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ, దీన్ని మీరు ఒక గిన్నెలో వేసి అందులో అర కప్పు కంటే ఎక్కువ పాలు పోసి ఆ పాలతో నానబెట్టండి. బాగా సేపు నానుతుంది, ఒక అరగంట వైపు నానబెట్టండి. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ముందుగా ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు వేయండి. వేసిన తర్వాత కొంచెం ఉడికినట్టు అనిపించగానే పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తురిమి, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తురిమి వేసేసి బాగా వేగుతూ ఉన్నప్పుడే నానబెట్టుకున్న పెసరపప్పు, అదే రెండు మూడు స్పూన్లు పెసరపప్పు అందులో వేసేసేయండి. వేసి బాగా కలయపెట్టండి. ఆ పప్పు జస్ట్ ఇట్లా అంటే రెండుగా విరిగేటట్టు ఉడికితే చాలు, మరీ ఎక్కువ ముద్ద ముద్దగా అవ్వకూడదు. అలాంటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి రుచి కోసం. సాల్ట్ వేసి అందులోనే పచ్చి కొబ్బరి తురుము వేసేసేయాలి. అంతా బాగా మిక్స్ చేయండి. బాగా కలిపేసేసి అంతా కలిసి కాదు 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత దింపేయండి. ఇది కూడా కొంచెం చల్లారనిచ్చి, ఇప్పుడు మనము రవ్వ కలుపుకున్నాం కదా పాలల్లో కలిపెట్టాం కదా, అది బాగా ఉబ్బిపోయి గట్టిగా అయిపోయింటుంది. అందులో ఈ మిక్స్ అంతా వేసేసి, పెసరపప్పు మిక్స్ అంతా వేసేసి కలిపెట్టండి. వేడిగా వేసినా కూడా పర్లేదండి, ఏం కాదు, కొంచెం అలా చేస్తే కూడా బాగుంటుంది. మొత్తం కలిపి ఇప్పుడు ఫైనల్గా టేస్ట్ చేయండి. సాల్ట్ వేయండి. కాస్త మీకు కలర్గా ఉండాలనుకుంటే కనుక కొంచెం ఒక 2 స్పూన్లు కారప్పొడి వేస్తే అది ఉడికినప్పుడు కలరింగ్గా భలే బాగుంటుంది. అప్పుడు దాన్ని కలిగి పెట్టేసి ఇప్పుడు కొంచెం నీరు అవసరం అవుతుంది, అందుకని 2 పావు గ్లాస్ కానీ లేకుంటే 2-3 గంటల నీళ్లు కానీ వేసేసి కలిగి పెట్టి ఇప్పుడు పొంగనాలు చేసుకుంటాం చూడండి. ఆ యొక్క ప్యాన్ని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టి వాటిల్లో కొంచెం ఆయిల్ వేసేసి అది వేగిన తర్వాత దాన్ని మీరేం చేస్తారంటే దాంట్లో ఒక చిన్న చిన్న గంటెలు వేసేసేయండి. మిక్స్ వేసేసి చిన్న మంట మీద బాగా రెడ్గా కాలాలి. ఆ తర్వాత 2 వైపు తిప్పండి. ఆ వైపు కూడా 2గా బాగా కాలిన తర్వాత తీసి తినండి. అస్సలు దీంట్లో కారం వేసుకొని తింటే ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుందండి. ఇది వెరీ టేస్టీ అన్నమాట. ఎప్పుడు చాలామంది చేసుకో తెలియదు అన్నమాట ఈ వంటకం. ఎంతసేపు బియ్యపిండితో 2 ఉల్లిపాయలు వేసేసి కొత్తిమీర వేసేసి చేసుకుంటారు, కానీ ఇలా చేసుకోండి, వెరీ టేస్టీ, బాగుంటుంది. ఓకే, చేసుకుంటారనుకుంటాను. మీరు చేసుకున్న తర్వాత తిన్న తర్వాత తప్పకుండా నాకు చెప్పాలి. నాకు చెప్పాలంటే నా అడ్రస్ చెప్తాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. మళ్ళీ చెప్తాను, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. వచ్చే వారం సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమెడియన్
1: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళా
0: దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రతి బుధవారం ఉదయం 8:30

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.

0: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు వనితా లోకం శ్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మలా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 5:30 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం క్రీడా ప్రపంచం చదివిన వారు శ్రీమతి జె. నిర్మలా.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రొబేషనరీ ఆఫీసర్ PO పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. ఈ పోస్టుకు కావాల్సిన అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు కావాల్సిన వయస్సు 1 April 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం ప్రారంభ బేసిక్ పే 48,480 రూపాయలు మరియు అలవెన్సులు. ఎంపిక విధానం 3 దశల్లో జరుగుతుంది. Phase 1 ప్రిలిమినరీ పరీక్ష, Phase 2 మెయిన్స్ పరీక్ష, Phase 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 8 July 2026. శ్రోతలు, దరఖాస్తు చివరి తేదీ గమనించుకోవాలి. 8 July 2026. ప్రిలిమ్స్ పరీక్ష 2026 నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష 2026 నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ 2026 నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం SBI.bank.in. శ్రోతలు, వెబ్సైట్ మరొకసారి SBI.bank.in. ఆసక్తిగల అభ్యర్థులు ఈ వెబ్సైట్ను సందర్శించుకోవచ్చు. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, మీకోసం ఒక పత్రికా ప్రకటన. జాతీయ క్రీడా దినోత్సవం 2026, అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్స్ ఆవిష్కరణ. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం 29 ఆగస్టున జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జాతీయ మరియు అంతర్జాతీయ వేదికపై దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంలో మన క్రీడా దిగ్గజాలు చేసిన కృషికి నివాళులను అర్పించే దిశగా 29 ఆగస్టున జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా అమరావతి ఛాంపియన్షిప్ను జరుపుకుంటాము. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డిఎస్డిఓ శ్రీ శశిధర్ గారు, జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ కోచ్లు అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఏఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 అండర్-17 మరియు అండర్-23 విభాగాలలో బాలురు మరియు బాలికలు పాల్గొనవచ్చును. ఈ క్రింద తెలుపబడిన మొత్తము 12 క్రీడాంశాల్లో నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో పోటీలు 15 జులై నుండి 2026 ఆగస్టు వరకు తుదిపరి రాష్ట్ర వేదికగా నిర్వహించబడుతుంది. ఇందులో పాల్గొనే క్రీడాకారులు భోజన మరియు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 12 క్రీడాంశాలు: అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా. ఆసక్తికల క్రీడాకారులందరూ క్రీడా యాప్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకొని ఈ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డిఎస్డిఓ శ్రీ ఎన్ శశిధర్ గారు తెలిపారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకి స్వాగతం. ముందుగా ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ 2026 విశేషాలు చూద్దాం. ఫిఫా వరల్డ్ కప్లో ఆతిథ్య జట్ల పోరు ముగిసింది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా 16 మ్యాచ్లో ఓటమి పాలైంది. బెల్జియం 4-1 గోల్స్ తేడాతో అమెరికాను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. బెల్జియం దూకుడును ఏమాత్రం అమెరికా డిఫెండర్లు అడ్డుకోలేకపోయారు. అమెరికా ఫార్వర్డ్ ప్లేయర్ ఫోలారిన్ పలోగన్ ఈ మ్యాచ్లో ఆడాడు. ఇక ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన మెక్సికో, కెనడా, అమెరికా దేశాలు ఈ టోర్నీ నుంచి అవుట్ అయ్యాయి. ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫోర్చుగల్ అవుట్ అయింది. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో 1-0 గోల్స్ తేడాతో

పోర్చుగల్ ఓడిపోయింది. స్టాపేజ్ టైంలో స్పెయిన్ ప్లేయర్ మైఖెల్ మెరినో 91వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఫెర్రన్ టోరెస్ నుంచి పాస్ అందుకున్న మెరినో పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టాను బీట్ చేసి గోల్ చేశాడు. పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో తన జట్టును అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ అతని పోరాటం ఫలించలేదు. దీంతో ప్రపంచకప్లో రోనాల్డో కెరీర్ ముగిసిపోయింది. ఇదే తనకు చివరి వరల్డ్ కప్ అని రోనాల్డో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఫిఫా ప్రపంచకప్లోనే అతిపెద్ద సంచలనం. అండర్ డాగ్ నార్వే. సాకర్లో మేటి జట్టు బ్రెజిల్ పనిపట్టింది. న్యూజెర్సీ స్టేడియంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన హోరాహోరీ నాటౌట్ 4లో 2-1 తేడాతో సాంబా టీంను చిత్తు చేసింది. నార్వే స్టార్ స్ట్రైకర్ అర్లింగ్ హాలండ్ సెకండ్ హాఫ్లో అంటే 99వ నిమిషాల్లో 2 అద్భుత గోల్స్తో విరుచుకుపడి మాజీ ఛాంపియన్లను ఇంటిదారి పట్టించాడు. బ్రెజిల్ దిగ్గజం నెయ్మార్ కొట్టిన ఏకైక గోల్ ఆ జట్టుకు ఓటమి తప్పించలేకపోయింది. సాకర్ చరిత్రలో టాప్ టీమ్స్ను పడగొట్టి ఎన్నో అద్భుత విజయాలు సాధించిన బ్రెజిల్ నార్వే కోటను మాత్రం బద్దలు కొట్టలేకపోయింది. వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటైనటువంటి ఇంగ్లాండ్ సైతం క్వార్టర్స్కు దూసుకెళ్లింది. మెక్సికో అభిమానులు స్టేడియానికి పోటెత్తగా ఆశాంతం నువ్వా నేనా అన్నట్టుగా సాగిన హ్యారీకేన్ సేన 3-2 ఆతిథ్య జట్టును ఓడించి టోర్నీలో తదుపరి దశకు ముందంజ వేసింది. ఇంగ్లీష్ మిడ్ఫీల్డర్ జూడ్ బెల్లింగ్హామ్ 98 సెకండ్ల వ్యవధిలో 2 గోల్స్ చేయగా ఆ జట్టు సారథి హ్యారీకేన్ ఓ గోల్ కొట్టాడు. ఈ టోర్నీలో కేన్కు ఇది 6 గోల్ కాగా వరల్డ్ కప్స్లో 14వది కావడం విశేషం. మెక్సికో తరపున జులియన్ క్వినోన్స్ అలాగే జిమెనెస్ తలా ఓ గోల్ చేశారు. ఫిఫా వరల్డ్ కప్లో సంచలనం నమోదైంది. 5 సార్లు ప్రపంచకప్ విజేత బ్రెజిల్కు నార్వే షాక్ ఇచ్చింది. న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 2-1 గోల్స్ తేడాతో నార్వే విజయం సాధించి క్వార్టర్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. నార్వే స్ట్రైకర్ హ్యాలండ్ 2 గోల్స్ చేశాడు. ఈ మ్యాచ్లో హ్యాలండ్ 99వ 90వ నిమిషాల్లో 2 గోల్స్ చేశాడు. ఇక బ్రెజిల్ తరపున నేమార్ 90వ నిమిషంలో గోల్ చేశాడు. వాస్తవానికి ఆరంభంలో బ్రెజిల్కు పెనాల్టీ దొరికింది, కానీ నార్వే గోల్ కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా సేవ్ చేయడంతో గోల్ చేసే అవకాశాన్ని ఆ జట్టు కోల్పోయింది. దాదాపు 2 అర్ధభాగం చివరి దశ వరకు 2 జట్లు హోరాహోరీగా పోరాడాయి. జూలై 11వ తేదీన క్వార్టర్స్లో ఇంగ్లాండ్తో నార్వే తలపడనున్నది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్స్కు ప్రవేశించింది. ఆ జట్టు సారథి కిలియన్ ఎంబావే ఈ టోర్నీలో 7 గోల్తో మాజీ ఛాంపియన్కు మరో విజయం అందించి తన జట్టు ముందంజ వేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2:30 జరిగిన మ్యాచ్లో ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేను ఓడించి వరుసగా 4వ సారి క్వార్టర్స్కు అర్హత సాధించింది. అత్యంత నాటకీయంగా సాగిన పోరులో స్టార్ స్ట్రైకర్లు ఎంబాపే మాత్రమే ఏకైక గోల్ కొట్టాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ గురువారం జరిగే క్వార్టర్స్ పోరులో మొరాకాను ఢీకొన్నింది. ఖతార్ ప్రపంచకప్లో ఇవే 2 జట్ల మధ్య జరిగిన సెమీస్లో మొకారో ఫ్రాన్స్ చేతిలో అపజయం పాలైంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లలో ఘన విజయాలు సాధించిన ఫ్రాన్స్ మొరాకో జట్లు క్వార్టర్స్ ఫైనల్లోకి అధికారికంగా అడుగుపెట్టాయి. రౌండ్ ఆఫ్ 16 ఉత్కంఠభరిత పోరులో పరాగ్వేపై ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ 70వ నిమిషంలో ఫ్రాన్స్ జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే పెనాల్టీ ద్వారా అందించినటువంటి ఏకైక గోల్ ఆ జట్టును క్వార్టర్స్ చేర్చింది. మరోవైపు టోర్నమెంట్ సహ ఆతిథ్య దేశమైన కెనడాను మొరాకో పూర్తిగా ఏకపక్షంగా ఓడించింది. మొరాకో ఆటగాడు ఉనాహి 2 అద్భుతమైన గోల్స్ చేయగా రహిమి మరో గోల్ ఓడించి 3-0తో జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఈ టోర్నమెంట్లో మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్ జోడీగా నిలిచినటువంటి ఫ్రాన్స్ మొరాకో మ్యాచ్ అమెరికా కాలమానం ప్రకారం జూలై 9 రాత్రి 9 గంటలకు జిలెట్ స్టేడియం ఫ్యాక్స్బరో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ జూలై 10 తెల్లవారుజామున 1 గంటకు

ప్రసారం కానుంది. మయామిలోని హాట్ డాగ్ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ కే హై వోల్టేజ్ మ్యాచ్లో పోర్చుగల్ కొలంబియా జట్లు 0-0 డ్రాగా వెనుదిరిగాయి. ఈ మ్యాచ్లో ఇరు జట్లలోని స్టార్ అటాకర్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఇరు జట్ల గోల్ కీపర్లు అసాధారణ ప్రతిభ వల్ల మ్యాచ్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా ఏకంగా 6 అద్భుతమైన సేవ్స్తో కొలంబియా దూకుడుకు అడ్డుకట్టవేయగా, మరోవైపు కొలంబియా కీపర్ కామిలో వర్గాస్ కూడా బ్రూనో ఫెర్నాండిజ్ కొట్టినటువంటి ప్రమాదకరమైన షాట్ను నిలిపివేసి తన జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆట ఆఖరి నిమిషాల్లో ఒక ఆఫ్సైడ్ డ్రామా కూడా చోటు చేసుకుంది. ఆట 91 నిమిషంలో కొలంబియా డిఫెండర్ డానిన్సన్ సాంజెచ్ హెడర్ వీరి ద్వారా గోల్ చేసి కొలంబియాను గెలిచినంత పనిచేశాడు. కానీ విఏఆర్ పరిశీలనలో అది కాస్త ఆఫ్సైడ్గా తేలడంతో అంపైర్లు ఆ గోల్ను తిరస్కరించారు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కొలంబియా డిఫెండర్లు తీవ్రంగా మార్క్ చేయడంతో ఆయన ఆ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మ్యాచ్లో ఇరు జట్లలో స్టార్ అటాకర్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఇరు జట్ల గోల్ కీపర్లు అసాధారణ ప్రతిభ వల్ల మ్యాచ్లో ఒక గోల్ కూడా నమోదు కాలేదు. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా ఏకంగా 6 అద్భుతమైన సేవ్స్తో కొలంబియా దూకుడుకు అడ్డుకట్టవేయగా, మరోవైపు కొలంబియా కీపర్ కామిలో వర్గాస్ కూడా బ్రూనో ఫెర్నాండిజ్ కొట్టినటువంటి ప్రమాదకరమైన షాట్ను నిలిపివేసి తన జట్టును ఆదుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ జే చివరి మ్యాచ్లో డిఫెండెంట్ ఛాంపియన్ అర్జెంటీనా 3-1 తేడాతో జోర్దాన్పై ఘన విజయం సాధించింది. డల్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ బెంచ్కే పరిమితమైనప్పటికీ ద్వితీయ అర్ధంలో సబ్స్టిట్యూట్గా మైదానం లేకొచ్చి అద్భుతమైన ఫ్రీ కిక్ గోల్తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ గోల్తో ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 7 మ్యాచుల్లో గోల్ఫ్ చేసి ప్రపంచంలోని మొట్టమొదటి ఆటగాడిగా మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ పరమార్థంలో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 19 నిమిషంలో జియోవానిలో సెల్ఫో ఒక అద్భుతమైనటువంటి ఫ్రీ కిక్తో అర్జెంటీనాకు తొలి గోల్ అందించగా 31 నిమిషంలో లౌటారో మార్టినెజ్ పెనాల్టీని గోల్గా మలిచి ఆధిక్యాన్ని 2-0 పెంచాడు. అయితే రెండో అర్ధభాగంలో కోలుకున్నటువంటి జోనార్డ్ జట్టు కౌంటర్ అటాక్కు దిగింది. ఆట 55 నిమిషంలో జోనార్డ్ ఆటగాడు మూసా ఆల్ తామరి ఒక అద్భుతమైన గోల్ చేసి స్కోర్ను 2-1 తగ్గించాడు. ఆ తర్వాత మ్యాచ్ ఉత్కటంగా మారుతున్న సమయంలో 60 నిమిషంలో మెస్సీ రంగంలోకి దిగాడు. ఆట 80 నిమిషంలో మెస్సీ క్లాసిక్ ఫ్రీ కిక్ ద్వారా గోల్ సాధించి అర్జెంటీనాకు 3-1 తిరుగులేని విజయం ఖాయం చేశారు. మెగా టోర్నీలో సంచలన ప్రదర్శన చేస్తున్న చిన్న జట్టు కాబోవెడ్డే నాటౌట్ చేరుకొని చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్లో నాటౌట్ రౌండ్కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా రికార్డుకెక్కింది. తొలి రౌండ్ మ్యాచ్ల్లో స్పెయిన్ ఉరుగ్వేను నిలువరించిన కాబో గ్రూప్ హెచ్లో తమ ఆఖరి పోరుతో 0-0 సౌదీ అరేబియాతో డ్రా చేసుకుంది. దాంతో 3 పాయింట్లతో 2 స్థానంలో నిలిచిన రౌండ్ 32 అడుగుపెట్టింది. 40 ఏండ్ల వెటరన్ గోల్డ్ కీపర్ ఓజిన్హా ఈ మ్యాచ్లోనూ ప్రత్యర్థికి అడ్డుగోడలా నిలిచి కాబో విజయంతో కీలక పాత్ర పోషించాడు. 3 కీలక సేవ్స్ చేసి సౌదీని దెబ్బకొట్టాడు. 7 ప్రయత్నాల తర్వాత వరల్డ్ కప్నకు క్వాలిఫై అయినటువంటి ఆ జట్టు అరంగేట్టంలోనే గ్రూప్ దశను విజయవంతంగా దాటింది. గ్రూప్లో ఒక్క గెలుపు లేకున్నా ముందంజ వేసిన కాబో 4 జరిగే డిఫెండింగ్ ఛాంప్ అర్జెంటీనా తలపడనుంది. మరో మ్యాచ్లో స్పెయిన్ 1-0 ఉరుగ్వేను ఓడించి గ్రూప్ హెచ్ టాపర్గా ముందంజ వేసింది. గత ఎడిషన్ రన్నర్ ఆఫ్ ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్లో పంజా విసురుతోంది. తొలి 2 మ్యాచ్ల్లో స్టార్ ప్లేయర్ కెలియన్ ఎంబాపే డబుల్ ధమాకా మోగిస్తే 3 మ్యాచ్లో ఆ జట్టు ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలే తొలి అర్ధభాగంలోనే గోల్ఫ్తో మురిపించాడు. ఉస్మాన్ హ్యాట్రిక్ గోల్స్ రికార్డుతో భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ 4-1 నార్వేపై ఘన విజయం సాధించింది. వరుసగా 3 విజయంతో గ్రూప్లో అగ్రస్థానం

విభాగంలో నాటౌట్ రెడీ అయింది. ఈ పోరులో ఓడినా నార్వే కూడా రెండో స్థానంలో రౌండ్ 32 దశకు అర్హత సంపాదించింది. ఇప్పుడు మరికొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. శ్రీలంక పర్యటనలో భారత ఏ జట్టు అదరగొట్టింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ముగిసిన రెండో అనధికారిక టెస్టులో భారత్ ఏ శ్రీలంక ఏపై 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన భారత్ పేసర్ గున్నూర్ బర్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి పర్యాటక జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 543 వద్ద భారత్ డిక్లేర్డ్ చేయగా రెండో ఇన్నింగ్స్లో లంకేయులు 209 రన్స్కే కుప్పకూలారు. 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జురెల్ సేన వికెట్లేమీ కోల్పోకుండానే ఛేదించింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 6 సార్లు విజేత ఆస్ట్రేలియా 7వ సారి కైవసం చేసుకుంది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో అసీస్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ను ఓడించి రికార్డు స్థాయిలో 7వ సారి కప్పును ముద్దాడింది. ముందు బంతితో ఇంగ్లీష్ జట్టును కట్టడి చేసింది.

0: సేన వికెట్లేమీ కోల్పోకుండానే ఛేదించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 6 సార్లు విజేత ఆస్ట్రేలియా 7వ సారి కైవసం చేసుకుంది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో అసీస్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ను ఓడించి రికార్డు స్థాయిలో 7వ సారి కప్పును ముద్దాడింది. ముందు బంతితో ఇంగ్లీష్ జట్టును కట్టడి చేసిన కంగారులు తరువాత బ్యాట్తో రెచ్చిపోయి ఆడారు. ప్రత్యర్థి నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని మొలినో సేన 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. బెత్ముని 49 బంతుల్లో 64, ఫొబే లిచ్ఫీల్డ్ 35 బంతుల్లో 48 దూకుడుగా ఆడారు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ ఆసీస్ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150కే పరిమితమైంది. కెప్టెన్ నాట్ సేవర్ బ్రంట్ 53 బంతుల్లో 58 నాటౌట్ అర్ధశతకంతో జట్టును ఆడుకోగా ఫ్రేయా కెంప్ 28 బంతుల్లో 44 నాటౌట్ మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు గౌరవప్రదమైనటువంటి స్కోర్ను సాధించింది. కాగా టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఆసీస్ చేతిలో ఓటం ఇంగ్లాండ్కి ఇది 4వది కావడం గమనార్హం. 2009 తర్వాత 2వసారి టైటిల్ సాధించాలన్న ఇంగ్లాండ్కు మరోసారి నిరాశ ఎదురైంది.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు క్రీడా ప్రపంచం విన్నారు. చదివిన వారు శ్రీమతి జే నిర్మల. మీకోసం ఒక చిత్రగానం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
4: శ్రోతలు, మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, నిలయంలో సమయం 6 గంటలు దాటి 7 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 కేరాఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం 2వ భాగం వింటారు. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. అనంతరం భక్తి కుసుమాలు, భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహార మరియు ఉద్యాన పంటల్లో ఎలినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యల గురించి తిరుపతి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 8:40 చిత్రకుసుమాలు, సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 9:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. తిరిగి రేపు ఉదయం 6:00 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక స్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో అర్జున అవార్డ్ గ్రహీత, భారత బ్లైండ్ క్రికెట్ పూర్వ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఇక 9:00 వాట్సప్ చిత్రమంజరి, శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఇక రేపు ఉదయం 10:00 ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై నెల్లూరు గ్రామీణం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నాగ సంతోష్ అనూష గారితో ప్రత్యేక కార్యక్రమం. పరిచయకర్త శ్రీ రవ్వాల సాయి గిరీష్. 10:20 మధ్యాహ్నం 12:10 12:40 తిరిగి 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో లైవ్ ఫోనిన్ ద్వారా మహిళా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతల కార్యక్రమం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి శ్రీ

0: been issued for Wayanad and Kozhikode districts. In FIFA World Cup, defending champions Argentina will take on Egypt in round of 16 match in Atalanta tonight. Later in another round of 16 clash, Switzerland will face Colombia in Vancouver. Belgium defeated United States 4-1 in the round of 16 clash in Seattle to secure their place in the quarterfinals of the tournament. Belgium will now face Spain in the quarterfinals at the Los Angeles Stadium on Friday. And that is the end of this news bulletin.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఇక వివరాలు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి 19వ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9076.11 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరిగే ఇథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోల్ డీజిల్లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందని, మిథేన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇథనాల్కు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం 100% పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గడిచిన నెల రోజులుగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుది పరిశీలన కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగిందని చెప్పారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మితమైన ఈ నూతన విమానాశ్రయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్ సంస్థ కలిసి దీన్ని నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పూర్తి చేశాయని తెలిపారు. చేప ఆకృతిలో టెర్మినల్ను నిర్మించామని, స్థానిక సంస్కృతి సైతం ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ను సుందరీకరించామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే తేదీని ఖరారు చేసుకుని ఆయన చేతుల మీదుగా త్వరలో విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
4: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి మనం పూర్తిగా మనం షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఒక విజన్ తో మనం ముందుకు నడిపిస్తున్నాం.
3: సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉందని, కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ఆ వారసత్వాన్ని వారు సజీవంగా ఉంచుతున్నారని కొనియాడారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవానికి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మొదలైనవి మన సంస్కృతిని చాటి చెబుతున్నాయని చెప్పారు. హస్తకళారూపాలు ప్రపంచానికి చేరాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ అవసరమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా హస్తకళాకారులు ఉన్నారని,

0: అనారోగ్య సమస్యల నుంచి వారిని కాపాడాలని, అందుకు కళాకారులందరికీ హెల్త్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలి అంటే హస్తకళను చేనేతను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళ వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి, మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది కళాకారులు, హస్తకళ క్లస్టర్స్ చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళ రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులతో పాటు 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు 150 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చేవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను ఈరోజు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలుగా మిగిలిపోయాయని చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందని పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఈరోజు ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ ఆ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని చెప్పారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో దీన్ని అమలు చేయగా 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఎటువంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈరోజు పర్యటించిన ఆయన కృష్ణానగర్ 141వ పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేశామని, ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతోందని వివేక్ యాదవ్ తెలియజేస్తూ,
2: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది, ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, 62% కంప్లీట్ చేయగలిగాము. వెల్ విదిన్ టైమ్ కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్ కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్ లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.
0: వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కెంజారపు అచ్చెన్నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల పరిస్థితి, కొనుగోళ్ల పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ నెల 9వ తేదీన టొబాకో బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎక్కువ తిరస్కరణ నమోదవుతున్న ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వాములతో పాటు టొబాకో బోర్డు అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ గోవిందరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగ

0: ప్రతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వైశ్విక శాంతి స్థిరతాయై భారత ఇండోనేషియా దేశయోర్ రణనీతిక సంధి సుదృఢీకరణాయ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఆహ్వానం. జకార్తాయాం ఇండోనేషియా సంసదః సంయుక్త సత్రం చ సంబోధితవాన్. భారత ఇండోనేషియా దేశయోర్మధ్యే మహత్వపూర్ణ ఖనిజ నవోన్మేషీ ప్రౌద్యోగికీ కృషి అథ సాముద్రిక సురక్షా ఇత్యాదిషు వివిధ విషయేషు ప్రముఖ సంధిపత్రాణి పరస్పరం వినిమయీకృతాని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా నగరే ఇండోనేషియా దేశస్య సర్వోచ్చ నాగరిక సమ్మానేన బింతంగ్ ఆదిపూర్ణ ఇత్యుపాధినా సమలంకృతః. కేరళరాజ్యస్య వయనాడ్ జనపదే ఏకస్మిన్ సురంగ మార్గ నిర్మాణ స్థలే సంజాతేన దారుణ పంకపాతేన త్రయః జనాః పంచత్వే విలీనాః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగస్య పూర్వ సూచనానుగుణం ఆగామిషు త్రిషు దినేషు దేశస్య విభిన్నేషు ప్రాంతేషు విశేషతః గుజరాత్ హర్యాణా పంజాబ్ అథ రాజస్థానస్య చ కేషుచిత్ క్షేత్రేషు ప్రావృట్ స్థితిః సర్వథా అనుకూలా వర్తతే. అపి చ పురుష్ క్రికెట్ ప్రతిస్పర్ధాయాం అంతారాష్ట్రీయ శృంఖలాయాః ద్వితీయే తృతీయే ద్వంద్వే భారతం అద్య రాత్రౌ నాటింగం నగరస్య ట్రెంట్ బ్రిడ్జ్ ఇత్యస్య ఇంగ్లాండ్ దళేన సహ స్పర్ధిష్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా జకార్తానగరే ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యనేన సహ ద్వైపాక్షిక సంబంధం సుదృఢం కర్తుం సహైవ ద్వయోః దేశయోః వ్యాపక రణనీతిక సంధేః కృతే నూతన ఊర్జాం ప్రదాతుం ప్రతినిధిమండలస్తరీయం విచార వినిమయం అకారి. ద్వయోః రాజనేత్రోః సముపస్థితౌ రక్షా మహత్వపూర్ణ ఖనిజ కృషి సాముద్రిక సహయోగ నవోన్మేషీ ప్రౌద్యోగికీ ఇత్యాదిషు వివిధ క్షేత్రేషు అనేకాని సంధిపత్రాణి హస్తాక్షరితాని. ఉభాభ్యాం నేత్రిభ్యాం జకార్తా నగరే భారతీయ ప్రబంధ సంస్థాన బెంగళూరు ఇత్యస్య ఏకాం నూతనాం శాఖాం సంస్థాపయితుం సహమతి చ వ్యక్తీకృతా. సంభాషణావధౌ ఉభాభ్యాం భారత ఇండోనేషియా వ్యాపక రణనీతిక సంధి సుదృఢీకరణాయ స్వకీయ ప్రతిబద్ధత పునః సంశోధితా. జకార్తాయాం రాష్ట్రపతినా ప్రబోవో ఇత్యనేన సహ సంయుక్త వార్తాహర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ పరస్పరం వర్ధమానేన విశ్వాసేన రక్షా సురక్షా తథా సాముద్రిక క్షేత్రేషు అస్మదీయ పారస్పరిక సహయోగః సుదృఢః జాతః.
2: భారత్ ఔర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఔర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఔర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
1: ఇండోనేషియా దేశస్య సర్వోచ్చ నాగరిక సమ్మానేన బితంగ్ ఆదిపూర్ణ ఇది ఉపాధినా అలంకృతః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అస్య గౌరవపూర్ణ క్షణస్య కృతే ఇండోనేషియా సర్వకారం ప్రతి స్వకీయాం గభీరాం కార్తజ్ఞభావం ప్రాకటయత్. తేన అయం ప్రతిష్ఠిత పురస్కారః భారతస్య సార్ధ శత కోటి జనేభ్యః సమర్పితః.
2: సబ్సె పెహలే మై గర్వ జోషి భరే స్వాగత్ కే లియే అప్నే మిత్ర ప్రెసిడెంట్ ప్రబోవో కో ఉన్కా హృదయ

0: तटीय कर्णाटकस्य गुजरातस्य कोंकणस्य गोवा राज्यस्य मध्य महाराष्ट्रस्य च केषुचित् भागेषु प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विज्ञानेन विभागेन पूर्वानुमानितम्। पुरुष क्रिकेट प्रतिस्पर्धायां अद्य रात्रौ नॉटिंघम इत्यस्य ट्रेंट ब्रिज इत्यत्र पंच स्पर्धानां श्रृंखलायाः तृतीये विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतीय दलं इंग्लैंड दलं सम्मुखी करिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 6:30 దాటి 14 సెకండ్లు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: శ్రోతలు, ఇప్పుడు విందాం కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: శ్రోతలకు నమస్కారం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. రాజేష్
3: సార్,
2: ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ కరోనా మహమ్మారి మనం ఏ రకంగా మనం ఎదుర్కొన్నాం, ఆ సూచనలు అంటే ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సూచనలు ఒకసారి టూకీగా మన శ్రోతలకు చెప్తే కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం.
3: అలాగే సార్, మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
2: అది ఎందుకంటే కరోనా అదొక వైరస్, దానికి చావు లేదు. నివారణ ఒకటే మార్గం. మనం ఏ రకంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటామో అంతవరకు అది మన దగ్గరికి రాదు. ఇక ఈ కార్యక్రమంలో మనం శ్రోతల ఉత్తరాలు సందేశాలు మనం పరిశీలిస్తే కార్యక్రమాలన్నిటి గురించి చాలా చక్కగా వివరంగా మన శ్రోతలందరూ రాశారు. వారి ఉత్తరాలకు మనం సమాధానాలు ఇద్దాం. మరి ఉత్తరాలు చదువుతావా శ్రీదేవి?
4: అలాగే చదువుతాను సార్. వీరు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్.

0: గుప్తా గారు రాశారు సార్. కేర్ ఆఫ్ ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నమస్కారాలు అంటూ తెలియజేశారు సార్. గత వారం కేర్ ఆఫ్ ఆకాశవాణిలో శ్రోతల యొక్క ప్రతి ఒక్క ఉత్తరం చదివి వినిపించి కార్యక్రమాలు విని ఎందుకు ఉత్తరాలు రాయకూడదా అన్న భావనతో శ్రోతల యొక్క మదిని దోచుకుని చక్కటి సమాధానాలతో మీరు శ్రోతలను ఆనందపరిచారు. నేను మన తిరుపతి కేంద్ర కార్యక్రమాల విషయానికొస్తే ఉదయం భక్తి పాటలు, అనంతరం సూక్తి ముక్తావళి, పొలంకబుర్లు, ప్రత్యేక చిత్రసీమ ఆల్బం, అలాగే పసందైన వంటకాలు, ఇంకా ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రలేఖ కార్యక్రమం తప్పకుండా వింటాను. శ్రోతలు ఉత్తరాలు రాసిన తర్వాత పాట కొరకు ఎదురుచూస్తూ ఉంటారు. 2 రోజులు ఉత్తరాల పాటను ప్రసారం చేస్తూ మీరు ప్రతి ఒక్క శ్రోత యొక్క ఉత్తరం ఇందులో చేర్చి వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న అనగా 1వ తేదీన పోస్టల్ డే నిర్వహించిన సందర్భంగా ఇట్టి విషయము తమ దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది. దయచేసి చిత్రలేఖ కార్యక్రమం ఇంకా 1-2 రోజులు పొడిగిస్తే బాగుంటుంది. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి కూడా శ్రోతలు ఉత్తరాలు కొనడం వలన రెవెన్యూ వస్తుంది. ఇట్టి విషయం గమనించి ఇక చిత్రలేఖ కార్యక్రమానికి 2 రోజులు పొడిగిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు అంటూ తెలియచేశారు సార్. నాగనాథ్ గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుండి.
1: చాలా సంతోషం నాగనాథ్ గుప్తా గారు, మీరు న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి రాస్తూ ఉన్నారు. చాలా సంతోషం, ఎంతో మరి ఓపిక్గా ఉత్తరాలు రాస్తున్నారు. చాలా సంతోషం మీరు మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. ఎందుకు ఉత్తరాలు రాయకూడదు అని మీరు మంచి చక్కగా ఆలోచనతోటి ఉత్తరాలు ప్రారంభించారు. చాలా సంతోషం అండి. ఈమెయిల్సే కాకుండా మనకు ప్రధానంగా ఈమెయిల్స్, అలాగే వాట్సప్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి అవి మనం ఉపయోగించుకోవడం తప్పులేదు. అయితే మన వారసత్వ సంపద అనుకునే ఈ పోస్ట్ కార్డును కూడా మనం చాలా తప్పనిసరిగా ఇంకా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ పోస్ట్ కార్డు ఒక వారసత్వం మనకి. ఆ పోస్ట్ కార్డు వస్తుంది, ఇంటికి వచ్చింది అంటే ఇదివరకు పోస్ట్ కార్డు కానీ లేకపోతే ఇన్లాండ్ లెటర్ కానీ ఎన్వలప్ కానీ, ఎన్వలప్ అయితే మనం ఎన్నో 4-5 పేజీలు రాసి ఒక ఎన్వలప్లో పెట్టి పంపిస్తూ ఉంటాం. అబ్బో పెద్ద ఉత్తరం వచ్చిందే అని అనుకుంటే ఎన్వలప్ వస్తే, ఇక పోస్ట్ కార్డు ఆ 2 ఎన్వలప్ అలాగే ఇన్లాండ్ లెటరు తగ్గిపోయింది బాగా. అయితే పోస్ట్ కార్డు మాత్రం ఇంకా ఉంది. అయితే మరి శ్రోతలు పోస్ట్ కార్డును ఉపయోగించి పోస్ట్ కార్డు ద్వారా మరి ఈ కార్యక్రమానికి, అలాగే ప్రతి మీ బంధువులకు కూడా పోస్ట్ కార్డులో ఉత్తరాలు రాస్తూ ఉంటే పోస్టల్ డిపార్ట్మెంటు మరి ఇంకా మనకు సజీవంగా మరిన్ని సేవలు అందించడానికి కూడా వారు దోహదపడుతుంది. మనకి మనం వాళ్ళకి ప్రోత్సహించినట్టు ఉంటుంది. తప్పనిసరిగా మీరు అది చేయండి, అలాగే మరి ఈమెయిల్స్ ద్వారా కూడా పంపించండి. చాలా సంతోషం నాగనాథ్ గుప్తా గారు, పోస్టల్ డే సందర్భంగా మరి పోస్ట్ కార్డు గురించి మనం చర్చించుకున్నాం. చాలా సంతోషం మీరు ఇలాగే మా కార్యక్రమాన్ని, ఇంకా చిత్రలేఖ కార్యక్రమాన్ని 2 రోజులు పొడిగిస్తే బాగుంటుంది అని అంటున్నారు. చాలా సంతోషం, తప్పనిసరిగా అది ఆలోచిద్దాం. మరి సమయం అయితే ఉత్తరాలు రాయటం అనేది మన శ్రోతలకు ఎవరో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ లిజనర్స్ అంటే ఎవరు కొంతమంది ఒక 4-5 మాత్రమే ఒక రబ్బర్ స్టాంప్ వేయించేసుకొని ఆ స్టాంప్ కొట్టేసి సినిమా పేరు పాట మాత్రం రాసి పంపిస్తున్నారు. అలా కాకుండా శ్రోతల సంఖ్య పెరిగితే మాత్రము, అంటే రాసేవారి సంఖ్య పెరిగితే ఖచ్చితంగా మనం చంక్స్ మనం ఇంక్రీస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంక్స్ మనం ఇంక్రీస్ చేసిన తర్వాత ఉత్తరాలు ఆశించిన స్థాయిలో లేకపోతే మన కార్యక్రమానికి విలువ ఉండదు. మీకు తెలుసు, అది మీరు అర్థం చేసుకోగలరు. తప్పనిసరిగా మనం కార్యక్రమానికి, చిత్రలేఖ కార్యక్రమాన్ని మనం తప్పనిసరిగా మనం రివ్యూ చేస్తాం. మరి శ్రోతలు కూడా ఉత్తరాలు పోస్ట్ కార్డ్స్ ద్వారా ఉత్తరాలు కనుక రాస్తే తప్పనిసరిగా మనం ఎక్స్ట్రా చంక్స్ కూడా మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే మరి మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు.
0: మరొక లెటర్ సార్. అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమారెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య రాస్తున్నారు సార్. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు రాసిన జాబులకు జవాబులు అందిస్తున్న ఎం సుధాకర్ మోహన్ గారికి, సాయి రఘునాథ్ చరణ్ గారికి, నిర్మలా మేడం గారికి, ఇతర వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సార్. 25వ తేదీన గురువారం నాడు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉన్నాయి. ఉదయం వేళ మంచి గీతాలు వినిపించినందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సార్. అలాగే 6:00

0: 30 నిమిషాలకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇంద్రగంటి జానకి బాలగారు ప్రకృతిని మనిషి ఎలా నాశనం చేస్తున్నాడో, వాటి వల్ల మనిషికి కలిగే అనర్థాల గురించి, ఇబ్బందుల గురించి, చక్కటి ప్రకృతికి సంబంధించిన విషయాలను తెలియజేశారు. ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి అనే అంశంపైన చక్కటి సందేశాన్ని అందజేశారు. అలాగే 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజులో భాగంగా గాయత్రి మేడం గారు చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే ఓటర్ల జాబితా గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు చక్కటి విషయాన్ని తెలియజేశారు. అలాగే 8:35 పుస్తకవాణి 17వ భాగంలో సుధాకర్ మోహన్ గారు తెలిపిన విషయాలు చాలా చాలా బాగున్నాయి. మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న తిరుపతి ఆకాశవాణికి, ఇంకా రచించిన నాగసూరి వేణుగోపాల్ గారికి, చదివి వినిపిస్తున్న సుధాకర్ మోహన్ గారికి మా వందనాలు. అలాగే గురువారం నాడు 6:30 పచ్చరొట్ట ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు విలువైన విషయాలు తెలియజేశారు. పొలం కబుర్లు కార్యక్రమంలో రైతులకు విలువైన వ్యవసాయ సమాచారం అందిస్తున్నందుకు తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి, వ్యవసాయ శాఖ అధికారులకు ప్రత్యేక వందనాలు అంటూ తెలియజేశారు సార్. వీరు మరొక లెటర్లో 26వ తేదీ శుక్రవారం నాడు ఉదయం ప్రసారంలో నిర్మలా మేడం గారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నష్టాల గురించి నేటి యువతరానికి చక్కటి స్వర సందేశాన్ని అందించారు. సుదీర్ఘంగా ఈ కార్యక్రమం చాలా చాలా నచ్చింది. మంచి కార్యక్రమాలన్నీ అందించిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి, నిర్మలా మేడం గారికి మా వందనాలు అంటూ తెలియజేశారు సార్. వీరే మరొక ఉత్తరంలో 24వ తేదీ బుధవారం నాడు రాత్రి 7:15 అధికంగా పురుగుల మందులు వాడటం వల్ల కలిగే నష్టాల గురించి జి వేణుగోపాలరావు గారు రైతులకు చక్కటి వ్యవసాయ సమాచారం అందించారు, ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సార్. ఇంకా ఓ బాటసారి కార్యక్రమం ప్రతివారం క్రమం తప్పకుండా వింటున్నాము. ఇందులో భాగంగా ఈ వారం పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి రాష్ట్ర విశేషాలు తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి చూడదగ్గ ప్రదేశాలను, వాటిని ఎలా చేరుకోవాలి, రైలు మార్గం, రోడ్డు మార్గం, సముద్రపు అలల గురించి, అక్కడ ఉండే దేవాలయాల గురించి చక్కటి విశేషాలను ఒక యాత్రా టూరిస్ట్ మాదిరి మంచి విశేషాలను తెలిపిన డి సాయి రఘునాథ్ చరణ్ గారికి ప్రత్యేక వందన చందన మందార మాలలు అంటూ తెలియజేశారు సార్. వీరే మరొక లెటర్లో 23వ తేదీన మంగళవారం నాడు ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజులో భాగంగా కొత్త వ్యాఖ్యాత మేడం గారు శ్యామ్ ముఖర్జీ జీవిత విశేషాలు, అలాగే ఐక్యరాజ సమితి ప్రజాసేవ దినోత్సవం గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. కొత్త వ్యాఖ్యాత మేడం గారు చక్కటి విశేషాలు అందించినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే 8:35 వరదగుడి కార్యక్రమంలో హీరోయిన్ స్టార్ లేడీ విజయశాంతి గారి జీవిత విశేషాలు చెబుతూ ఆమె నటించిన చిత్రాల గురించి తన మధురమైన మాటల ద్వారా, తనదైన శైలిలో కొత్త వ్యాఖ్యాత మేడం గారు మంచి పాటలు మాటలు అందించారు. విజయశాంతి గారి జీవిత విశేషాలు, ఎన్నో తెలియని విషయాలు చెబుతూ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. మేడం గారికి మా వందనాలు. అలాగే 9:00 చిత్రలేఖ కార్యక్రమంలో మేడం గారు మంచి పాటలను వినిపించారు. పాటలన్నీ నచ్చాయి. మంచి పాటలు వినిపించినందుకు మీకు మా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సార్. ప్రతిరోజు తిరుపతి ఆకాశవాణి కేంద్రం ద్వారా మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ శ్రోతలను ఆనందింపజేస్తూ వ్యాఖ్యాతల బృందానికి మా శ్రోతల తరపున ప్రత్యేక వందనాలు అంటూ తెలియజేశారు సార్. 26వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 8:35 ప్రసారమైన వరదగుడి కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్ గారి జీవిత విశేషాలు చెబుతూ చక్కటి పాటలు మాటలు అందించిన నిర్మల మేడం గారికి మా ధన్యవాదాలు అంటూ ఎస్ పోలేరయ్య కృష్ణమరెడ్డిపల్లి గ్రామం అనంతపురం మండలం అనంతపురం జిల్లా నుంచి రాశారు సార్.
1: చాలా సంతోషం పోలేరయ్య గారు. మీరు అనంతపురం జిల్లా అనంతపురం మరి దగ్గర కృష్ణమరెడ్డిపల్లి నుంచి రాస్తూ ఉన్నారు. చాలా సంతోషం. చాలా వివరంగా చాలా సుదీర్ఘంగా మీరు రాస్తారు. చాలా సంతోషం. కార్యక్రమాల పట్ల మీకున్న అభిమానం అది వల్ల ఆ రకంగా అన్ని కార్యక్రమం గురించి ప్రస్తావిస్తారు. చాలా సంతోషం. భక్తిరంజన్ దగ్గర నుంచి సూక్తి ముక్తావళి, అలాగే మరి ప్రభాత రేఖలు, ఇంకా పుస్తకవాణి గురించి, ఇంకా మరి ప్రకృతి పొలం కబుర్లు, ఇక కిసాన్ వాణి కార్యక్రమాలు, పల్లె సేవల కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాల గురించి చాలా వివరంగా, వరదగుడి కార్యక్రమం గురించి కూడా మీరు ఎంతో చక్కగా మరి కూలంకషంగా మా కార్యక్రమాల గురించి ఎంతో చక్కగా మీరు

0: ప్రస్తావిస్తారు, అభిమానం కూడా వ్యక్తం చేస్తారు. మరి ఓ బాటసారి కార్యక్రమం అంతా చాలామందికి ఇప్పుడు మా కార్యక్రమంలో మరి ఓ బాటసారి కార్యక్రమం మరి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిపోయింది. మీకు అందరికీ ఎంతో అభిమానం మాకు అందిస్తూ ఉంది. మీ అభిమానం ఏంటో మాకు తెలియజేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఇక ఆ పర్యాటక వివరాలు, పర్యాటక ప్రదేశాల వివరాలు తెలుపుతూ ఉన్న సందర్భంలో మరి శ్రోతలను అక్కడికి తీసుకెళ్ళటం అనేది మరి రేడియో ద్వారా మీరందరూ అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడే ఉన్న అనుభూతిని కూడా మీరు పొందుతున్నారు, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. పోలేరాయ్ గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
1: ఈ లెటర్ జల్లి కృష్ణమూర్తి విశారద, వేణుగోపాల్, లిఖిల్ రాస్తున్నారు సార్. రాజశ్రీ స్టేషన్ డైరెక్టర్ గారికి, శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారికి, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారికి, రాజేష్, వేణుగోపాల్, చందనమాధురి, గాయత్రి, మంజుల, శ్రీలక్ష్మి, భారతి, శివరంజని, జ్యోత్స్న, ఇంద్రజ తదితర కొత్త వ్యాఖ్యాతలందరికీ కూడా శుభాభివందనలు అని తెలియజేశారు సార్. మా అభిమాన కేంద్రం నుండి జూన్ 23 మంగళవారం 8:35 ప్రసారమైనటువంటి వరదగుడి కార్యక్రమంలో సినీ నటి విజయశాంతి గారి సినీ రంగ జీవిత విశేషాలను కొత్త వ్యాఖ్యాత మేడం గారు ఎంతో చక్కగా వివరించారు. విజయశాంతి గారు 1966 జూన్ 24 జన్మించారని, 1997 ఒసే రాములమ్మ చిత్రానికి ప్రత్యేక అవార్డు పొందారని, కె విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయం కృషి చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు పొందారని ఎన్నెన్నో తెలియని విషయాలను అనౌన్సర్ మేడం చక్కగా వివరించారు. మరియు కర్తవ్యం చిత్రానికి నంది అవార్డు పొందారన్న విషయాన్ని కూడా తెలియజేశారు. వినిపించిన చిత్రగీతాలన్నీ కూడా వీనులు విందుగా ఉన్నాయి. ప్రతిఘటన చిత్రంలో ఎస్ జానకి పాడిన ఈ దుర్యోధన దుశ్శాసన అను పాట కార్యక్రమంలోనే హైలైట్ అని తెలిపారు సార్. చక్కటి కార్యక్రమాన్ని అందించిన కొత్త వ్యాఖ్యాత గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి కార్యనిర్వాహకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేశారు సార్. వీరే మరొక లెటర్లో జూన్ 23 వనితాలోకం కార్యక్రమంలో నిర్మలా మేడం గారు ఎంతో శ్రమతో ఈ క్రింది సరికొత్త వంటకాల తయారీ విధానాన్ని 1-2 సార్లు విపులంగా వివరించారు. గోధుమ రవ్వతో కేసరి, ఇంకా ఆలూ స్నాక్, రసాత్మకమైన రుచికరమైన తొలకరి వానలు కురిసి సంభ్రమంలో తేలినట్టు వివిధ వంటల తయారీని నిర్మలా మేడం గారు సునాయాసంగా వివరించిన తీరు శ్లాఘనీయం. ఆ తరువాత అంతర్జాతీయ వితంతువుల దినోత్సవ ప్రాముఖ్యతను అనౌన్సర్ గారు చక్కగా వివరించారు. హాస్తి హక్కు, ఆస్తి హక్కు సాధికారత, ఆస్తి హక్కుల రక్షణ వేధింపుల తదితర వివరాలను తెలియచేసిన అనౌన్సర్ గారికి అభినందనలు అని తెలియజేశారు సార్. కార్యక్రమంలో వినిపించిన చిత్రగీతం ఇంద్రధనస్సులో 7 రంగులు అనే పాట మరీ మరీ వినాలనిపించింది అని చెప్పి రాశారు సార్. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన నిర్మలా మేడం గారికి, అనౌన్సర్ గారికి అభినందనలు తెలియజేశారు సార్. ఇంకా వీరే మరొక లెటర్లో, ఇటీవల ప్రసారమైన వరదగుడి కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ సినీ రంగ విశేషాలు మేడం అనౌన్సర్ గారు చక్కగా వివరించారు. గ్లామర్ పాత్రలను పోషిస్తూ అంకిత భావం కలిగిన కాజల్ అగర్వాల్ మగధిరా చిత్రంతో పేరు పొందారని, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ తదితర చిత్రాలలో నటించారన్న విశేషాలను తెలిపిన మేడం అనౌన్సర్ గారికి అభినందనలు తెలియచేశారు సార్. వినిపించిన చిత్రగీతాలతో చందమామ చిత్రంలో ముద్దే బంగారమా అనే పాట ఈ కార్యక్రమానికి హైలైట్ అని కూడా తెలియజేశారు సార్. ప్రసారం గమనించిన మేడం అనౌన్సర్ గారికి, ఆకాశవాణి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు సార్. వీరే మరొక లెటర్ జూన్ 22 సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమైనటువంటి కేర్ ఆఫ్ ఆకాశవాణి శ్రోతల ఉత్తరాలకు జవాబులు శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు చక్కగా హుందాగా కొనసాగించారు. వారికి మా హృదయపూర్వక అభినందనలు అని తెలియజేశారు. ఇంకా జూన్ 18 గురువారం 5:00 వనితాలోకం కార్యక్రమంలో ఆకలి అనే అంశంపై నిర్మలా మేడం చక్కని వివరణ ఇచ్చారు. భిక్షగాళ్లు ఎవరైనా ఇంటికి వచ్చి అమ్మా ఆకలి అని అడిగితే లేదనకుండా ఉన్నంతలో దానం చెయ్యాలి, ఈ మాటలను అందరూ పాటించాలి, ఎంత ఆకలికి అంతే రుచి. చిత్రగీతాలన్నీ కార్యక్రమంలో వినిపించిన చిత్రగీతాలన్నీ విన్నాము. ముఖ్యంగా ఆకలితో అన్నమడిగితే పిచ్చోళ్లు అన్నారు నాయాళ్లు అనే పాట ఈ కార్యక్రమానికి హైలైట్. తోడు కరువై కుమిలిపోతున్న ఎందరో అభాగ్యులకు తోడుగా నిలవాలి, నిర్మలా మేడం గారికి అభివందనలు అని తెలియజేశారు సార్. చక్కని కార్యక్రమాలని సమర్పించిన నిర్మలా మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి కార్యనిర్వాహకులు

0: అందరికీ అభివాదములు అంటూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి విశారద గారు, వేణుగోపాల్, నిఖిల్. చక్కని కార్యక్రమాల్ని సమర్పించిన నిర్మలా మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులందరికీ అభివాదములు అని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి విశారద, వేణుగోపాల్, నిఖిల్ రాశారు సార్.
1: చాలా సంతోషం జల్లి కృష్ణమూర్తి గారు. మరి ఎప్పట్లాగే మీరు ప్రతి పదానికి తగినటువంటి కలర్ స్కెచ్ పెన్ తోటి ఓపిగ్గా, అసలు మీ ఉత్తరాలన్నీ కూడా ఒక కొలాజ్ లాగా చేసి సోషల్ మీడియాలో మేము తప్పనిసరిగా మేము పోస్ట్ చేస్తాం సోషల్ మీడియాలో. మరి శ్రోతలందరూ కూడా మరి ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఫేస్బుక్ పేజ్, అలాగే ఎక్స్ పేజ్, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో ఇప్పుడు ఆకాశవాణి తిరుపతి కేంద్రం కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలు ఒకవేళ రేడియోలో వినలేకపోయిన వారు చక్కగా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో, ఆకాశవాణి తిరుపతి కేంద్రం యూట్యూబ్ ఛానల్లో కార్యక్రమాలు

0: చాలా సంతోషం జల్లి కృష్ణమూర్తి గారు. మరి ఎప్పట్లాగే మీరు ప్రతి పదానికి తగినటువంటి కలర్ స్కెచ్ పెన్ తోటి ఓపిగ్గా, అసలు మీ ఉత్తరాలన్నీ కూడా ఒక కొలాజ్ లాగా చేసి సోషల్ మీడియాలో మేము తప్పనిసరిగా మేము పోస్ట్ చేస్తాం సోషల్ మీడియాలో. మరి శ్రోతలందరూ కూడా మరి ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఫేస్బుక్ పేజ్, అలాగే ఎక్స్ పేజ్, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో ఇప్పుడు ఆకాశవాణి తిరుపతి కేంద్రం కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలు ఒకవేళ రేడియోలో వినలేకపోయిన వారు చక్కగా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో, ఆకాశవాణి తిరుపతి కేంద్రం యూట్యూబ్ ఛానల్లో కార్యక్రమాలన్నీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు. అదే క్రమంలో ఈ ఉత్తరాలు, మనం జల్లి కృష్ణమూర్తి గారి ఉత్తరాలను వారు ఎంత ఓపిక్గా మనకు పంపిస్తూ ఉన్నారు, ఏ రకంగా రాస్తున్నారు, ఒక వైట్ పేపర్లో లైన్లు కొట్టుకొని మరి స్కేల్తోటి లైన్స్ గీసి ఆ లైన్లలో చాలా చక్కగా నీట్గా, అంటే చాలా చక్కటి దస్తూరి కూడా, ఎంతో ముచ్చటైన దస్తూరితోటి రాయటం, ప్రతి కార్యక్రమాన్ని ముందుగా రాసి మళ్ళీ దాన్ని పరిశీలించి సరిగ్గా ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో చూసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకొని రాసి పంపిస్తూ ఉన్నారు జల్లి కృష్ణమూర్తి గారు. మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పారు, నిఖిల్ అంటే చక్కగా ఫ్రాయివాడు. చాలా సంతోషం అండి. బాలానందం కార్యక్రమం, అలాగే వరదగుడి కార్యక్రమం, వంటకాల కార్యక్రమాలు, వనితాలోకం కార్యక్రమం గురించి చక్కగా మరి ఎంతో ఎంతో అభిమానంగా ఆ కార్యక్రమాల పట్ల అభిప్రాయాలు, అభిమానం మాకు అందజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి జల్లి కృష్ణమూర్తి గారు, మీరు ఇలాగే మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు. రాజేష్
1: సార్,
0: మన కార్యక్రమానికి ఉత్తరాలు రాయాలంటే ఏమేమి, మరి చిరునామా, అలాగే మన ఈమెయిల్ అడ్రస్, ఇంకా వాట్సాప్ నంబర్ కూడా చెప్తే మన శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకోవచ్చు.
1: శ్రోతలు మనకు ఉత్తరాలు రాయాలంటే ఈ అడ్రస్కు రాయాల్సి ఉంటుంది. కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. చిరునామా మరొకసారి సార్, కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. అలాగే ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ AIRTPTYLETTERS, అంటే లెటర్స్ @gmail.com. మరొకసారి AIRTPTYLETTERS, లెటర్స్ @gmail.com. ఉత్తరాల ద్వారా మీకు రాయడం వీలు కానప్పుడు శ్రోతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 8777224605. 877226405. ఇవి శ్రోతలు మా చిరునామాకు సంబంధించిన వివరాలు.
0: చాలా సంతోషం. మరి రాజేష్, ఇక శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకుందామా?
1: సెలవు తీసుకుందాం సార్. నమస్కారం.
0: నమస్కారం.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం విన్నారు. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు, భక్తి గీతాల కార్యక్రమం.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: శ్రోతలు, మీరింతవరకు భక్తి కుసుమాలు, భక్తి గీతాల కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్ ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्मजोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देशों अभिवृद्धि శాంతి స్థిరత్వం శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: रक्षण, समुद्र भद्रता, वाणिज्य, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్ట్రపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో

0: విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ధి చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
1: ये 6,300 हेक्टर हरित रिच दिल्ली का फेफड़ा बनकर दिल्ली के पर्यावरण की सुरक्षा करेगी. 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుందామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్యశాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ T20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకి

0: నాం అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:15 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహార మరియు ఉద్యాన పంటల్లో ఎల్నో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యల గురించి తిరుపతి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहा है
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी अब पहली वाली बात कहाँ
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी अलसी जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఎల్నినో ప్రభావం ఆహార మరియు ఉద్యాన పంటల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎల్నినో అనేది వాతావరణానికి సంబంధించినటువంటి ఒక పదం. ఇది పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా అసాధారణంగా పెరిగేటువంటి ఒక వాతావరణ మార్పు. దీనినే ఎల్నినో అని చెప్పడం జరుగుతుంది. ఇది ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ముఖ్యంగా

వర్షపాతం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో పెరిగేటువంటి ఉష్ణోగ్రతల వల్ల భారతదేశానికి వచ్చేటువంటి నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి. దీని ఫలితంగా వర్షాలు తక్కువగా రావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం, తీవ్రమైనటువంటి వేడిగాలులు, ఎండలు ఉండేటువంటి అవకాశం ఉంది. భారత వాతావరణ పరిశోధన సంస్థ గతంలో ప్రకటించడం కూడా జరిగింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతంలో కనీసం 10% తక్కువ వర్షం పడేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉందని తెలియజెప్పడం జరిగింది. దీనివలన మనం చూసినట్లయితే ఈ ఎల్నినో వలన వర్షాలు సకాలంలో కురగకపోవడం మనం చూస్తున్నాం. ఇప్పటివరకు జూన్ మాసంలో తగినంత వర్షపాతం కూడా పడలేదు. దీనివల్ల ముఖ్యంగా ఖరీఫ్ పంటలపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది, దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి. అదేవిధంగా మన రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా దీని పరిస్థితి తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, వాతావరణంలో తేమ శాతం తగ్గిపోతుంది, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత మరియు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల దిగుబడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక మనము కొన్ని జాగ్రత్తలు రైతులు తీసుకోవాలని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనము మన తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో కనుక చూసినట్లయితే జూన్ మాసంలో సాధారణ వర్షపాతం తిరుపతి జిల్లాలో 58.1 మిల్లీమీటరు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా మనకి 38.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సుమారుగా 19.4% మనకి తక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మండలాల్లో మనకి తక్కువ వర్షపాతం నమోదు అవడం జరిగింది. 20% కంటే తక్కువగా 7 మండలాల్లో నమోదు కావడం జరిగింది. 19% వరకు మనకి 13 మండలాల్లో నమోదు కావడం జరిగింది. 59% వరకు 12 మండలాల్లో నమోదు కావడం జరిగింది. అదేవిధంగా చాలా తక్కువగా, అంటే 60% కంటే కూడా తక్కువగా మనకి 4 మండలాల్లో నమోదు కావడంగా జరిగింది. మొత్తంగా చూసినట్లయితే సాధారణ వర్షపాతం మనకి 20 మండలాల్లో మాత్రమే నమోదు కావడం జరిగింది జూన్ మాసంలో. దీన్ని దృష్టిలో ఉంచుకొని చూసినట్లయితే మనకి పంటల విస్తీర్ణం కూడా తగ్గింది. ముఖ్యంగా వరి సాగు తూర్పు మండలాల్లో, అంటే తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో ఎక్కడైతే నీటి సౌకర్యం ఉందో అక్కడ మాత్రం మనకి వరి సాగు సాధారణ విస్తీర్ణం, అంటే 24,823 ఎకరాలకు గాను 31,939 ఎకరాల్లో నాట్లు పడడం జరిగింది. అదేవిధంగా సజ్జ చూసినట్లయితే 2,187 హెక్టేర్లకు గాను 1,417 హెక్టేర్లు మాత్రమే నమోదు అవడం జరిగింది. వేరుశనగ చూసినట్లయితే 3,456 సాధారణ విస్తీర్ణం చూసినట్లయితే 1,153% మాత్రమే ఇప్పటివరకు విత్తనం వేయడం జరిగింది. అదేవిధంగా మనకి టోటల్, అంటే మొత్తము పంటల విస్తీర్ణము మనకి 32,592 హెక్టేర్లకు గాను 35,772 హెక్టేర్లు, అంటే 110% నమోదు అయినప్పటికీ ఇక్కడ వరి మాత్రమే ఎక్కువగా సాగులో ఉంది ఎక్కడైతే నీటిపారుదల సౌకర్యం ఉందో. మిగతా పంటల్లో కూడా మనకి తగినంత విస్తీర్ణము ఇంకా పడలేదు, ఎందుకంటే వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి. అదేవిధంగా మనం చిత్తూరు జిల్లాకు చూసినట్లయితే జూన్ మాసంలో మనకి సాధారణ వర్షపాతం 79.6 మిల్లీమీటర్లకు గాను 67.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కావడం జరిగింది. ఇక్కడ మనము పంట విస్తీర్ణాలకు వచ్చినట్లయితే వరి సాగు 9,068 హెక్టేర్ల సాధారణ విస్తీర్ణం అయితే మనకి 301 హెక్టేర్లు మాత్రమే నమోదైంది. అదేవిధంగా సజ్జ వేరుశనగ కూడా చూసినట్లయితే దాదాపుగా సాధారణ విస్తీర్ణం కంటే చాలా, ఇప్పటివరకు 1-4% వరకు మాత్రమే మనకి విత్తనం వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి మొత్తము పంట విస్తీర్ణం చూసినట్లయితే సాధారణ పంట విస్తీర్ణము 44,267 హెక్టేర్లకు గాను 4,194 హెక్టేర్లు మాత్రం, అంటే 9% మాత్రమే మనకి ఇప్పటివరకు విత్తనం వేయడం కానీ నాట్లు పడడం కానీ జరిగింది. ఇదంతా కూడా మనకి జూన్ మాసంలో వర్షం సకాలంలో పడలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఎల్నినో ప్రభావం కనుక మనకు చూసినట్లయితే ఎలా ఉంటుందంటే మనకి అధిక వేడి వలన నేలలో తేమ శాతం తగ్గడం, మనకి పూత దశలో ఉన్నట్లయితే ఏదైనా పంటలు పూత రాలిపోవడం, అదేవిధంగా కాయలు కూడా రాలిపోవడం గమనిస్తాము. అదేవిధంగా

పండ్ల తోటల్లో కనకైతే వడదెబ్బ తగలడం కూడా మనం గమనిస్తాము. గింజల నిలుపుదల తగ్గడం, అదేవిధంగా దిగుబడి తగ్గడానికి కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి. నీళ్లు పెట్టేటప్పుడు మనము ఉదయము లేదా సాయంత్రం పూట మనం తక్కువ ఉష్ణోగ్రతలు ఉండేటప్పుడు నీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం ఉన్న దగ్గర మనము డ్రిప్ లేదా స్ప్రింక్లర్ నీటిపారుదల పద్ధతులను పాటించినట్లయితే నీటి వినియోగాన్ని బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివిధ పంటల్లో మనకి పూత దశ మరియు గింజ లేదా కాయ అభివృద్ధి దశలో తేమ కొరత లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తేమ నిల్వ ఉండే దానికి మనము మల్చింగ్ చేసుకుంటే తేమ నిల్వ చేసుకోవచ్చు. దీనికి ఎండుగడ్డి కానీ వరి పొట్టు లేదా వేరుశనగ పొట్టు లేదా ప్లాస్టిక్ మల్చింగ్ వేసి మనం తేమ నివారించుకోవచ్చు. తగిన మోతాదులో పొటాష్ ఎరువుని ఇవ్వాలి. తద్వారా మనము వేడిని తట్టుకునే గుణాన్ని కూడా మనం పంటల్లో పెంచడానికి అవకాశం ఉంటుంది. నత్రజని ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి. వీలైనంత వరకు మనము పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసినట్లయితే తేమ నిల్వ చేసుకునే గుణము మనము నేలలో పెంచేదానికి అవకాశం ఉంటుంది. ఉదయము 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి పురుగు మందులు పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనము వివిధ పంటల్లో మనం చేయాల్సినటువంటి పనులు లేదా జాగ్రత్తలు ఈ యొక్క ఎల్నినో ప్రభావం వల్ల మనం గమనించినట్లయితే, వరి విషయానికి వస్తే వీలైనంత వరకు 2 నుంచి 3 సెంటీమీటర్ల పలుచటి నీటి పొర ఉండేటట్లు మనము నీటిపారుదల చేయాలి. పూర్తిగా ఎండిపోకుండా 6 తడులు ఇచ్చినట్లయితే మనం నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. పొటాష్ లోపం గనక మనం గమనించినట్లయితే పొటాష్ ఎరువు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేరుశనగ మనకి ముందుగా విత్తి ఇప్పుడు పూత లేదా కాయ అభివృద్ధి దశలో ఉన్నట్లయితే మనకు బెట్ట రాకుండా ఆ దశల్లో చూసుకోవాలి. ఒకవేళ బెట్టను ఎదుర్కోవడానికి మనము పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బెట్టను కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా విత్తనటువంటి రైతులు మనకి తక్కువ కాలపరిమితి రకాలు ఎన్నుకోవాలి. అదేవిధంగా మనకి వర్షము కనీసము 50 mm అంటే 50 మిల్లీమీటర్ల వర్షం పడినప్పుడు మాత్రమే రైతులు ఖచ్చితంగా విత్తుకోవాలి. వీలైతే మనకి లోతు దుక్కులు, సబ్సాయిలర్తో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే పడిన వర్షం భూమిలో ఇంకి మనకి పంట బెట్ట దశను కూడా ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతుంది. అదేవిధంగా పండ్ల తోటల విషయానికి వస్తే మనకి పండ్ల తోటల్లో కాపు దశలో ఉండేటప్పుడు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. లేదంటే మనకి ఈ పూత పిందె రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల యొక్క బెట్టను తట్టుకోవడానికి చెట్ల కాండానికి నేల మట్టం నుంచి 3 అడుగుల వరకు మనం ఈ బోర్డో పేస్టు లేదా సున్నం పూయాలి. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు పండ్లను కాపాడడానికి వాటికి నీడను కల్పించడం లేదా పండ్ల తోటల చుట్టూ ఎత్తైన పంటలు పెంచడం మంచిది. ఎందుకంటే విండ్ బ్రేక్స్ లాగా ఉంటే మనకి ఈ యొక్క వేడిగాలుల ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. కూరగాయ పంటల్లో మనం చూసుకున్నట్లయితే వాతావరణానికి అనుకూలమైనటువంటివి, అదేవిధంగా తక్కువ కాలపరిమితి గల కూరగాయ రకాలను ఎంచుకొని వేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. నారుమడులను ఈ అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడడానికి పాలిథిన్ షీట్స్ లేదా గ్రీన్ నెట్ షేడ్స్ను ఉపయోగించినట్లయితే వాటిని ఎండల నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. నేలలో తేమను కాపాడుకోవడానికి వీలుగా మనం క్రమం తప్పకుండా అంతర్కృషి చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్నినో సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వేరుకుళ్ళు తెగులు మరియు రసం పీల్చి పురుగులు ఉధృతి ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీటి నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే దగ్గరలో ఉండేటువంటి అధికారులు లేదా శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని దానికి అనుగుణంగా మనము పురుగు మందులు పిచికారీ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మొక్కల పెరుగుదల మందగించకుండా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయడం ద్వారా కూడా మొక్కల్ని ఒత్తిడి తట్టుకునే శక్తిని పెంచేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవకాశం ఉన్న దగ్గర మనము ఈ యొక్క ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో, అంటే తోటలు, ఆర్చార్డ్ తోటలు, మామిడి, జామ, అటువంటి తోటల్లో మనము నేలను కప్పి ఉంచేటువంటి పంటలు మనం ఏదైనా అంతర పంటలు వేసుకోవచ్చు. లేదా మనకి గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ను కూడా పెంచినట్లయితే మనకి నేల సూర్యరశ్మిని తట్టుకొని మనకి చల్లగా ఉండేటానికి అవకాశం ఉంటుంది. తద్వారా నేలలోని తేమను కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మామిడి పంటల్లో చూసుకున్నట్లయితే మనం మల్చింగ్ వేసుకోవాలి. చెట్లు మొదల్లో 1.5 మీటర్ల దూరం వరకు ఇంతకుముందు చెప్పినట్లుగా వరిగడ్డి లేదా కొబ్బరి పీచు లేదా ఎండిన ఆకులతో మల్చింగ్ చేయొచ్చు. లేదా ప్లాస్టిక్ మల్చింగ్ కూడా చేసుకున్నట్లయితే నేలలో తేమ ఆవిరి కాకుండా మనము చూసుకోవచ్చు. మనకి రసం పీల్చి పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వీటి నివారణకు మనకి ముఖ్యంగా తామర పురుగులు, తేనె మంచి పురుగులు ఉధృతి పెరుగుతుంది. దీని నివారణకు ఇమిడాక్లోపిడ్ లేదా పిప్రోనిల్, ఇమిడాక్లోపిడ్ అయితే

0: 0.3 మిల్లీలీటర్లు లేదా పిప్రోనిల్లు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బనానాలో చూసుకున్నట్లయితే అరటి ఆకులు మనం పెద్దగా ఉండడం వల్ల నీటిని వేగంగా వెళ్ళిపోతుంది అధిక ఉష్ణోగ్రత వల్ల. ఎల్లినో వేడిగాలుల ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో పొట్టి పచ్చారటి, కర్పూర చక్రకేలి వంటి ఉష్ణోగ్రతలు తట్టుకునేటువంటి రకాలని వేసుకోవాలి. అదేవిధంగా ఎదిగిన అరటి తోటలు, గెలలతో ఉన్న తోటలను వెదురు కర్రలతో ఊతం ఏర్పాటు చేసి వేడి గాలులు మరియు అకాల వర్షాల నుండి మనము రక్షణ కల్పించుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గెలల సంరక్షణ విషయానికి వస్తే ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు అరటి గెలలను ఎండిన అరటి ఆకులతో లేదా రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచినట్లయితే మనం ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా మొక్కల్లో నీటి పీడనాన్ని నియంత్రించడానికి పొటాషి ఎరువుల మోతాదును సాధారణం కంటే కూడా 10 నుంచి 15% ఎక్కువగా వేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. బొప్పాయి పంటలో చూసుకున్నట్లయితే తీవ్రమైన వేడి వల్ల బొప్పాయిలో పూత రాలడం, కాయలు వంకర్లు పోవడం మరియు వైరస్ తెగుళ్ళు ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ వైరస్ తెగుళ్ళ నివారణకు ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక ఉధృతి పెరిగి బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనము ఎకరాకి 20 పసుపు రంగు జిగురట్టలను పెట్టుకోవాలి లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె మనము పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. నేలలో తేమ హెచ్చు తగ్గులు కాకుండా డ్రిప్పు ద్వారా క్రమ పద్ధతిలో తడువు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బొబ్బ తెగులు వచ్చినట్లయితే అంటే కాయర్లు వంకర్లు పోకుండా ఉండడానికి మనము బోరాక్స్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి విషయానికి వస్తే ముందుగా లేత కొబ్బరి తోటలు అంటే 1 నుంచి 4 సంవత్సరాల వయసు ఉండేటువంటి చెట్లు మనం చూసినట్లయితే ఈ ఏడాది లోపు ఉండేటువంటి మొక్కలకి ఎండు కొబ్బరి ఆకులతో దడిలా చేసుకున్నట్లయితే వేడి ఉధృతిని తట్టుకొని బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ తోటల్లో క్రమం తప్పకుండా మనం వారం రోజుల వ్యవధిలో మొక్కకు 40 లీటర్ల నీళ్లు అందించినట్లయితే మొక్కలు బెట్టను తట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేసవిలో కాపుకొచ్చినటువంటి తోటల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూసినట్లయితే నీటి ఎద్దటికి గురైన తోటల్లో పిందెలు రాలడం, పొత్తులో మగ పుష్పాలు ఎక్కువగా రావడం మరియు ఆకులు త్వరగా ఎండిపోవడం మనము గమనించవచ్చు. సుమారు 1 కొబ్బరి చెట్టుకు రోజుకి 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి రైతులు పారించే పద్ధతులు అయితే వారం రోజుల వ్యవధిలో నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ పద్ధతి అయితే రోజుకి మొక్కకి 50 నుంచి 60 లీటర్ల నీరు అందించే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే తోటల్లో నీరు ఆవిరి రూపంలో వృధా కాకుండా చెట్టు మొదల నుంచి 2 మీటర్ల వరకు కొబ్బరి డొక్కు కానీ పచ్చిరొట్ట ఆకులు కానీ ఎండు కొబ్బరి ఆకులు కానీ పరిచినట్లయితే నేలలో తేమ ఎక్కువ రోజులు మొక్కకి లభ్యమయ్యే విధంగా తోడ్పడుతుంది. అదేవిధంగా మన చిత్తూరు, తిరుపతి జిల్లాలో చూసినట్లయితే ఆయిల్ పాము సాగు కూడా ఎక్కువగా అవుతూ ఉంది. ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పాము మిషన్ ద్వారా రైతులను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. రైతులు కూడా ముందుకొచ్చి ఈ యొక్క సాగుని చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఈ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే వేసవిలో గెలల దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే తలకట్టు క్రింది భాగంలో ఉన్నటువంటి ముదురు మట్టలను, మగపొత్తులను మరియు పీచును తొలగించాలి. కనీసం 32 నుంచి 35 మట్టలు తలకట్టులో ఉండే విధంగా జాగ్రత్త వహించాలి. ఆయిల్ పామ్ తోటల్లో గుట్టలుగా వేసిన ఆయిల్ పామ్ మట్టలను చాపింగ్ పనిముట్టుతో మనము చిన్న చిన్న ముక్కలుగా చూసి దాన్ని కూడా మనము మల్చింగ్ లాగా చెట్టు మొదలలో చుట్టూ కూడా వేసుకున్నట్లయితే తేమను నిల్వ ఉంచేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా మనం బిందు సేద్యం ద్వారా మనము నీటిని ఇచ్చినట్లయితే మనం క్రమం తప్పకుండా రోజుకి 243 లీటర్ల నీటిని క్రమం తప్పకుండా అందించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. బెట్టకి గురైతే మగ పుష్పాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము బెట్టకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. కనుక రైతులు ఇప్పుడు తెలియజేసినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మనము ఆహార పంటల్లో కావచ్చు, ఉద్యాన పంటల్లో కావచ్చు, మనము ఈ యొక్క తెలియజేసినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు చేపట్టినట్లయితే మనము ఎల్నినో ద్వారా ఏర్పడేటువంటి లేదా ఏర్పడినటువంటి ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చేటువంటి చర్యలను మనం సమర్థవంతంగా ఎదుర్కొని మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరిన్ని విషయాలకు రాస్ కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి శాస్త్రవేత్తల్ని సంప్రదించవలసిందిగా రైతులను కోరుచున్నాను. నమస్కారం.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహార మరియు ఉద్యాన పంటల్లో ఎల్నో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యల గురించి తిరుపతి రాస్ కర్కంబాడి కృషి

కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. శ్రోతలు, కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

0: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: ఆకాశవాణి వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
3: మహోన్నతమైన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా 1 జూలై నుంచి 7 వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును పచ్చదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయామావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థం లేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై అనేక పథకాలు, చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారి ద్వారా.
4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతము మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% 2030 నాటికల్లా సాధించాలి.

ని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధానంగా చెప్పవలసింది నగరవన యోజన. ఈ నగరవన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము. ఆ వనాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగర వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగర వనాలను కూడా ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి. ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడాడవులను సంరక్షించడము, అదేవిధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాను నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా

మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడఅడవులను సంరక్షించడము, అదేవిధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాను నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడఅడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడఅడవులను పరిరక్షించడం, అదే విధంగా మడఅడవుల నర్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ను గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణ కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదే విధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదే విధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్ లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ ఎనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ని తీసుకొని అటవీ శాఖ అవుట్ సోర్స్ లో ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహజసిద్ధంగా విస్తృతంగా లభించే రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి పరిరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గుంతలు తయారీ చల్లడము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గుంతలను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని, చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో, అదే విధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనం పెంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 2026-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గుంతలను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన గుంతలు అంత స్థానిక జాతులకు సంబంధించినవి, ఎటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ బాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో, అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ, అనగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము, ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాలను, ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే పాములు, కోతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో

0: ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ను, సిబిఐటి సెంటర్స్ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించగాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ, అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా, ఈ వన సంరక్షణ సమితులను నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
1: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు, మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు, చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు, పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మలా మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను, సామాజిక వనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు, పథకాలతో పాటు ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు.
5: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
4: శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5%

0: తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్పే లాల టోపీ రూసీ, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
4: అలా వైకుంఠపురం చిత్రం నుండి ఎస్ తమన్ గారు సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ గారు ఆలపించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. మహతి స్వరసాగర్ గారు సంగీతం అందించిన ఈ పాటను సత్య యామిని గారు, సిద్ధ శ్రీరామ్ గారు ఆలపించారు. సాహిత్యం శ్రీమణి గారు. చిత్రం ఇష్క్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. డిస్కో రాజా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాటకు ఎస్ తమన్ గారు సంగీతం అందించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. పాట వినేద్దామా?
4: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప, తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప, తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు,
2: ఆల్బమ్, ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస, ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో, సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు.

0: ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: శ్రోతలు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. చంద్రబోస్ గారు సాహిత్యం అందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం గానం అందించారు. చిత్రం ఆర్యా 2.
2: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
3: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
2: అవునా? ఎంత?
3: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
2: ఓ, ఇంకా?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల

0: ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జువల్ ఓరాం ఆకాంక్షించారు. కేరళలోని వాయనాడులో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రాంతీయ, ప్రపంచ శాంతి స్థిరత్వానికి కూడా బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారత్ ఇండోనేషియా సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగినవని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి, శాంతి, స్థిరత్వం, సుసంపన్నతను విశ్వసిస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను నిరోధించాలని ఉద్ఘాటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వానికి కూడా భారత్ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ, విద్య, కృత్రిమ మేధ, ఏఐ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రధాని సూచించారు. అలాగే యూపీఐ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, విద్య, స్టార్టప్లు, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఔర్ ఇండోనేషియా కే బీచ్ అనంత ఆకాశ్ కో చునే కా సామర్థ్య హై ఔర్ భారత్ ఇస్మే ఇండోనేషియా కో अपना नेचुरल पार्टनर मानता है. बियाक में सैटेलाइट ट्रैकिंग सुविधाएं लंबे समय से भारत के स्पेस प्रोग्राम को सहयोग देती रही है. भारत ने भी इंडोनेशिया के कई सैटेलाइट लॉन्च किए हैं और कैपेसिटी बिल्डिंग में अपना योगदान दिया है.
0: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అభివృద్ధి చెందిన వ్యవసాయం, సుసంపన్న గ్రామాలు, ఆర్థికంగా బలమైన రైతులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ప్రభుత్వ ప్రయత్నాలకు ఇతర సంస్థలు కూడా తోడైతే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియజేశారు. గ్రామస్థాయిలో పనిచేసే ఈ పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు 100 నుంచి 200 మంది రైతులతో కలిసి పనిచేస్తూ గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं. अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे और उनको कृषि में मदद, टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे.
0: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ప్రసంగించిన ఆయన 14 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగ మార్గం, జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ కారిడార్లో నిర్మిస్తున్న 36 సొరంగాలు, కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్ట్, అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెరుగైన రహదారి అనుసంధానం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దేశంలో రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధారిత వృద్ధిపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సుపరిపాలన అనేది దేశ నిర్మాణాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగాలని, రాజకీయాలు సామాజిక ఆర్థిక పరివర్తనకు సాధనంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సాంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరాం అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల జాతీయ సదస్సును కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన పరిశోధన

0: సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ ఏఐను ఉపయోగించి పరిశోధన డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. గిరిజన పరిశోధన సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. జురాన్ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్కు సంబంధించిన ట్రాఫీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జురాన్ కప్ ట్రాఫీని అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ ఏడాది జురాన్ కప్, ప్రెసిడెంట్స్ కప్, షిమ్లా ట్రాఫీల్ని కైవసం చేసుకునేందుకు కొత్త జట్లు పోటీ పడనున్నాయని తెలిపారు. కొత్త జట్ల భాగస్వామ్యంతో ఈ చారిత్రక టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా ప్రజాదరణ పొందుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది టోర్నీలో శ్రీలంక జట్టు పాల్గొనడం పట్ల రాష్ట్రపతి హర్షం వెలిబుచ్చారు. కొత్త జట్ల చేరికతో ఈ చారిత్రక పోటీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్లు, క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు మరో 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మిగిలిన ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని మరిన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు తీర ప్రాంత కర్ణాటక, గుజరాత్, కోంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త డి ధర్మరాజు వెల్లడిస్తూ,
1: Thunderstorms with a wind speed at 40 to 50 kmph very likely to occur at the isolated play pocket over Andhra Pradesh, Gangetic West Bengal, Jammu Kashmir, as well as Jharkhand, Kerala and Lakshadweep, Rajasthan, West Uttar Pradesh. Thunderstorms, there is a strong surface winds likely to occur at the isolated places Andhra Pradesh, Karnataka, Kerala and Lakshadweep, Telangana regions.
0: Kerala loni Wayanadlo konda cherilu virigipadi 3 ప్రాణాలు కోల్పోగా 6 గల్లంతయ్యారు. వాయనాడు జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదం సంభవించిన సమయంలో భూగర్భంలో చిక్కుకుపోయిన 9 కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి మెప్పాడిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించాయి. మరో 6 కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, వారు శిథిలాల కింద చిక్కుపోయి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక, రక్షణ శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల విస్తరణ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్లో పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో వల్సాద్ జిల్లా వాపిలో అత్యధికంగా 216 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో సాధారణ జనజీవనం స్తంభించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతీయ రహదారులను తాత్కాలికంగా మూసివేయగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జ్యువల్ ఓరామ్ ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 8:42:30. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు, సినీ గీతాల కార్యక్రమం. కుర్రాడు చిత్రం నుండి అచ్చుగారు సంగీతం అందించిన ఈ పాటకు కార్తిక్ గారు ఆలపించారు. పాట వినేద్దామా?

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. మనం చిత్రం నుండి శ్రేయ ఘోషల్ గారు, అశ్విన్ గారు, హరి గారు ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. సంగీతం అనూప్ రూబెన్స్ గారు.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: ప్రేమదేశం చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ గారు ఆలపించిన ఈ పాటకు భువన్ చంద్ర గారు సాహిత్యం అందించారు. సంగీతం ఏఆర్ రెహమాన్ గారు.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 9:30 దాటి 26 సెకండ్లు. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మొదటి పాట చంద్రముఖి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ గారు సాహిత్యం అందించారు. సంగీతం విద్యాసాగర్ గారు.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.

శ్రోతలు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. హరిహరన్ గారు, సుజాత గారు ఆలపించిన ఈ పాటకు దేవా గారు సంగీతం అందించారు. చిత్రం మాస్టారు.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: శ్రోతలు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుండి హారీస్ జయరాజు గారు సంగీతం అందించిన ఈ పాటకు వేటూరి సుందర రామ్మూర్తి గారు సాహిత్యం అందించారు. ఆలపించిన వారు నరేష్ అయ్యర్ గారు, ప్రశాంతిని గారు.

జగదేక వీరుడు అతిలోకసుందరి చిత్రం నుండి ఇలయరాజా గారు సంగీతం అందించిన ఈ పాటకు వేటూరి సుందరరామ్మూర్తి గారు సాహిత్యం అందించారు. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు.

నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి గారు ఆలపించిన ఈ పాటకు ఆత్రేయ గారు సాహిత్యం అందించారు. సంగీతం అందించిన వారు ఇళయరాజా గారు.

శ్రోతలు, మీరింతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి శ్రోతకులు, భాగవతోత్తములకు భక్తి నమోవాకములు. నేటి కథ హరిశ్చంద్ర నలూరాజ పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యార్జున అను షట్చక్రవర్తులు. ఆరుగురు చక్రవర్తులలో రెండవ వాడైన నలచక్రవర్తి యొక్క చరిత్రము ఈ కథ బాలాజీదాస విరచితము అయి సత్య ధర్మ భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చు సత్కథ. ఆధ్యాత్మిక చిత్తులై ఆకర్ణించి ఆనందవార్నిధిలో తేలి ఆ సకలాగము పూజితుని అనుగ్రహ పాత్రులై తరించగలరని అందరినీ కోరుతూ ఈ కథను ప్రారంభిస్తున్నాను.

పావన చరితులారా, సకల సంపదలకు సన్మార్గవర్తనులకు పరోపకార పారిణులకు పరాక్రమవంతులకు శీల సుగుణవతులైన సాధులకు నిలయమైన నిషిధానగరమునకు సూర్యకుల సంజాతుడు వీరసేన పుత్రుడు నలమహారాజు ధర్మబద్ధముగా ప్రజాను రంజకముగా పరిపాలన చేయుచుండ, ఒకనాడు సాయం సంధ్యవేళ ప్రమదావనమున విహరింపుచు ఆ రాజు చల్లని పిల్లవాయువులతో వికసించిన పూల పరిమళముతో మనోల్లాసకరమైన ప్రశాంత వాతావరణములో ఆ సమీపానికి పగడపొతి

పుణ్యభూమి అయిన పవిత్ర బ్రహ్మ మానస సరోవరమున ప్రశాంతముగా విహరించు రాజహంసలు ఆకాశ మార్గమున వెళుతూ ఆహ్లాదకరమైన ఆ వన వాతావరణం ఆకర్షింపగా గగనమానిని రత్నహారము తెగి నేలపైన వ్రాలినట్టు ఆ నరరాజు సమీపమున ఒక కొలను దరి దిగినవట. రాజు వాటిని చూచి ఎంతో ముచ్చటపడి ఒక రాజహంసమును పట్టి అక్కున చేర్చుకుని దాని రూపము గుణములకు చూచి ఆనందపడుతూ ఉన్న సమయమున ఆ రాజహంస ఏమనుకుంటుందట, అయ్యయ్యో, నా తోడి వారంతా కూడా తప్పించుకున్నారు, నేను మాత్రం ఈ రాజు చేతిలో చిక్కాను, నా పరిస్థితి ఏమవుతుందో.

తన తోటి పక్షుల్ని సురక్షితంగా చెట్లెక్కి చూస్తున్నాయి. విధి వశించేత రాజు చేత చిక్కుబడ్డ ఆ పక్షి ఏమనుకుంటుందట, నా దురదృష్టం, ఇప్పుడు ఎలా తప్పించుకోగలను అని ఆ రాజుతో చాలా సున్నితంగా, వినయంగా, దీనంగా ఈ విధంగా మాట్లాడుతుంది.

ఓ రాజా, నేను మానస సరోవరమును విహరించు రాజహంసను. నన్ను విడిచిపెడితే నీకు ప్రియమైన వాక్యాలు చెబుతాను. విదర్భపురు పరిపాలకుడు, ధర్మ మార్గానువర్తి భీమరాజ నందన దమయంతి సతి సౌందర్య సద్గుణ శీలవతి, నీకు తగిన అనుకూలవతి. నన్ను విడిచితివేని ఆ సుందరి నది చేరి నీ శౌర్య పరాక్రమ రూప సంపద గూర్చి వర్ణించి ఆమెకు నీ ఎంద అనురక్తిని చేసింది అని ఆ మాటలు విని నలరాజు ఆ విహంగం మాటలు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆనందంగా చూస్తున్నాడట. అప్పుడు ఆ రాజహంస ఏమంటుందట.

నా మాట నమ్ము. తప్పకుండా ఆ సతిని కూరుస్తానని చెప్పి చెప్పగానే హంస పలికిన ప్రియవాక్యములకు నలరాజు అత్యంత ఆనంద హృదయుడై దానిని విడిచిపెట్టాడు. మరాళంబు సరాళంబున నింగికెగసి విదర్భపురమునేలు భీమరాజు కూతురు దమయంతీదేవిని అంతఃపుర సమీపమున చూచి ఆ కన్య ఆ పక్షిని చూడగానే దానిని అక్కును చేర్చి ముద్దాడుచుండ ఆ రాజహంస మానవ భాషతో సుగుణదొంతి దమయంతి వినుము, నీకు మనోరంజకమగు విషయమును వివరించదను. నిషిధాపురనాథుడు నలచక్రవర్తికి నీ రూపవయో గుణములను గూర్చి వర్ణించి తెలిపితిని. అతడు నీయంద అనురక్తుడై నేను చేపట్ట సిద్ధముగానున్నాడు. మీ ఇరువురిది మహోన్నతమైన జంటయని రాయంచ రాయభారము నెరపి అచ్చటి నుండి స్వేచ్ఛగా వెళ్ళిపోయిందట. ఆ రాచకన్య దమయంతి నలరాజుపై అత్య

ఎంత అనురక్తుడే అనుత్తయ్య, తన చెలులతో ఏముంటుందట? ఆహా, ఆ మహారాజు యొక్క రూపగుణములు చెప్పిన ఆ రాయంచ నా మనసును తను వశం చేసుకుంది. ఏ విధంగా ఆ నల్లరాజు నా వాడవుతాడు, ఎప్పుడు చూస్తానతన్ని అని తన యొక్క సహచరులు ఇలా చెలులందరితో ఏముంటుందట కట్టు.

ఈ విధంగా తన మనోగతం అంతా కూడా ఆ చెల్లెలకు తెలుపగా వెంటనే వెళ్ళి ఆ విదర్భ మహారాజు భీమరాజుతో ఆ చెల్లెలు చెప్పారట. దమయంతి యొక్క మనోగతం తెలుసుకున్న భీమరాజు ఆమెకు స్వయంవరమునకై సకల దేశాధీశులకు ఆహ్వానములు పంపించాడు. ఈ వార్త విని సంతోషాంతరంగుడై నలరాజు కూడా పయనం సాగించాడు స్వయంవరానికి. ఇంతలో అష్టదిక్పాలకులలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు ఆ రాజునకు ఎదురైనారు. ఏమంటున్నారట, ఓ నలరాజా, మేము దేవతలం, నీవు దమయంతి స్వయంవరంకు ముందుగా ఆమె అంతఃపురం చేరి ఆమెకు మా గురించి వర్ణించి చెప్పి ఏ విధంగానైనా మా నలుగురిలో ఒక్కరిని ఆమె ఇష్టపడినట్టు నీవు ఒప్పింపలేను అని అనగానే, అయ్యయ్యో, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు నేను స్వయంవరాపేక్ష చేతనే వెళుతున్నాను, మరి ఈ దేవతల ఆజ్ఞ నెరవేర్చాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఈ కార్యం నీకు సాధ్యం కాదేమో నలరాజా, సత్యసంధులలో హరిశ్చంద్రుని తరువాత ఇంకెవరిని లెక్కింపగలం అని వాళ్ళంటుంటే, అదేమీ కాదు, నేను మాట తప్పను, మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, కానీ పురుషుడనైన నేను ఆ సతీ అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలను, ఆమెతో ఏ విధంగా సంభాషించగలను, మీ అభిష్టం ఎట్లా తెలుపగలను, ఇది నా సందేహం అన్నాడు. ఓహో, ఇదా, సరే, ఓ రాజా, ఇదిగో ఇదేమిటో తెలుసా, ధర

మానవుడ దృశ్యతను. నీవు శిరమున దీని ధరించి, శిరమున దీని ధరించి సరే గుణమాయిప్సి తల్బు.

రాజా, ఇది అదృశ్య గుటిక. దీని నీవు తలపైన పెట్టుకున్నావంటే ఎవరికీ కనిపించవు. దీని ప్రభావమున నీవు ఆమె అంతఃపురం చేరి అక్కడ నేనని తీసివేస్తే ఆ కన్య నిన్ను చూస్తుంది, నీతో సంభాషిస్తుంది, మా కార్యాన్ని నెరవేర్చమనగానే సరే అని నలరాజు దమయంతి యొక్క అంతఃపుర పరిసరాలను చేరి ఆమె శయన మందిరంలో ప్రవేశించి తలపై ఉన్నటువంటి అదృశ్య గుటికను తీసివేశాడు. ఆమె ప్రత్యక్షంగా నలరాజును చూచింది. ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఎవరితడు ఈ విధంగా వచ్చాడని ఆ మనసులో అనుకుంటూ ఎవరై ఉండవచ్చును.

అరుణా రాయించ తెలిపినటువంటి నలుడా అని అతన్ని చూచి సిగ్గుతో, ఒక బంగారు రత్న ఖచితమైనటువంటి స్తంభం పక్కన నిలిచి అతన్ని చూస్తూ పలకరించిందట దమయంతీదేవి, ఏమిటి పరపురుషుడు ఈ విధంగా నా అంతఃపురంలో ప్రవేశించాడు, ఇది ధర్మమా అన్నట్టు ఆ అతన్ని ఈమె పలకరిస్తే ఏముంటుందట.

ఏకాంత ప్రదేశాల్లో రాచకన్యలున్నటువంటి అంతఃపురానికి పురుషులు ఈ విధంగా రావచ్చునా అని ఆమె ఎవరు మీరు ఏమిటి అని అడగగా నలరాజు కొంచెం సమీపానికి వచ్చి ఆమెను చూచి, అతివా, నేనెవరో ఎందుకు వచ్చాను, చెబుతాను విను అని ఆమెకు ఈ విధంగా చెప్తున్నాడట. నిషిధా నగర వాసుడా

అని నేను నిషిధానగర వాసుని. కార్యార్థినే వచ్చాను. ఇంద్రాగ్నేయము వరుణులు అష్టదిక్పాలకులలో నలుగురు నీపైన అనురక్తులై వారిలో ఒక్కరిని నీవు వరించినట్లు ఒప్పింపగా నన్ను పంపించినారు. నేను దేవదూతగా నీ దగ్గరికి వచ్చాను. మరి నా సందేశాన్ని విని నీ సమాధానాన్ని కోరుతున్నాను. వారికి ఏమని చెప్పాలి అని అనగానే దమయంతీదేవి ఏముంటుందట, నా అభిప్రాయం చెప్పమంటారా? మీరు దేవదూతనని చెప్పారు కాబట్టి గౌరవంగా మీతో మాట్లాడుతున్నాను.

ఒకవేళ ఆ రాజు కాదన్నా మరొకరిని వరించు ప్రసక్తి లేదు. నాకు కావాలనుకుంటే ఒకవేళ అతడు కాదని అన్న వెంటనే కూపములు కలుగదే, అంటే బావులు లేవా ప్రాణాలు తీసుకోవడానికి, కొంచెం తాడు దొరకదా ఉరి వేసుకోవడానికి, కొంచెం విషం దొరకదా త్రాగి చావడానికి, ఓ ఖడ్గం అంటే కత్తి అయినా లభించదా తల నరుక్కోవడానికి,

నేనా దృఢనిశ్చయమని మీరు ఆ దేవతలతో చెప్పిన. ఎప్పుడైతే ఆమె అంత గట్టిగా చెప్పిందో, తన ఎందుగల అనురాగమానికి ఆనందించాలో, మరి సురుల సందేశం గురించి చింతించాలో ఏమీ తోచక, సరే ఉన్న విషయాన్ని ఆమెకు తెలియజెప్పితే ఆమె మనోనిశ్చయం ఏ విధంగా ఉంటుందో అని, ఈ అందము నా స్వంతము అనే ధైర్యంతో ముందుకు వచ్చి అతి సమీపానికి వచ్చి, దమయంతి, నీ మనోనిశ్చయాన్ని త్రికరణ శుద్ధిగా చెప్పావు, సంతోషం, ఇక నేను దాపనేల చెబుతాను. అతిప దాపగనేల. ఓ సుగుణదొంతి దమయంతి.

నేనే అనలుని అని ఎప్పుడైతే తనను పరిచయం చేసుకున్నాడు ఆమె తొలుతనే తనకు రాయంచ తెలుపగా అతని రూపగుణాలను గుర్తించింది, గ్రహించింది. ఇప్పుడు అతడే నలుడని తెలియగాని ముప్పిరిగొన్న సిగ్గుతో అతన్ని ఒకసారి చూచి ఆ చోటు భాషి వెళ్ళిపోయిందట. సరే, దేవతలకు జరిగిన విషయమే చెప్పాలని ఈవులకు రాగానే వారు కూడా, అంటే నిలింపులు అందరూ కూడా అదృశ్య రూపంగా చూస్తున్నారట దమయంతి నలచక్రవర్తి యొక్క సంవాదాన్ని. ఈయన నలరాజు కూడా వారిని సమీపించి, ఆ ఇంటి మిమ్మల్ని ఆశించలేదు, ఎన్నో విధాలు నచ్చజెప్పి చూచాను, దేవతలారా నన్ను మన్నించండి అంటే, వారు, రాజా సామాన్యుడవు కావు నీవు, సత్యధర్మములు నీ యందు మూర్తీభవించి ఉన్నాయి, ఎంత చక్కగా బోధించావు, ఎంత నిస్వార్థంగా ప్రవర్తించావు.

నీ కోరిక నెరవేరుతుంది, దమయంతిని కూడి ఆనందంగా సుఖించు అని ఆశీర్వదించారట. నల చరిత్ర సామాన్యమైంది కాదు. నలరాజు అంతకంటే గొప్పవాడు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం షడైతే ఎత్ర తిష్టంతి తత్త దేవోపి తిష్టతి. ఎక్కడైతే ఈ యొక్క ఆరు గుణాలు ఉంటాయో అవన్నీ నలచక్రతిలో ఉన్నాయి కాబట్టి ఆ దేవతలు అనుగ్రహించారు, ఆశీర్వదించారు. అందుకే ఇక సభామంటపానికి అంటే స్వయంవర సభామంటపానికి భీమరాజు అందరినీ కూడా ఆహ్వానించాడు. అనేక మంది తమ తమ గొప్పతనాన్ని ప్రకటిస్తూ రాజన్యులంతా కూడా ఆ స్వయంవర మంటపంలో ప్రవేశించి సుఖాసీనులై ఉన్న తరుణంలో రాజపురోహితుడు ఆ దమయంతీదేవిని వెంటనిడుకొని ఆసీనులైన రాజులందరినీ కూడా పరిచయం చేస్తున్నాట. అమ్మా, దమయంతీదేవి, వీరందరూ కూడా బంగారు

టెంకణ గూర్జర కొంకణ కర్ణాట బాహ్లిక ప్రభువులి వరుసవారు చోళ సౌరాష్ట్ర నేపాళ బర్బర మద్ర మగధ కోసల పతుల్ మగువ వీరు లాటకురు ధరాకాంతులు.

అని బ్రాహ్మణోత్తముడు దమయంతీదేవికి వరుసగా ఆసీనులైన ధరణీ నాయకుల చూపుచూ వచ్చుచుండ నలరాజుతో సహా ఇంద్ర అగ్ని యమ వరుణులు ఏకరూపులై కనపడుచుండ సకల సద్గుణవతి దమయంతి నివ్వెరపోయి ఇది దేవతల మాయగా తలచి తన మనమున

అంతగా ప్రార్థించిన దేవతలు క్షమించుకోడా. మిన్నకున్నారు. దమయంతి తనకు ఆరాధ్య దేవత అయిన శారదామాతను ఇట్లు ధ్యానిస్తూ ఉందట. ఏడాం కోపమగౌర విగ్రహ

చివరికి నిరాశ చెంది, ఓ దేవతలారా నన్ను మన్నింపుడు, త్రికరణ శుద్ధిగా నేను నలరాజునే నా పతిగా భావించుతిని, నన్ను నలుని గూర్పుడు లేదేని నేనిప్పుడే ప్రాణత్యాగం ఉనర్చెదనని పూలహారమును తన కంఠమునకు జుట్టుకొన దేవతలు నిజరూపమును నిలిచి ఆమెతో, అమ్మా శాంతింపు తల్లి, దమయంతి శాంతింపు, ఇదే నీ మెచ్చిన సార్వభౌము.

అమ్మా, నీవు మెచ్చిన, నీకు నచ్చిన సార్వభౌముడు నలుడు, ఇదిగో ఇతడే అని ఐదుగురు కూడా నలరూపములో ఉండా ఆ నలుగురు దేవతలు కూడా నిజరూపం ధరించి అసలైన నలరాజును ఆమెకు చూపి ఆమె యొక్క సాధ్యత్వానికి అబ్బురపడి ఆనందించి ఇతన్ని పెళ్ళాడి మీరు సుఖంగా ఉండండి ఆశీర్వదించారు. అనంతరము దమయంతి ముదమున నలుని గళమున పూలమాల వేసి ఒక శుభలగ్నమును నిశ్చయించి పట్టణమంతా అలంకరించి బంధుమిత్ర పరివార సమేతుడై నలర ఆ యొక్క భీమరాజు వధూవరులను అలంకరించి కళ్యాణ మంటపమునకు తీసుకుని వచ్చి సకల భూసురోత్తములు వేద మంత్ర పఠములు చదువ భీమరాజు ఆ నలరాజునకు దమయంతినిచ్చి మహావైభవంగా కళ్యాణం చేశాడు. కన్యాదానం ఫలం వల్ల నేను ధన్యుణ్ణయ్యానని అనంతరం వైభవోపేతంగా భార్యను వెంటనిడుకొని నలరాజు తన పట్టణం చేరాడు నిషిధానగరం. అక్కడ ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండగా ఇంద్రసేనుడు, ఇంద్రసేన అనే కుమార్తె, కుమారుడు కలిగి సుఖంగా వాళ్ళు ఉంటూ ఉండగా ఈ స్వయంవరాపేక్ష చేత శనేశ్వరుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడు. కానీ ఆ సుందరి తనకు అందక అతడు నిరాశ చెంది ఏ విధముగానైనా నలదమయంతులను బాధకు లోను చేయాలని ఉద్దేశం చేత ఒకనాడు నలరాజు మూత్రవర్జన చేసి కాళ్ళు కడుక్కున్నప్పుడు సూదిమొనమోపినంత తడువలేదట ఆ పాదం. ఆ ప్రదేశంలో అతడు ప్రవేశించి ఇంకా అతన్ని బాధ పెట్టడం ప్రారంభించాడు. అయితే ప్రజానురంజకుడైన నలరాజుకు సోదరుడున్నాడు, పుష్కరుడునివాడు. అతడు ఒకనాడు వచ్చి అన్నగారితో, అన్నయ్య, నీతో వినోదంగా జూదమాడాలని నా కోరికగా ఉంది అనగానే, ఏదో వినోదమే కదా అని ఆ రాజు జూదానికి సంసిద్ధుడయ్యాడు. ఆ అడసా

రాష్ట్రాన్ని విడిచి భార్యా సమేతుడై అడవులకు ప్రయాణం సాగించి ఆకలి వేసినప్పుడు నిద్ర ఆహార విశ్రాంతులన్నింటినీ కూడా దూరం చేసుకుని కన్నీరు కారుస్తూ విలపిస్తూ బయలుదేరి వెళుతూ ఉండగా ఆకలి కొండ శిఖరములగ్నిచే మండదుడగే కాలుచున్నవి పశువులు గడ్డి లేక విసనకర్రలు చేబూని సుకుమారులు అక్కడ గ్రీష్మ ఋతువు ఎంత వెక్కసౌము. ఆ విధంగా ఉన్న ఆ చోట పళ్ళు తినబోవ శని మహత్యం చేత అవి చేదుగా మారిపోతున్నాయి. రెండు గువ్వలు వచ్చి వాటి వాళ్ల సమీపంలో ఉన్నాడు. వాటిని చూచి ఆ పక్షులను చంపి పచ్చి మాంసమైనా భుజించి ఆకలి తీర్చుకోవాలని వాటిని పట్టబోవ అందకపోవడం చేత నలరాజు తన పైన ఉన్న ఉత్తరీయాన్ని విసిరేశాడు వాటిపైకి. ఆ పక్షులు ఆ ఉత్తరీయాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాయట. ఖిన్నుడై నేల కూలబడి మొదలు నరికిన చెట్టులాగా బాధపడుతున్న ఆ భర్తను చూచి ఆమె తన పైట చెంగు చెంపి అతని భుజం పైన వేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత చతుష్పదములు అంటే ఆయన చెప్పాడు దమయంతికి. నాలుగు మార్గాలు కనిపించాయి. దక్షిణాపదమునకు ఒకటి, అయోధ్యాపురికి ఒకటి, విదర్భపురికి ఒకటి, ఉజ్జయినికి ఒకటి. ఈ నాలుగు మార్గాల్లో నీవు విదర్భకు వెళ్ళి నీ తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉండు అని చెప్తే ఒక మాట, మహారాజా నా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు అభిమానిస్తారు. ఈ కష్ట సమయంలో మనం విదర్భకు పోవడం మంచిది, నా మాట వినండి అని బ్రతిమిలాడిందట. అప్పుడు నలరాజేమంటున్నాడు, కవి సక్షివాగ్ర జన్మ ఘన గాయక సద్గురు వైణికాబ్జనీతవ సమతేజ భూవర శతాంగ తురంగ భటాన్వితుండనై భవదురు పాణి పంకజము బట్ట విదర్భకు వచ్చినట్టి భీమ సంభవ. ఇటువంటి దుస్థితిని వచ్చుట ఎట్లు మదిందల ఉపమా. అట్టహాసంగా వచ్చి నిన్ను ఆనాడు చేయందుకున్నా, ఇప్పుడు ఏ ముఖంతో నిన్ను ఆ పట్టణానికి రమ్మని పిలుస్తున్నావు అని ఆ అడవుల్లోనే సంచరిస్తూ ఉండగా ఒక చెట్టు కింద దమయంతీదేవి నలుని తొడపైన శిరస్సు పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా ఇప్పుడు ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోయానంటే దారి తప్పి తన పుట్టినిళ్ళైనా చేరుతుందని ఆమె పైటను తన భుజాన వేసుకుని చింపి వెళ్ళిపోయాడట నలరాజు. కొంతసేపటికి నిద్రలేచి అతనిని గానక అనేక కష్టాలు కోర్చి అడవులను దాటి సుబాహుపురం అనే పట్టణం చేరి విపులాదేవి అనేటువంటి ఆమె ఆశ్రయం పొందగా అక్కడ విదర్భరాజు భీమరాజు కూతుని అల్లుని వెదక అనేక మందిని గూఢచారులను పంపితే ఆ యొక్క కుసవాహుపురం చేరిన ఆ పర్ణాదుడనే బ్రాహ్మణోత్తముడు దమయంతిని గుర్తించి తీసుకుని వెళ్ళిపోయాడు. అనంతరం నలరాజు అయ్యో విడిచి వచ్చాను ఏమైపోయిందో దమయంతి అని మళ్ళీ ఆ చోటుకు రాగా ఒక సర్పం అగ్ని ప్రమాదములో ప్రాణాలు పోగొట్టుకుంటుంటే దాన్ని కాపాడాడటయిన అది కరుణించి కాపాడాడనేటువంటి విశ్వాసం లేకుండా నలరాజును కరిచింది. వెంటనే విరూపుడైపోయాడు. గూని పొడుగు ముక్కు నల్లని శరీరం వంకర కాళ్ళు ఆ వికార రూపుడుగా ఉన్న అతడు బయలుదేరి అయోధ్యాపట్టణ పరిపాలకుడైనటువంటి ఋతుపర్ణుడనే మహారాజు ఆస్థానంలో ఆశ్రయం పొందాడు. వంటలు చేస్తున్నాడు. ఇంకా అశ్వహృదయం తెలిసిన వాడు, రథాన్ని చక్కగా నడుపగలిగినటువంటి సమర్థుడు. అతడు అక్కడ ఉంటూ ఉండగా సుదేవుడనేవాడు నలచక్రవర్తిని వెతుకుతూ ఆ యొక్క అయోధ్యకు వచ్చాడు. ఋతుపర్ణునితో మాట్లాడుతూ భార్యను అడవిలో విడిచిపెట్టాడు దయావిహీనుడు నలుడు అని దూషించగానే ఆయనకు పౌరుషం వచ్చి అక్కడే ఉన్న బాహుకుడు అనే పేరుతో నలుడేమన్నాడు. ఎటువంటి కష్ట సమయంలో ఏ పరిస్థితిలో భార్యను విడిచి వెళ్ళాడు? పతివ్రత అయ్యుండి కూడా భర్తను ఈ విధంగా నిందల పాలు చేస్తుందా దమయంతి అన్నాడట. అప్పుడు గుర్తించాడు సుదేవుడు, ఇతడే మరి ఈయనకెందుకు ఈ పౌరుషం అని, ఇతడే నలుడు ఈ రూపంగా ఉన్నాడని చెప్పి వెంటనే, ఓ సాకేత మహారాజా ఋతుపర్ణ, ఆ దమయంతీదేవికి భీమరాజు మరల రెండవ స్వయంవరం ఏర్పాటు చేశాడు.

అందరూ వెళ్ళాలి. రేపు ఉదయమే ఆ ముహూర్తం. అయితే అశ్వ హృదయం తెలిసినటువంటి ఈ బాహుకుని మీరు తీసుకుని వస్తే అతడు వేగంగా మనోవేగంతో తప్పక విదర్భ చేర్చగలడు. ఆ స్వయంవరాన్ని మీరు అందుకోగలుగుతారనగానే నలరాజునే తీసుకుని వచ్చారట. ఆ సమయంలో దమయంతీదేవి వంటశాలలో ఉన్నటువంటి నలరాజు దగ్గరికి ఆమె తన పుత్రుడు పుత్రిక ఇంద్రసేనుడు

ఉమయంతీదేవి వంటశాలలో ఉన్నటువంటి నలరాజు దగ్గరికి ఆమె తన పుత్రుడు పుత్రిక ఇంద్రసేనుడు ఇంద్రసేను ఆ ఇద్దరినీ కూడా నలరాజు ఉన్నటువంటి వంటశాలకు పంపించిందట ఆ అమ్మ. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చారో ఒక్కసారి హృదయమంతా కూడా ఆనందంతో పొంగిపోగా గ్రద్దన వచ్చి బాలకులకు

వారి శిరముల్దగ మూర్కొని భ్రాంతి తీరమే దద్దయు కేలు దూవి కనుదమ్ముల అశ్రుకణుబులుల్క ఆ ముద్దియ జూచి బాహుక సముచ్చయ శోక జనార్నవంబు నీ విద్యగాగదోచే.

ఆ సంతానాన్ని చూడగానే ఒక్కసారి ఆత్మీయత ముంచుకురాగా పరుగున వచ్చి ఇద్దరు పిల్లల్ని కూడా అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ వారి నుదురులు ముద్దు పెట్టుకుంటూ ఎన్నో విధాల ఆనందపడుతున్నాడట. కన్నీళ్లు గారుస్తున్న రాజును చూడగానే దమయంతీదేవి హృదయం ఆనంద తరంగితమైంది. ఇతడే నా పతి, రూపు మారినా క్షేమంగా ఉన్నాడంతే చాలు అని దగ్గరకు వచ్చి, బాహుకా నీవు వంటల వాడవు కదా, వీరు రాచపుత్రిక పుత్రుడు, మరి వారిని నీవు అక్కును చేర్చుకుంటున్నావేమిటి, ఆశ్చర్యంగా ఉంది. అంటే నా సంతానం కూడా ఈ వయసు వారే ఈ విధంగా ఉంటారు, నా పిల్లలు జ్ఞప్తికి వచ్చి నేను ఈ విధంగా అక్కున చేర్చుకున్నాను, అంతేకాని వేరు కాదు అన్నాడట. ఆమె ఇంకా ఎందుకు దాచి పెడతారు, నన్ను అనుగ్రహించరా, క్షమించరా అని చెప్పి ఆమె వచ్చి రాజు పాదాలపై పడి కన్నీరు గారుస్తూ తన కన్నీటితో ఆ రాజు పాదాలు కడుగుతూ, ఆ విధంగా అన్యాయంగా నన్ను నట్టడమిని విడిచిపెట్టారే, దయావిహీనులై మీ రాక కోసం ఎన్నో విధాలు ఎదురు చూస్తున్నానే, మిమ్మల్ని గుర్తించి ఋతుపర్ణ రాజు ఆస్థానంలో ఉన్నారని గ్రహించి ఈ స్వయంవరము అనేటువంటిది పెట్టాం, కానీ నిజంగా నా హృదయంలో ఎటువంటి దురుద్దేశం లేదు, నన్ను మన్నించి ఏలుకోండి. మీకు నిజంగా నా మనశ్శుద్ధిని తెలియజెప్పాలంటే ప్రతి

కంజహితాన్వయ దీపబోయదన్ సతతము పంచభూతములే సాక్షులు నన్ కృప నేలగోరెదను అని ప్రతిజ్ఞ చేస్తే ఆమెను దగ్గరికి తీర్చుకొని ఆ నెలరాజు కూడా దీర్ఘ వియోగానంతరం భార్య పిల్లలను చేరదీసి కర్కోటకునైనటువంటి నాగరాజును ప్రార్థించగానే అతడు అతనికి నిజరూపును ప్రసాదించాడు. సకల దేవతలు ఇంద్రాగ్ని యమ వరుణాదులు అష్టదిక్పాలకులు అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. అతని యొక్క నియతికి సత్యధర్మనిష్టకు శనిశ్చరుడు కూడా చెలించి అతన్ని క్షమించి ఇక నుండి ఈ కథ ఎవరు విన్నా చెప్పినా చెప్పించినా తరిస్తారు, నా బాధ వారికి ఏనాడు ఉండదు, కరుణిస్తాను అని ఆశీర్వదించాడట శనిశ్చరుడు. అందరూ కూడా ఆ యొక్క సకల దేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆనందాతిరేకంతో భగవంతుని అనేక రీతుల ధ్యానించి వారు తరించారు. మనం కూడా ఈ కథ విని అందరం తరించాలని కోరుకుంటూ

మీరింతవరకు శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే నలచరిత్ర హరికథ విన్నారు. ఈనాటి హరికథ కాలక్షేపం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 5 సెకండ్లు. ఈ పూట ప్రసారమైన మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు నమస్కారం, జై హింద్.